ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 12వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 47 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఉదయం 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక ధారావాహిక ప్రసార పరంపరలో అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది ఈ ఉదయం 9:10. ఇక ఈ ఉదయం 6:10 భావన కార్యక్రమంలో భయం చెరువేల భార్గవ శర్మ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక భక్తిరంజని దేవీం శరణం గచ్చామి అన్నపూర్ణాదేవి 2వ రోజు కార్యక్రమం. 6:35 పొలం పనులు కార్యక్రమంలో యాసంగి పంటలో వ్యవసాయ పనుల గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే కొన్ని వివరాలు. 7:00 హైదరాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ పి నాగేంద్రబాబు. ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ప్రకృతి పూల సోయగం బతుకమ్మ ప్రత్యేక రూపకం అనంతరం బతుకమ్మ పాట. ఇంకా ఈ కార్యక్రమంలో ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ఈ అంశం గురించి న్యాయవాది వేముల గౌరీశంకర్ రావు గారితో పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఈ కార్యక్రమాలు ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శ్రీవిద్య గారి గాత్రం వాద్య సహకారం, శ్రీ ఆర్ దినకర్ వయోలిన్, శ్రీ వి కాళీప్రసాద్ బాబు మృదంగం, శ్రీ ఆర్ శ్రీకాంత్ కంజీరా. 9:00 వార్తల ముఖ్యాంశాలు. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక ధారావాహిక ప్రసార పరంపరలో అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది ఈ ఉదయం 9:10. 10:03 దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ధారావాహిక దేవీ నీరాజనం 2వ భాగం. 11:03 హిందీ కార్యక్రమం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సతీష్ కాశీకర్ గారి గాత్రం వాద్య సహకారం, శ్రీ అనంత్ న్యాల్కల్కర్ హార్మోనియం, శ్రీ ప్రకాష్ గీది తబలా, శ్రీ ఎం నరహరి తాన్పురా. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో శాండ్విచ్ జిఎస్ లక్ష్మీ గారి కథానిక. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కట్ల వర్షితా బృందం ఆలపించిన బతుకమ్మ పాటలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వివిధ పంటల్లో రైతులు చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞాన కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితులలో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త హెడ్

0: International Airport yesterday, causing a fire in one of its passenger halls. It comes a day after a strike on the same airport that killed 13 people and injured 308 others. The Houthis in Yemen said they are behind the attacks and warned airlines and passengers against using Saudi Arabian airports and airspace. The group said they have targeted the airport with a mix of ballistic and cruise missiles as well as drones. In cricket, India defeated the West Indies by 14 runs in the third T20 International at the Holkar Stadium in Indore last night. Chasing 224 runs for victory, the West Indies managed to score 209 for 7 in their stipulated 20 overs. And that is the end of this news bulletin.
1: Akashvani, Hyderabad Kendram. ఇప్పుడు సమయం 6:10. భావన కార్యక్రమంలో భయం చెర్వీల భార్గవ శర్మ గారి లఘు ప్రసంగం వింటారు.
2: భయం అనేది ఒక రకమైన మానసిక స్థితి. నిజానికి భయం లేని వారు ఎవరూ ఈ ప్రపంచంలో ఉండరు. కాకపోతే ఒక్కొక్కళ్ళ భయం ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. పిల్లులు బల్లులు పిల్లలకి భయం అయితే బొద్దెంకలు కూడా భయపడేటువంటి వారు ఉన్నారు. అదే కుక్కలు తేళ్ళు పాములు కూడా మనుషుల్ని భయపెట్టవచ్చు. ఒక్కొక్క పరిస్థితిలో భయం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది తాను ఉన్న స్థితిని బట్టి ఉంటుంది. పిల్లలను భయం భక్తితో పెంచాలి అంటారు. అంటే వాళ్లను సదా భయపెట్టాలని కాదు దాని అర్థం. పిల్లలకు పెద్దవారి వద్ద భయము భక్తి ఉండాలని అంటే వినయ విధేయతలు కలిగి ఉండాలని మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని సమయాలలో ప్రేమతో చెప్పిన దానికన్నా భయమే ఎక్కువగా రాణిస్తుందని శతక కవి అంటున్నాడు. నయమున పాలుం ద్రావరు భయమున విషమ్మునైన భక్షింతురుగా, నయమెంతయో దోషకారియో భయమే చూపంగవలయు బావుగా సుమతి. ప్రేమతో పాలు తాగమంటే తాగరు, కానీ భయపెడితే విషాన్ని కూడా అరిగిస్తారు. అందుకే భయాన్ని చూపించాలి అంటున్నాడు కవి. అట్లా అని పిల్లలపైన తల్లిదండ్రులు ఎప్పుడు భయాన్ని చూపించకూడదు. అట్లా చూపెడితే వారు తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవుతారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా సున్నితంగా ప్రవర్తించాలి. ఎందుకంటే వారిది అప్పుడే ఈ ప్రపంచం తెలుసుకునే వయస్సు. వారికి ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు. అందుకే వారు తమతోటి పిల్లలతో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది తెలుసుకోలేరు. సాధారణంగా ఎవరైనా చెడుకే ముందు ఆకర్షితులు అవుతారు. కాబట్టి తొందరగా చెడు సహవాసాలు చేస్తారు. అవన్నీ ఒక కంట కనిపెట్టవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు చెడు సహవాసం చేసినా వారిని కఠినంగా దండించకూడదు. ప్రేమతో నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి. తల్లిదండ్రులు చీటికి మాటికి పిల్లలను దండిస్తూ పిల్లలను భయభక్తులలో ఉంచాలని అనుకునే వాళ్ళు తల్లిదండ్రుల మీద అనవసరపు కోపాన్ని ద్వేషాన్ని పెంచుకొని వారి ప్రేమకు దూరం కావటమే కాకుండా తల్లిదండ్రులంటే భయం ఉండి తల్లిదండ్రుల మీద అసహనం అసహ్యం పెంచుకొని మూర్ఖంగా తయారవుతారు. తల్లిదండ్రుల మాటను అస్సలు వినరు. రేపు తల్లిదండ్రులు వృద్ధులు అయి పిల్లల మీద ఆధారపడే స్థితి వస్తే వాళ్ళు తల్లిదండ్రులను అస్సలు చూడరు. ఈ రోజుల్లో మనం అనేక మంది తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలలో ఉండటము చూస్తూ ఉన్నాము. దానికి ఒకే ఒక కారణం, తల్లిదండ్రులు తమ పిల్లలపై చూపాల్సినంత ప్రేమను చూపకపోవటమే. మనం ఎదుటి వారికి ఏది ఇస్తే అదే తిరిగి మనకు వస్తుంది. మనము ప్రేమని ఇస్తే ప్రేమ వస్తుంది, ద్వేషం ఇస్తే ద్వేషమే వస్తుంది. ఆఫీసులలో అధికారుల కింద పనిచేసే చిన్న చిన్న ఉద్యోగస్తులు తమ పై అధికారితో మాట్లాడాలంటే భయం ఉండటం మనం చూస్తూ ఉంటాం. అది తాను తనపై అధికారితో ఏమి మాట్లాడితే ఏ రకంగా పరిగణమిస్తుందో అని ఆలోచించటం వలన. పై అధికారులు తమ కింద పనిచేసే ఉద్యోగస్తులతో తమ అధికార దప్పను చూపించకుండా ప్రేమగా వ్యవహరిస్తే వారికి తమ అధికారుల పట్ల భయం లేకుండా ఉండగలదు. రోజు ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు సగటు మనిషికి అనేక విధాలైనటువంటి భయాలు కలుగుతూ ఉంటాయి. అవి సమాజం వలన కానీ లేక కుటుంబం వలన కానీ. నీవు వీధిలో నీ మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్నావనుకో, నీవు ఎంత జాగ్రత్తగా నడిపినా కూడా నీ వెనకవాడు కానీ, నీ ముందరవాడు కానీ, లేక నీ ప్రక్కవాళ్ళు కానీ ఇష్టమొచ్చినట్లు తమ వాహనాన్ని నడుపుతూ నీకు

0: ప్రమాదాన్ని కలగజేస్తారనే భయం ఎట్లాగో ఉంటుంది. అది అట్లా ఉంటే ఈ రోజుల్లో మనం రోడ్డు మీద ప్రయాణిస్తుంటే అనేక గుంతలు ఉంటున్నాయి. ఏ గుంతను మనం చూడకుండా వెళతామో, ఎందులో పడి ప్రమాదానికి గురి అవుతామా అనే భయం ప్రతి పౌరుడికి ఈ రోజుల్లో ఉన్న సాధారణ భయం. రోజు రోజుకు పెరుగుతున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా పెరగని జీతాలతో సగటు మానవుడు నిత్యం తన సంపాదనను ఎలా తన అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయాలి అనే భయం ప్రతి మధ్యతరగతి పౌరుడిలో ఉన్న భయం. భయం లేని వారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ భూమి మీద ఉండరు అన్నది ముమ్మాటికి నిజం. భయాన్ని జయించటానికి ఒకటే మార్గం, ప్రతి వారు వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని తదనుగుణంగా తమ తమ జీవన విధానాన్ని రూపకల్పన చేసుకొని అనవసరపు డాంబికాలకు పోకుండా ఉంటే రేపు ఎలా అనే భయం లేకుండా సుఖంగా జీవనం గడపగలరు.
1: భయం. చెరువేల భార్గవ శర్మ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక భక్తిరంజని దేవీం శరణం గచ్చామి అన్నపూర్ణాదేవి రెండవ రోజు కార్యక్రమం వింటారు.

0: శరణం గచ్చామి. కరువు కాటకాలు లేకుండా దేశం సస్యశ్యామలంగా సుభిక్షంగా సమృద్ధంగా ఉండాలంటే ముఖ్యంగా కావలసింది మహాశక్తి అన్నపూర్ణ కరుణాకటాక్షం. దేవిదయ వల్ల మనిషి శక్తి ఇనుమడిస్తుంది, అతని ప్రయత్నాలు ఫలిస్తాయి, ధనధాన్యాలు విస్తరిల్లుతాయి. ఇట్టి భావాన్నే వ్యక్తీకరిస్తోంది కవివాక్కు. మాణిక్య పాత్రలోంచి తీసి అన్నపూర్ణ అన్నాన్ని ప్రసాదిస్తోంది అని.
1: అమ్మా, తల్లి, అన్నపూర్ణ, నీవు కేవలం అన్నాన్నేగాక అమృతాన్ని కూడా అనుగ్రహిస్తావు భక్తులకు. నీ మహిమ ఏమని వర్ణించగలను? భాషలో అకారం మొదలు క్షకారం వరకు ఉన్న అక్షరాలతో నిర్మింపబడే కోట్ల కొలది శబ్దాలు కూడా నిన్ను గురించి కొంతైనా వివరింపలేకపోతున్నాయమ్మా.

అహమన్న పన్న వదంతమగ్ని పూర్వమగ్నేరపి దహత్యన్నం యత్తౌహాసాదే అహముత్తరేషు యాత్తమస్య పశవస్తు.

మహాంతౌ చరూ సగృద్దుగ్ధేన పప్రౌ దివం చ పృష్టి పృథివీం చ సాకం తత్సం పిబంతో నమినంతి వేధసః

ఇంతవరకు దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక భక్తిరంజని దేవీం శరణం గచ్చామి అన్నపూర్ణాదేవి రెండవ రోజు కార్యక్రమం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈనాటి కార్యక్రమంలో యాసంగి పంటలలో వ్యవసాయ పనుల గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే కొన్ని వివరాలను వింటారు.
2: ముఖ్యంగా ఈ రైతు సోదరులకు వ్యవసాయ సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సెప్టెంబర్ మాసం తరదనంతరం అక్టోబర్లో చేపట్టాల్సినటువంటి వ్యవసాయ పనులను మనము గమనించినట్లయితే ముఖ్యంగా వాటి యొక్క సాగు పరిస్థితులను ముందుగా అంచనా వేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో ఈ సాగు పరిస్థితుల్లో కూడా నీటి లభ్యత మరియు నీటి లభ్యతతో పాటు వాటి యొక్క సాగుకు అనుకూలమైనటువంటి నేల రకాలు, అలాగే నేలలో నేల ద్వారా లభించేటువంటి పోషకాల లభ్యత మరియు వాటి ఆధారంగా మార్కెటింగ్ సౌలభ్యం, ఇవన్నీ అంశాలు పంటల ఎంపికకు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ప్రధానంగా దాంట్లో ఈ వ్యవసాయ పంటల్లో చూసినట్లయితే రైతు స్థాయిలో కూడా వానాకాలం సాగు కొంత విస్తీర్ణ పరంగా వ్యత్యాసం, వివిధ పంటల ప్రధాన పంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అడపదడప వర్షాల వల్ల రైతు సోదరులు వరి సాగుకే మొగ్గు చూపినట్టుగా వ్యవసాయ శాఖ గణాంకాలు ఇవ్వడం జరిగింది. అలాగే యాసంగిలో తదనంతరం చేపట్టాల్సినటువంటి చర్యలను గమనించినట్లయితే వానాకాలంలో సాగు చేయకుండా ఉన్నటువంటి భూముల్లో కొంత కలుపు అనేది ప్రధానమైనటువంటి సమస్యగా మనం గమనించినాము. అటువంటి పరిస్థితుల్లో కలుపు నివారణ చర్యలు రైతు స్థాయిలో చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా కలుపు నివారణ చర్యలకు గాను రైతు స్థాయిలో కూడా భూమిని సకాలంలో దాన్ని సాగు చేయడానికి అనువైనటువంటి పరిస్థితులను తీసుకురావడము, ముఖ్యంగా వానాకాలంలో సాగులోకి లేనటువంటి భూమిని మనం సాగులోకి తీసుకురావడానికి కొంత శ్రమతో కూడినటువంటి పరిస్థితులు మనము ఉంటాయి. కాబట్టి యాసంగిలో అనుకూలమైనటువంటి పంటలు, చాలా తక్కువ నీటి పరిమాణము అవసరమయ్యేటువంటి పంటలను మనం సాగు చేసుకున్నట్లయితే రైతు స్థాయిలో కూడా వారికి ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి పంటలను గమనించినట్లయితే యాసంగిలో ఈ పప్పుధాన్యాల విస్తీర్ణం మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వానాకాలం తర్వాత తదనంతరం ఎక్కువ మొత్తంలో పప్పు దినుసుల సాగు చేసుకున్నట్లయితే కొంత మనకు యాజమాన్యం పరంగా అలాగే నీటి లభ్యత పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా చాలా తక్కువ నీటి పరిమాణంతో పంటల్ని మనం తీసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాటి నేల తయారీ, ప్రధానంగా ఈ భూమిలో ఉన్నటువంటి తేమను సంరక్షించుకొని వాటిని తేమ నష్టపోకుండా మనం అందుబాటులో ఉన్నటువంటి తేమ ద్వారానే చాలా తక్కువ నీటి పరిమాణంతో సాగు చేయబడేటువంటి పరిస్థితులను గమనించి ముఖ్యంగా చిరుధాన్య పంటలైతేనేమి, అలాగే పప్పు దినుసుల పంటలైతేనేమి, కొంతవరకు నూనె గింజల పంటలను ఎంపిక చేసుకున్నట్లయితే రైతులకు చాలా ఉపయుక్తంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటి యొక్క రకాల ఎంపిక మరియు మార్కెటింగ్ సౌలభ్యం రీత్యా రైతులు ఈ పంటల్ని ఎంపిక చేసుకొని సాగు చేయాల్సిందిగా సూచించడం జరుగుతుంది. ప్రధానంగా పోషకాల లభ్యతను కూడా గమనించి వాటి యొక్క పోషక లోపాలను సవరించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా వానాకాలంలో ఏదైతే ఈ పశుగ్రాస పంటలైతేనేమి, అలాగే కొంతవరకు జీవన ఎరువులను వాడిన పరిస్థితుల్లో మట్టి పరీక్ష చేసుకునే

0: ఇటువంటి సౌలభ్యం ఉంటే మట్టి పరీక్ష ఆధారంగా పోషకాల ఎరువుల యాజమాన్యం అనేది చేసుకోవడం చాలా మేలైనటువంటి అంశం. ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో యాసంగి సాగుకు తొందరగానే రైతులు మొగ్గు చూపుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కేవలం ఈ నత్రజని నిత్య ఎరువులపైన ఆధారపడకుండా ఈ పచ్చిరొట్టె ఎరువులను కూడా కొంతవరకు ముందుగా యాసంగి పంటలను విత్తుకునేదానికి ఇంకా సమయం ఉంది కాబట్టి వాటిని ముందుగా కొంతవరకు పచ్చి రొట్టె పంటల్ని సాగు చేసుకున్నట్టు సౌలభ్యం ఉన్నట్లయితే వాటిని కూడా కొంతవరకు సాగు చేసుకోవచ్చు. అవి కూడా పప్పు దినుసుల జాతికి సంబంధించినటువంటి పంటలు కూడా కొంత తక్కువ పరిమాణంలో అలాగే తక్కువ పంటకాలం ఉన్నటువంటి కేవలం 60-65 రోజుల్లోనే వచ్చేటువంటి పంటలు కూడా ఉంటాయి. అటువంటి వాటిని సాగు చేసుకున్నట్లయితే యాసంగి పంటల్లో పైపాటుగా వాడేటువంటి ఎరువులను మోతాదును కూడా తగ్గించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రధానంగా యాసంగిలో విస్తీర్ణ పరంగా ఈ వరి సాగు ఉన్నప్పటికీ కూడా వాటిలో మేలైన యాజమాన్య చర్యలతో పాటుగా రైతు స్థాయిలో కొన్ని రకాలైనటువంటి సాగు అంశాలను జోడించినట్లయితే దిగుబడి పెంచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. వాటిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వివిధ పద్ధతుల ద్వారా ముఖ్యంగా వరి సాగు చేసేటువంటి రైతులు కేవలం వరి నారు పెంచి నాటు వేసేటువంటి పద్ధతే కాకుండా వెదజల్లే పద్ధతి ద్వారా కూడా రైతులు ఈ వరి సాగుని చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది పెద్ద ఖర్చుతో కూడినటువంటి విధానమేం కాదు. రైతులకందరికీ పురాతన పద్ధతుల్లో కూడా మనకు ఎక్కువ మొత్తంలో ఇదే పద్ధతి పాటించేవాళ్ళు. కాబట్టి కొత్తగా సాగు చేసుకున్నటువంటి యువ రైతులు కూడా ఈ వెదజల్లే పద్ధతి వారి యొక్క భూభౌతిక లక్షణాల ఆధారంగా కేవలం నారు పెంచి నాటు వేసుకునేటువంటి పద్ధతే కాకుండా వరిలో చాలా రకాలైనటువంటి వివిధ పద్ధతులు గమనించడం జరిగింది. కాబట్టి వాటిని క్షేత్రస్థాయిలో కూడా అవలంబించినట్లయితే తక్కువ పెట్టుబడితో తక్కువ పంట కాలంలో ఎక్కువ గింజ దిగుబడి తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో గమనించినట్లయితే ఈ వెదజల్లే పద్ధతి రైతులకు చాలా అనుకూలమైనటువంటి పద్ధతి. దాన్ని ఇప్పుడున్నటువంటి కూలీల లభ్యతనైతేనేమి కూలీల డిమాండ్ పెరగడము అలాగే వారు సకాలంలో దొరకకపోవడం వల్ల కూడా క్షేత్రస్థాయిలో వరి సాగు చేసేటువంటి ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో వచ్చేటువంటి కూలీలపై ఆధారపడడం గమనిస్తూ ఉన్నాము. అటువంటి పరిస్థితులు మనకు మళ్ళీ వచ్చే సంవత్సరాల్లో కూడా అలాగే ఉంటాయని మనం చెప్పలేము. కాబట్టి వాటిని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ముఖ్యంగా కూలీల సమస్యను ఎదుర్కొనేటువంటి పరిస్థితులలో ముఖ్యంగా ఈ వెదజల్లే పద్ధతి అనేది కూడా రైతులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కేవలం వెదజల్లే పద్ధతి అనే కాకుండా వరిలో మిషన్ ద్వారా నాట్లు వేసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. అలాగే డ్రమ్ సీడర్ ద్వారా వరి విత్తనాన్ని విత్తుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటలతో పాటుగా ఎవరైతే వేరే ఇతర పంటలను సాగు చేసేటువంటి సౌలభ్యం లేనప్పుడు మాత్రమే ఈ వరి సాగు చేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు కేవలం నారు పెంచి నాటే వేసే పద్ధతులు కాకుండా తక్కువ నీటి పరిమాణంతో అలాగే తక్కువ పోషక యాజమాన్యంతో కూడా మనం మంచి దిగుబడిని తీసుకునేటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా వెదజల్లే పద్ధతి అయితేనేమి, డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకునేటువంటి పద్ధతి అయితేనేమి, సీడ్రిల్ ద్వారా డైరెక్ట్గా విత్తనం పెట్టుకునేటువంటి పరిస్థితులు కూడా మనము రైతులకు సూచించడం జరుగుతుంది. అలాగే పోషక యాజమాన్యంలో కూడా చూసినట్లయితే పోషకాల లభ్యత మరియు వాటి యొక్క ఆధారంగా ఈ మట్టి పరీక్ష ఆధారంగానే మనం సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వరి సెప్టెంబర్ మాసంలో వరి నాట్లు వేయరాదు. అలాగే ఒకవేళ లేటుగా వరి నాట్లు వేసుకునే పరిస్థితి ఉన్నట్లయితే కొంత చలికాలంలో ఎదురయ్యేటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా గింజ దిగుబడి తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రధాన పొలంలో మనము నారు పెంచి నాటు వేసేటువంటి రైతులు సకాలంలో నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే పైపాటుగా మనకు వేసేటువంటి పోషకాలను కూడా భూమిలో ఉండేటువంటి పోషకాల లభ్యత ఆధారంగానే మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా యాసంగిలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ వానాకాలం సాగు చేయనటువంటి ప్రాంతాల్లో చాలా వరకు ఈ కలుపు వల్ల కూడా ఎక్కువగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కలుపు వల్ల ఈ పోషకాల లభ్యతలో వ్యత్యాసం, అలాగే కలుపు కొన్ని చీడపీడలకు కూడా ఆవాసంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రధానంగా గట్ల వెంబడి ఉండేటువంటి ఈ కలుపు మొక్కలను కూడా తీసుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా వానాకాలంలో సాగు చేసినటువంటి వరిలో ఈ సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసంలో కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా కొంత మబ్బు వాతావరణం ఉన్నప్పుడు సుడిదోమ అనేది కూడా చాలా వరకు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది.
1: యాసంగి పంటలలో వ్యవసాయ పనుల గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించిన కొన్ని వివరాలను విన్నారు. పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా విజయవాడ ఉత్సవ్ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నిన్నో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఉత్సవ్, సరస్మేళ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. విజయవాడ ఉత్సవ్ 2.0ను పున్నమి ఘాట్లో రేపటి నుంచి జరిగే జాతీయ సరస్మేళను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని అన్నారు. రాష్టపతి ద్రౌపదీ ముర్ము రాష్ట పర్యటన ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు. కాగా సమీక్షలో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సరస్మేళపై పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు అందరినీ కూడా ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో సక్సెస్ అయినటువంటి ఉత్పత్తులన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు అందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా సక్సెస్ స్టోరీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, మార్కెటింగ్ టెక్నిక్స్ నేర్పించే విధంగా చేపోతా ఉన్నాం. సరస్మేళకు వచ్చి ఆ మహిళలు చేసే వాటన్నిటిని మీరు ప్రోత్సహించి అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ని టేస్ట్ చేసి గ్రామీణ మహిళలకి మనం ఒక అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరూ సహకరించి సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో సర్వేపల్లి కట్ట ప్రాంతంలో నివాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు శాశ్వత భద్రత కల్పించామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ,
2: నెల్లూరులో పేదలకు పట్టాభిషేకం కింద సర్వేపల్లి కట్టలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాం. దగ్గర దగ్గర 939 మందికి 600 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి, 22 ఎకరాల 31 సెంట్ల పట్టాలు ఇవ్వడం నేను చాలా ఆనందపడుతున్నా. బెనిఫిట్ పొందుతున్నటువంటి 923 మందికి మనస్ఫూర్తిగా అభినందనలు. రాబోయే రోజుల్లో మా అందరి ఆలోచన ఒకటే, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ.
0: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేపట్టిన 3 రోజుల స్పెయిన్ పర్యటన ముగిసింది. స్పెయిన్లోని సెవిల్లే నగరంలో జరిగిన టూరిజం ఇన్నోవేషన్ సమిట్ 2026లో మంత్రి పాల్గొని రాష్ట పర్యాటక అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారతదేశాన్ని ఇప్పటికే సందర్శించామని భావించేవారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కు వచ్చి చూడాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రముఖ ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ విద్య సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిన్న వైభవంగా ప్రారంభమయ్యాయి. భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ముద్దపప్పు బతుకమ్మను

0: నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని మాకినేని బస ఉపనయ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యమిచ్చామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: కళాకారులకు కూడా మనం ఒక వేదిక క్రియేట్ చేశాం. 9 రోజుల్లో లోకల్ టాలెంట్, రాష్ట్రంలో ఉన్న టాలెంట్, దేశంలో ఉన్నటువంటి అనేక మందికి ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా పెర్ఫామ్ చేసే అవకాశం వస్తుంది. ఒక కంప్లీట్ ఫెస్టివల్ లాగా ఈ యొక్క విజయవాడ ఉత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయవాడ ఉత్సవ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రేట్ ప్రైడ్ లాగా ఉండాలి. విజయవాడ ఉత్సవ చూడడానికి రండి, ప్రతి ఒక్కరు కూడా గర్వంగా రేపటి నుంచి మీరు చెప్పుకుంటారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తోకతిప్ప వద్ద అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఎనమదుర్రు కాలువ పైవంతెనలకు కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఈ రహదారుల నిర్మాణంతో ఎనమదుర్రు కాలువకు ఇరువైపులా రవాణా సదుపాయాలు మెరుగుపడనున్నాయని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా జుజ్జురాలరావుపేటలో సాగునీటి పథకం ట్యాంకు నిర్మాణానికి మంగళితండాలో పంచాయతీ భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో రాష్టంలో విద్యుత్తు, తాగునీటి సమస్యలు అధికమవుతున్నాయని, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు రెండో పంట సాగు చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా రేపల్లె మండలంలో మొత్తం 144 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాములపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాములలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీశైలం ఎడవకాల్మ సొరంగ మార్గం పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని గ్రామాల్లో 74 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తేలకంటిగూడెం నుంచి తొరగల్, జంగమాయిగూడెం మీదుగా ముషంపల్లి వరకు, అలాగే చెట్ల చెన్నారం నుంచి చిన్న మాదారం, తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా విజయవాడ ఉత్సవ్ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

0: తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నిన్నో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హ్యః చెన్నై నగరె భారతీయ ప్రౌద్యోగికీ సంస్థానస్య ప్రాంగణే ఆయోజితే భవ్య సమారోహే తమిళనాడు రాజ్యాయ త్రయోదశ సహస్ర కోటి రూప్యతోప్యధికానాం వివిధానాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసం చ కృతవాన్. ఏతాసు పరియోజనాసు మార్గ రేల పరివహనం, పత్తన మూలభూత సంరచన, పెట్రోలియం క్షేత్రం అథ వైజ్ఞానికానుసంధాన ప్రకల్పాః సమ్మిళితాః సంతి. యస్మిన్ 7,30,000 కోటి రూప్యకాణాం రాష్ట్రీయ రాజమార్గ కార్యాణి, చెన్నై పత్తన వికాస పరియోజనాః, అమృత భారత్ స్థానక యోజనాయాః అంతర్గతం రేల స్థానకానాం నవీనీకరణం చ ముఖ్యమస్తి. సహ అవోచత్ యత్ ఏతైః పదక్రమైః సంపర్క వ్యవస్థా సుదృఢా భవిష్యతి. ఉద్యోగ వ్యాపారయోః విస్తారః సంపత్స్యతే. రాజ్యస్య యువభ్యశ్చ నూతనాః ఉద్యమావసరాః సృజ్యంతే. జనసేవాయాం స్వకీయ యాత్రా సంస్మరదా శ్రీమోదినా ఉక్తం యత్ సర్వకార ప్రముఖత్వేన సహ పంచవింశతి వర్షాణి సంపూరితవాన్. ప్రధానమంత్రిణా ఐఐటి మద్రాస పరిసరే సుధా గోపాలకృష్ణన్ మస్తిష్క కేంద్రం అపి రాష్ట్రాయ సమర్పితం. ఇతః పూర్వం ప్రధానమంత్రిణా చెన్నై మెట్రో రేల ప్రకల్పస్య ద్వితీయ చరణస్య పూనమల్లి వడపలని మార్గఖండ అపి లోకార్పితః. యస్య నిర్మాణం ప్రాయః 9,00,000 కోటి రూప్యకైః అస్తి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెన్నై నగరే అవోచత్ యత్ సంప్రతి సంపూర్ణ విశ్వం ఉదీయమానానాం నూతనాహ్వానానాం నివారణాయ సమాధానాని అన్వేషయతి. సహ దృఢవిశ్వాసం ప్రాకటయత్ యత్ ఏతేషాం సమాధానానాం ప్రదానాయ భారతస్య యువసు పర్యాప్తా ప్రతిభా సామర్థ్యం సంభావనాశ్చ సంతి. హ్యః సాయంకాలే చెన్నైనగరే జయగోపాల్ గారోదియా హిందూ విద్యాలయే ఆయోజితే స్వర్ణజయంతి మహోత్సవే భాషమాణః ప్రధానమంత్రీ ఏతదుక్తవాన్. సహ విశేషతయా అవదత్ యత్ వికసితభారతస్య సంకల్పం పూరయితుం దేశస్య యువశక్తిః మహత్వపూర్ణాం భూమికాం నిర్వక్ష్యతి.
2: ఆజ్ కంపోనెంట్ సే టెక్నాలజీ ఔర్ ఫినిష్ ప్రొడక్ట్స్ కా హర్ రాజ్య మే కేంద్ర సర్కార్ ప్రొడక్ట్ చైన్ కో మజబూత్ కర్ రహీ హై ఔర్ ఇన్హీ కోషిషో కా పరిణామ్ హై ఆజ్ హమ్ దునియా కే సెకండ్ లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ హై. 2014 సే అబ్ తక్ హమారే ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్ 11 టైమ్స్ బడే హై, హమారే డిఫెన్స్ ఎక్స్పోర్ట్ 50 టైమ్స్ బడే హై ఔర్ హమారే ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ నే భీ నయా రికార్డ్ బనాయా హై.
1: సర్వోచ్చ న్యాయాలయేన శాంతిపూర్ణరీత్యా ఏకత్రితానాం జనానాం అవైధ నిగడనం వారయితుం సామాన్యం ఆవాగమనం సంచాలితుం చ అధికారిణః నిర్దిష్టాః. న్యాయాలయేన నిర్దిల్ల్యాం మార్గావరోధాయ వెరిగేటింగ్ వ్యవస్థాయాః సమీక్షా, మెట్రో సేవాయాః సమయానుసారం సంచాలనం, అంతర్జాలసేవా చ నిర్బాధరూపేణ ప్రవర్తయితుం ఆదిష్టం. న్యాయాలయేన ఉక్తం యత్ అధివక్తృణాం దాయిత్వానాం నిర్వహణే బాధా న కర్తవ్యా. సర్వోచ్చన్యాయాలయస్య నిర్దేశానాం కథితోల్లంఘనాయ అవమాననా కార్యాచరణసంబద్ధ యాచికాయాం న్యాయాలయేనోక్తం యత్ అసౌ సమేషాం పక్షాణాం మంతవ్యం శ్రోష్యతి సునిశ్చితం చ కరిష్యతి యత్ కస్మై అపి అసౌవిధ్యం న భవేత్. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
3: ఆకాశవాణి వార్తాభిః సంయోజ్యంతాం. ఎక్స్పర్టలే అట్ ఏఐఆర్ న్యూస్ అలర్ట్స్ ఇత్యనుసరంతు. అథ సద్యో వృత్తాంతాయ చ news on air.gov.in. इति जालपुटम्।

0: అవలోకన్ తామ్.
1: क्रिकेट क्रीडायां गतरात्रौ इन्दौरनगरस्य होल्कर क्रीडांगणे भारतीय दलेन वेस्टइंडीज दलं 14 धावनांकैः पराजितम् इति वार्ताः.
2: आकाशवाणी हैदराबाद जिला समग्र निवेदिक विंटारु. निवेदिक नंदिस्तारु श्री पी नागेंद्र बाबू.
3: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన తెలంగాణ రాష్ట మంత్రివర్గం ఉద్యోగులు, రైతాంగం, విద్యుత్ రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 2024 నుంచి పెండింగ్ లో ఉన్న 2 డీఏల విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్టంలో 17% వర్షపాతం లోటుతో పాటు 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డంతో కరువు సాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో పాటు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే రైతుల నుంచి 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట భవిష్యత్ విద్యుత్ అవసరాల కోసం 7800 మెగావాట్ల కొత్త విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. వీటితో పాటు కోహెడా ఫ్రూట్ మార్కెట్ అభివృద్ది, 10 ఈపీసీ ప్రాజెక్టుల పురోగతికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 8 రోజుల పాటు వాడి వేడిగా సాగిన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 51 గంటల 52 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశాల్లో ప్రశ్నలు, చర్చలు, ప్రభుత్వ ప్రకటనలు, బిల్లుల ఆమోదంతో సభ సుదీర్ఘంగా సాగింది. ఇందులో భాగంగా సభ 3 ప్రభుత్వ తీర్మానాలతో పాటు 4 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా 4 స్వల్పకాలిక చర్చలు కూడా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి రాధాకృష్ణన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎంతో మంది మహనీయుల త్యాగాలు, బలిదానాల వల్లనే హైదరాబాద్ భారత యూనియన్ లో అంతర్భాగమైందని, వారి పోరాటాలు భావితరాలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇక 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రాత్మక ఘట్టాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్న ఈ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి, చారిత్రక వైభవాన్ని చాటే బతుకమ్మ, 1000 స్తంభాల గుడి శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హైదరాబాద్ నగర ప్రజా రవాణా రంగంలో బృహత్తర మార్పుకు శ్రీకారం చుడుతూ టీజీఎస్ఆర్టీసీ, హెచ్ఎంఆర్ఎల్ సంయుక్తంగా రూపొందించిన మెట్రో ఆర్టీసీ కామన్ పాస్ ను తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్ ఈ పాస్ తో పాటు ఆటో ఛార్జీల సవరణ జీవోను విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, 52,000 కోట్ల రూపాయలతో నగరాభివృద్ది, 38,000 కోట్ల రూపాయలతో మెట్రో ఫేజ్ 2, ఆర్ఆర్ఆర్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ ను మోస్ట్ లివబుల్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతోందని రాష్ట హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్ లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి మంత్రులు పొంగులేటి, అజారుద్దీన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, తొలి విడతలో పారదర్శకంగా 480 మందిని ఎంపిక చేశామని, సుమారు 1 కోటి రూపాయల విలువైన ఇళ్లను ఏడాదిలోపే పూర్తి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిన జిల్లాల కోసం ప్రత్యేక విత్తన బ్యాంకు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. ల్యాబ్ టు ల్యాండ్ విధానాన్ని వేగవంతం చేస్తామని ఆయన ప్రకటించారు. హైదరాబాద్ మాదాపూర్లోని దస్పల్లా హోటల్లో నిర్వహించిన 20వ విడత రోజ్గార్ మేళాలో నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ లేఖలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రోజ్గార్ మేళాతో దేశంలో ఉద్యోగ విప్లవం కొనసాగుతోందన్నారు. వికసిత్ భారత్ 2047 సాధనలో యువత పాత్ర కీలకమని, ఏఐ, రోబోటిక్స్ వంటి ఫ్యూచరిస్టిక్ రంగాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ సైక్లింగ్ రైడ్ జరిగింది. ఈ ర్యాలీలో బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ పాల్గొని యువత సైక్లిస్టులతో కలిసి నెక్లెస్ రోడ్డులో సైకిల్ తొక్కి సందడి చేశారు. యువతపై డ్రగ్స్ చూపుతున్న తీవ్ర ప్రభావాన్ని వివరిస్తూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. నగరం నలుమూలల నుంచి విగ్రహాలు తరలి రావడంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు భక్తజన సంద్రంగా మారాయి. ఖైరతాబాద్ మహాగణపతిని ప్రత్యేక పూజల అనంతరం హుస్సేన్ సాగర్ లో విజయవంతంగా నిమజ్జనం చేశారు. మరోవైపు బాలాపూర్ గణనాథుని శోభయాత్ర, నిమజ్జన ఊరేగింపు కూడా ప్రశాంతంగా పూర్తయింది. ఈ ఏడాది వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.
2: హైదరాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ పి నాగేంద్ర బాబు. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా, ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 తేడాతో విజయం సాధించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగలిగే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చెన్నైలో నిన్న జరిగిన జై గోపాల్ రగోడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడుతూ వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశ తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50% పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని చెప్పారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11% పెరిగినట్టు తెలియజేశారు.
0: వికసిత్ భారత్ కే లియే జో నయే ఐడియాస్ చాహియే, జో నయే సొల్యూషన్స్ చాహియే, ఉన్సే భారత్ హీ నహీ విశ్వ కా భవిష్య భీ తయ హోగా. టుడే ద వరల్డ్ ఇస్ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్ అండ్ యు హావ్ ద పొటెన్షియల్ టు ప్రొవైడ్ దోస్ సొల్యూషన్స్.
3: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఎంటీ వాల్తేరా ట్యాంకర్ హార్మోజ్ జలసంధిలో గుర్తు తెలియని క్షిపణి దాడికి గురైందని, దానిలో 11 భారతీయ నావికులు ఉన్నారని పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఈ దాడి వల్ల నౌకలో మంటలు చెలరేగాయని అన్నారు. అయితే 11 భారతీయులు సురక్షితంగా ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టులో సోనోవాల్ పేర్కొన్నారు. అలాగే సోహార్ యాంకరేజ్ వద్ద 11 భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ఎంటీ పెట్రో డాల్ఫిన్ ట్యాంకర్ డ్రోన్ దాడికి గురైనట్టు ఆయన తెలిపారు. ఇందులో 9 మంది భారతీయ సిబ్బందిని రక్షించామని, 2 మాత్రం గల్లంతయ్యారని వెల్లడించారు. స్థానిక కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ

నావికుల భద్రత, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై మళ్లీ మళ్లీ జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్నటువంటి పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు పౌర మౌలిక సదుపాయాలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రష్యా ఉక్రెయిన్లు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ పేర్కొంటూ ఈ ఒప్పందాన్ని గౌరవించాలని ఇరు దేశాలను కోరారు. మరోవైపు ఈ కాల్పుల విరమణ ప్రకటనపై రష్యా గాని ఉక్రెయిన్ గాని వెంటనే ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. రష్యాలోని డీజిల్ సౌకర్యాలపై జరిగిన దాడులకు ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీయే కారణమని, ఈ దాడుల వల్లనే ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత ఏర్పడిందని ట్రంప్ ఆరోపించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడ్డం గమనార్హం. అంతకుముందు రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఉక్రెయిన్ అధ్యకులు విఫలమయ్యారని ఆరోపిస్తూ ఉక్రెయిన్ నాయకత్వంలో మార్పు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అలాగే అమెరికాలో డీజిల్ ధరలు పెరగడానికి కూడా ఆయనే కారణమని విమర్శించారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ 69 పరుగులు చేశారు. అర్షదీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. లక్నోలో జరిగిన తొలి T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాంచీలో జరిగిన 2వ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించి సిరీస్ను సమన్ చేసింది. నిన్నటి గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లోని 4వ మ్యాచ్ ఎల్లుండి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల నుండి, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు మరింతగా వెనక్కు వెళ్లేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్టు IMD తెలిపింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, కేరళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరానికి సమీపంలో 305 మంది వలసదారులతో వెళుతున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 139 మంది మృతి చెందారని అంతర్జాతీయ వలస సంస్థ IOM తెలిపింది. గురువారం రోజు రాత్రి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ నౌక తీరానికి అతి సమీపంలో మునిగిపోయినట్టు IOM తెలిపింది. 84 మంది గల్లంతయ్యారు. గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన ఒక భారతీయ పౌరుడు మృతి చెందినట్టు రియాద్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎంబసీ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్దంగా ఉన్నట్టు పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ, సామర్థ్యం
భారత యువతకు ఉన్నాయని

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ప్రకృతి పూల సోయగం బతుకమ్మ ప్రత్యేక రూపకం వింటారు.
1: బతుకమ్మ ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ. బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ మన బతుకమ్మ. తెలంగాణ ప్రజల అస్తిత్వానికి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. ఇది తెలంగాణకు మాత్రమే ప్రత్యేక పండుగ. ప్రకృతి నుంచి సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పించడం బతుకమ్మ పండుగ.

ప్రకృతి పూల సోయగం బతుకమ్మ, తీరు తీరుల పూల తీరు బతుకమ్మ, ప్రకృతితో పటిష్టమైన మన బంధానికి ప్రతీక బతుకమ్మ, పువ్వు పువ్వులో దాకిన అందానికి పతాక బతుకమ్మ, 9 రోజుల పండుగ వరుస బతుకమ్మ, పల్లెలు పట్నాల పాటల దరువు బతుకమ్మ, పూలతో కాక పూలకే చేసే పూజ బతుకమ్మ, రంగురంగుల పూల సింగిడి బతుకమ్మ, ఆటపాటలతో అందరిలోని కళను తట్టిలేపేది బతుకమ్మ, అందరినీ దీవించే దేవత బతుకమ్మ, మన జీవన స్ఫూర్తి

పదం కట్టి పాడే పడుతుల బతుకమ్మ, పాదం కలిపి సాగే పడుచుల బతుకమ్మ, జానపద గాథలు పురాణ కథల పోటీల బతుకమ్మ, లయబద్ధంగా సాగే కోలాటాల బతుకమ్మ, చప్పట్ల దరువులు అలలుగా పొంగే ఆనంద చెరువుల బతుకమ్మ. బతుకమ్మ పండగ అంటే తెలంగాణ రాష్ట్రమంతటా బంగారు కాంతులు నిండుగా. గుళ్ళు గోపురాలు చెరువుకట్టలు చౌరస్తాలు అత్తవారిళ్ళు అమ్మల లోగిళ్ళు బతుకమ్మ పండుగ రోజులంటే అన్నివాకిళ్ళు అందాల పొదురిళ్ళు.

బతుకమ్మ అంటే బతుకు అమ్మా అని అర్థం. బతికించి కోరికలు తీర్చే అమ్మగా మహిళలు బతుకమ్మను పూజిస్తారు. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి పూజించి వేడుకగా జరుపుకునే పూల పండుగ మన బతుకమ్మ. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో మరెక్కడా లేని పూల జాతర బతుకమ్మ. బతుకమ్మ, బతుకు బతికించమ్మా అని కొలిచే పండుగే మన బతుకమ్మ పండుగ.

బతుకమ్మను అశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. మహాలయ అమావాస్య నుంచి నవమి వరకు సంబురాలు నిర్వహిస్తారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి మధ్యలో గౌరమ్మను పెట్టి భక్తి శ్రద్ధలతో ఆడిపాడే పండుగ మన బతుకమ్మ. బతుకమ్మలో శ్రమైక్య జీవన సౌందర్యం, గ్రామీణ జీవన శైలి మనకు కనిపిస్తాయి. సాంప్రదాయాలకు, కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మను గౌరీ, సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. 9 రోజుల పాటు వివిధ పేర్లతో బతుకమ్మను పూజిస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మని, రెండవ రోజు అటుకుల బతుకమ్మను, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నాదుబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ అంటే అరెమని ఆరో రోజు బతుకమ్మ పండుగ చేసుకోరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నెముద్ద బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అని ఇలా బతుకమ్మ పండుగను రోజుకొక రకంగా 9 రోజుల పాటు

బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డల పండుగ. వారం రోజుల ముందే ఆడబిడ్డలు అత్తగారింటి నుంచి పుట్టింటికి చేరుతారు. ఇంటికి పిలిచిన ఆడబిడ్డలతో కుటుంబం అంతా కలిసి ఘనంగా బతుకమ్మ సంబరాలు చేసుకుంటారు. స్త్రీ ప్రకృతి స్వరూపం బతుకమ్మ పండుగ. అందుకే బతుకమ్మ పండుగను ఆడబిడ్డల పండుగ అని కూడా అంటారు.

అశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూల పేరుతో ఎంగిలి కాని వాడని పూలతో పేర్చిన ఎంగిలి బతుకమ్మతో బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. 9 రోజుల పాటు తెలంగాణ అంతిమ పూల జాతరగా బతుకమ్మ పండుగ సాగుతుంది. రంగురంగుల పూల పేర్పు, గునుగు పూల వరుస, తంగేడు పూల సోయగం, ఆ తర్వాత కట్లపూలు, గన్నేరు, జిల్లేడు, తామర, బంతి, చామంతి, రుద్రాక్ష, కాకర, బీర పూలను వరుసలుగా పేర్చి గుమ్మడి పూల కూర్పుతో బతుకమ్మను అందంగా తీర్చిదిద్ది మధ్యలో పసుపుతో చేసిన గౌరీదేవి ప్రతిమను గౌరమ్మగా అమర్చి మహిళలు

బతుకమ్మను పేర్చాక ఇంట్లో దేవుడు గదిలో పెట్టి పూజించిన తర్వాత సాయంత్రం సమయంలో మహిళలు వాకిట్లో లేదా గ్రామంలో ఉన్న దేవాలయం వద్ద గాని లేదా గ్రామంలో ఉన్న ప్రధాన కూడలి దగ్గరకు చేరి అక్కడ బతుకమ్మను

బతుకమ్మ పాటలలో ఉయ్యాల, చందమామ, కోలాటం పాటలతో పాటు పురాణ ఇతిహాస కథలు, తెలంగాణ వీరుల కథలు, వర్తమాన అంశాలకు సంబంధించిన తెలంగాణ విషయాలను మహిళలు పాటల రూపంలో పాడుతారు.

బతుకమ్మ పండుగ మహిళలకు సంబంధించిన పండుగ. మహిళలు బతుకమ్మను కీర్తిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. బతికించి కోరికలు తీర్చే అమ్మగా గౌరీమాతను మహిళలు పూజిస్తారు. తమకు తమ కుటుంబ సభ్యులకు ఏ ఆపద రాకుండా చూడాలని మహిళలు గౌరమ్మను వేడుకుంటారు.

బతుకమ్మ పండుగకు చాలా విశిష్టత ఉంది. బతుకమ్మ పండుగను పంటల పండుగ అని కూడా అంటారు. మెట్ట పంటలు పండే తెలంగాణ ప్రాంతంలో నవధాన్యాలు బాగా పండుతాయి. నవధాన్యాలతో తయారు చేసిన ప్రసాదాన్ని సద్దు రూపంలో మహిళలు ఒకరికొకరు పంచిపెడతారు.

ఇక బతుకమ్మ పండగ చివరి రోజైన 9వ రోజు సద్దుల బతుకమ్మను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఆ రోజు ఎక్కువ పూలు సేకరించి పెద్ద పెద్ద బతుకమ్మలను పేరుస్తారు. పూలు పేర్చడం పూర్తయ్యాక గౌరమ్మను పెట్టి బతుకమ్మను చుట్టూ దీపాలతో అలంకరించి పూజిస్తారు. బతుకమ్మను వాకిట్లో పెట్టి ఐక్యత ప్రేమతో పాటలు పాడుతూ ఆటలాడుతారు. చీకటి పడే వేళలో మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా దగ్గర్లో ఉన్న చెరువులు వాగుల వద్దకు వెళ్లి బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. అందరికీ సద్దులు పంచి ఇంటికి చేరడంతో బతుకమ్మ పండుగ ముగుస్తుంది.

బతుకమ్మ పండుగ వర్షాకాలం ముగుస్తూ శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో వస్తుంది. ఆ సమయంలో వర్షాలతో నిండిన చెరువులు నిండుకుండలా తుణికిసలాడుతూ ఉంటే రకరకాల రంగుల్లో పూసిన పువ్వులు బాగా వికసించి అందమైన ప్రపంచాన్ని తలపిస్తాయి. భూమితో జలంతో బతుకమ్మకున్న అనుబంధాన్ని బతుకమ్మ పండుగ తెలియజేస్తుంది.

ప్రకృతి పూల సోయగం బతుకమ్మ ప్రత్యేక రూపకం విన్నారు. ఇప్పుడు వినండి బతుకమ్మ పాట.

0: అయిన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ఉదయ తరంగిణిలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ఈ అంశం గురించి న్యాయవాది వేముల గౌరీ శంకర్రావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 ఈ అంశం గురించి మనకు వివరించడానికి ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయవాది, తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య గౌరవ అధ్యక్షులు శ్రీ వేముల గౌరీశంకర్రావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గౌరీశంకర్రావు గారు నమస్కారం అండి.
1: నమస్కారం
0: సార్. ముఖ్యంగా 2019 వినియోగదారుల పరిరక్షణ చట్టం ఎలాంటి హక్కులు కల్పిస్తుంది, ఏ ఏ ఫీల్డ్స్లో, అది ఇన్సూరెన్స్ రంగం కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, హెల్త్ రంగం కావచ్చు, ఎలాంటి వారికి ఎలాంటి పరిరక్షణ ఇవ్వబడింది అనే విషయాలు తెలియజేస్తారా?
1: అలాగే మీకు, మనకు భారతదేశము గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మంది జనాలు ఉంటారు, ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడతారు. సో వ్యవసాయం చేసి వ్యవసాయదారులు కూడా ఈ వినియోగదారుల రక్షణ చట్ట ప్రకారం వాళ్ళు కూడా వినియోగదారులు ఇస్తారండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో రైతులు ఆరోపణ ఏంటంటే, మేము కొన్న విత్తనాలు సరిగా లేదు, అది కల్తీ విత్తనాల వల్ల మాకు పంట నష్టం జరిగిందని చెప్పేసి చాలా కేసులు రావటం జరుగుతుంది. నేనే దాదాపు 100 కేసులు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. సహజంగా ఏంటంటే వీళ్ళు కొన్ని లోపాలు జరుగుతుంటాయి, రైతులకి అంత అవగాహన ఉండదు కాబట్టి ఈ నష్టం జరిగిన తర్వాత లాస్ట్లో వచ్చి కోర్టుకు వచ్చి కందమూరు కమిషన్కి వచ్చేసి న్యాయం అడుగుతుంటారు. ఇప్పుడు రైతులు సాధారణంగా విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏమైనా కొంటే వాళ్ళు బిల్లు తీసుకోండి, బిల్లు తీసుకుని జాగ్రత్త పరచుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు విత్తనాలు వేస్తే, సపోజ్ ఉదాహరణకు మనం పత్తి విత్తనాలు వేసారనుకుందాం, పత్తి విత్తనాలు ఏ విత్తనాలు వేసినప్పుడు ముందు మొలకెత్తుతుంది, దాన్ని జర్మినేషన్ అంటారు. చాలా సందర్భాల్లో జర్మినేషన్ సరిగా రాదు, కొన్ని కంపెనీస్ 90% 95% దాకా వస్తాయి, కానీ 70% 60% 50% అంటే మొలకెత్తడం తక్కువ ఉంటే ఇమీడియట్గా అప్పుడే మనం కంప్లైంట్ ఇవ్వాలి కంపెనీ వాళ్ళకి కానీ, లేకపోతే అగ్రికల్చర్ అథారిటీస్ ఉంటారు, అగ్రికల్చర్ ప్రతి మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాలు ఏంటంటే జర్మినేషన్ మొలక బాగా నెత్తుతుంది, తర్వాత గ్రోత్ ఉంటుంది, మొక్కలు పెరగటం, ఆ మొక్కలు గ్రోత్లో కూడా చాలా సందర్భంలో డిఫెక్ట్ ఉంటాయి. ఎందుకంటే మొక్కలు స్టంటర్ గ్రోత్ ఉంటుంది, ఆకులు ముడుచుకుపోతుంటాయి, కాండాలు సన్నబడిపోతుంటాయి, సో గ్రోత్ సరిగా ఉండదు. చాలా ఇంకో కొన్ని సందర్భాలు అంటే బాగానే ఎదుగుతూ ఉంటుంది చెట్లు, పూలు కూడా పడిపోతుంటాయి. ఇప్పుడు పూలు ఫ్లవర్స్ వచ్చిన తర్వాత కదా పాలినేషన్ అయ్యి తర్వాత కాయలు అవుతాయి, సో ఆ స్టేజ్లో పడిపోతుంటాయి. కాబట్టి ఆ గ్రోత్ సరిగా లేకపోయినా ఆ స్టేజ్లో కానీ, తర్వాత పూలు పిందెలు వచ్చే టైంలో కూడా చాలా పడిపోతుంటాయి. ఆ సందర్భంలో కూడా మనము అప్రాపరేట్ టైంలోనే మనము టైం వేస్ట్ కాకుండా మన అగ్రికల్చర్ అథారిటీస్కి కంప్లీట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారండి. ఇన్స్పెక్షన్ చేసి ఫీల్డ్ ఫిజికల్గా ఏ విధంగా ఉంది, తర్వాత దాని లోపం ఏమిటో అది ట్రై చేస్తారు. తర్వాత కొన్ని సందర్భాలు గ్రోత్ బాగానే ఉంటుంది, సపోజ్ మనకు వరి వేస్తాం అనుకోండి, వరి ఒక రకం వరి వేస్తే 3-4 సీడ్స్ కలిసి ఉంటుంది, అట్లా విత్తనాలు ప్యాడీలో 3-4 ప్యాడీలు కలిసి వస్తాయి, అప్పుడు అన్ని ఒకేసారి పంటకు రావు, ఒకటి ముందు వస్తుంది ఒకటి వెనక వస్తుంది, సో ఒకటి వెరైటీ ఉంటుంది ఇంకో అడ్మిక్స్డ్ అంటారు దాన్ని, 3-4 వెరైటీస్ కలిసి ఉంటాయి ప్యాడీలో, సో ఒకటే టైం రాదు. కాబట్టి ఈ సందర్భంలో ఎప్పుడైతే మనం ఆ లోపాన్ని కానీ మనం కనిపెడతామో మన దృష్టికి వస్తుందో వెంటనే అప్రాపరేట్ టైంలో అథారిటీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అలాగే కూరగాయలు ఉంటాయి, మనకు ఫ్లవర్స్ ఉంటాయి, వ్యవసాయానికైతే అగ్రికల్చర్ ఆఫీసర్ అంటారు, అదేవిధంగా ఈ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి అప్రాపరేట్ టైంలో కంప్లైంట్.

0: తీసుకురావాలి. అదేవిధంగా కంపెనీస్ దృష్టి కూడా తీసుకురావాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అధికారులు వచ్చి ఆ కంపెనీ వాళ్ళకి నోటీస్ జారీ చేసి వాళ్ళ సమక్షంలో ఈ ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేస్తారు. ఫిజికల్గా గ్రోత్ అసలు జనరేషన్ ఎంతవరకు వచ్చింది, ఆ తర్వాత గ్రోత్ ఎలా ఉన్నది, పూలు కానీ అని పడిపోతున్నాయా, లేకపోతే ఈల్డ్ ఎంత వచ్చింది. ఒకసారి సపోజ్ ఒక పత్తి విత్తనం అనుకోండి, వాడు క్వింటాల్కి ఒక ఎకరానికి 20 క్వింటాల్స్ వస్తాయని చెప్పేసి ప్రామిస్ చేస్తారు, దాంట్లో రాస్తారు. ఇక రెండో మూడో వస్తుంది ఆగిపోతాయి. సో మిరప పంట ఉంటుంది, మిరప వేస్తే 3 సార్లు 4 సార్లు పికింగ్ చేస్తారు, పంట తీసుకుంటారు, అది కూడా తక్కువ వస్తుంది. అప్రాపర్టీలో కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ సమక్షంలో చేస్తారు. అవసరం అనుకుంటే ఈ శాంపిల్స్ తీసుకొని లీవ్స్ కానీ అంటే ఆకులు ఉంటాయి కదా, వాటిని తీసుకొని సీడ్స్ మిగిలిపోతే ఆ సీడ్స్ కొన్ని తీసుకొని అగ్రికల్చర్ యూనివర్సిటీకి పంపించేసి, లేకపోతే రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి రకరకాల రైస్ రీసెర్చ్ సెంటర్స్ కానీ రకరకాల వాటికి అధాటి ఉంటాయి రీసెర్చ్ సెంటర్స్కి పంపించి వాళ్ళు టెస్ట్ చేసి అప్పుడు వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఈ జర్మినేషన్లో ఎంత జెనటిక్ ప్యూరిటీ ఉందా, సరిగా లేదా, అయితే జర్మినేషన్ తక్కువ ఉందా, ఏది తక్కువ ఉంది, ఎందుకు తప్పు వచ్చింది, ఎందుకు నష్టమైంది చెప్పేసి వాళ్ళు ఇస్తారు సార్. సో అది సైంటిఫిక్గా మనకి ఎవిడెన్స్ ఉంటుంది. అదేవిధంగా కన్జూమర్ ఫారం కొందరు డైరెక్ట్గా వెళ్తారు కేసులు, అది క్రాప్ ఉన్నప్పుడే కన్జూమర్ ఫారం వెళ్ళాలి. క్రాప్ అయిపోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత, చెట్లు పీకేసిన తర్వాత పోతే కష్టమవుతుంది. అప్పుడు అవసరం అనుకుంటే అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేస్తారు, అవసరమైతే ఒక సైంటిస్ట్ని అపాయింట్ చేస్తారు, వాళ్ళు వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి ఇప్పుడు ఎంత ఎట్లా ఏ స్టేజ్లో ఉన్నది, ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయా లేవా, పంటలు ఉందా లేదా, అన్ని చూసి రిపోర్టు ఆ ప్లాంట్స్ ఉన్నప్పుడే ఇన్స్పెక్షన్ చేస్తే దాని బేసిస్కి రిపోర్ట్ ఇస్తారు. అది సైంటిఫిక్గా ఉంటే 100% వినియోగదారులు ఈ రైతులు నష్టపరిచిన తప్పనిసరిగా పొందడానికి అవకాశం ఉంటుంది.
1: బాగుంది గౌరీశంకర్ గారు, మీరు అన్నట్టు రైతు ఏ స్థాయిలో పంట ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ తేడాన్ని కానీ గమనించి అప్పుడే వెంటనే ఫిర్యాదు చేస్తే డెఫినెట్ గా చట్టం ప్రకారం ఏ లాభం జరగాలో ఆ లాభం జరగాలి, చివరి వరకు వేచి చూడొద్దని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు రైతులతో పాటు ముఖ్యంగా ఇటీవల ఎక్కువగా వింటున్నాం, ఇది హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా కానీ చాలా మంది తీసుకోవడానికైతే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు, కానీ క్లెయిమ్ ఇచ్చే విషయంలో క్లెయిమ్ తిరస్కరించబడ్డము, మా క్లెయిమ్ రిజెక్ట్ అయిందని నష్టపోయామని చెప్పడము, అది లైఫ్ ఇన్సూరెన్స్ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ అయినా చాలా మంది నష్టపోతుంటారు, మరి అలాంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొచ్చుంటారు?
0: సో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ప్రతి వ్యక్తి కూడా వినోదండి. మనకు కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో సేవలోని నిర్వచనం ఇచ్చారు, దానికి ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక సేవ కిందకు వస్తుంది. సో దీంట్లో ఇన్సూరెన్స్ అనేది దాంట్లో రకరకాల ఇన్సూరెన్స్ పాలసీస్ ఇస్తారు. మనకు జీవిత బీమా అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అలాగే జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత జనరల్ ఇన్సూరెన్స్లో కూడా మనకు మన వాహనాలకి 2-వీలర్ కావచ్చు, కార్ కావచ్చు, రకరకాల మోటార్కి ఇన్సూరెన్స్ ఇస్తారు. అలాగే ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఫ్యాక్టరీస్కి ఫైర్ పాలసీస్ ఇస్తారు. అలాగే మనకు రైతులు కొందరు ఏంటంటే ఫిష్ పాండ్స్ ఇస్తారు, ఆక్వాకల్చర్ పాలసీస్ ఇస్తారు, అలా రకరకాల పాలసీస్ ఇస్తారు. సో మనకు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము మోటారు రోడ్ యాక్సిడెంట్ జరిగి చనిపోయి లేకపోతే దాంట్లో కాళ్ళు చెరిగితే ఆ మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ఇచ్చే ఇన్సూరెన్స్ మటుకు రాదు. అది కాకుండా మిగతా అన్ని పాలసీస్ దీంట్లో వస్తాయి. అదేవిధంగా మనకు హెల్త్ పాలసీస్, మెడిక్లెయిమ్ పాలసీస్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. అలాగే చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే వాళ్ళకి వాళ్ళ యజమాని ఈ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరికి సంబంధించి ఆ యజమానే పాలసీ తీసుకుంటారు. గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటాయి, అలాగే కొన్ని జనతా పాలసీస్ ఉంటాయి. జనతా పాలసీ అంటే మనం 1000 రూపాయలు 100 రూపాయలు కడితే ఒకటేసారి కట్టచ్చు. అలాగే కొంతమంది ఇప్పుడు బ్యాంకులో సేవింగ్స్ బ్యాంక్ SBI అకౌంట్లో ఉంటుంది, వాళ్ళకి SBI అకౌంట్ హోల్డర్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సపోజ్ ఒక బ్యాంక్ అకౌంట్ హోల్డర్ చనిపోతే ఆయనకి బ్యాంక్ అకౌంట్ హోల్డర్ కాబట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అవి కూడా ఎన్ని రకరకాల ఇన్సూరెన్స్ పాలసీస్ అని తీసుకునే ప్రతి వ్యక్తి కూడా వినియోగదారుడైతాడు. చాలా మనకు ఉదాహరణ మీకు 2 రకాల కేటగిరీ చేయొచ్చు, ఈ జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్లో పాలసీ తీసుకున్నప్పుడు జనరల్గా ఏంటంటే ఏజెంట్స్ మన వెంటబడతారు. ఇన్సూరెన్స్ ప్రపోజల్ ఫార్మ్ ఉంటుంది, పాలసీ తీసుకునే ముందు ప్రపోజల్ ఫార్మ్ ఒకటి ఉంటుంది. ఆ ప్రపోజల్ ఫార్మ్ దాదాపు చాలా కండిషన్స్ ఉంటాయి, చాలా చిన్న చిన్న క్లాజెస్ ఉంటాయి, అక్షరాలు చాలా చిన్నగా ఉంటాయి. దాదాపు 99% ఎవరు చదవలేరు, చదివినా కానీ మనకు అర్థం కాదు, అంత మైన్యూట్ క్లాజెస్ ఉంటాయి. అది మీరు సంతకం చేయడం సార్ మేము ఫిలప్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు పళ్ళు ఉన్నాయి, కొన్ని ఎన్ని పళ్ళు ఉండే పళ్ళు ఏమైనా ఊడిపోయినా ఉంటుంది, లేదా లేడీస్ అనుకోండి ప్రెగ్నెంట్ లేడీ అని ఉంటుంది, లేకపోతే మెడికల్ హిస్టరీ గతంలో ఏమైనా డిసీజ్ ఏమైనా ఉన్నాయని అడుగుతారు, లేకపోతే ఇంతకుముందు వేరే పాలసీస్ ఏమైనా ఉన్నాయి, ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నాయని అడుగుతారు. ఆ తర్వాత ప్రీవియస్ హెల్త్ కండిషన్స్ అడుగుతారు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇన్కమ్ ప్రూఫ్, ఎన్ని రకరకాలుగా ఉంటాయి. చాలా మందికి ఏం తెలియదు, సార్ మీరు సైన్ చేయని మేము ఫిలప్ చేస్తూ ఉంటారు, అది పాలసీ అయిపోతుంది. ఉదాహరణకి చెప్తాను అనుకోండి, ఇప్పుడు పాలసీ తీసుకున్న తర్వాత దురదృష్టవశాత్తు పాలసీ తీసుకున్న చనిపోతారు, చనిపోతే వైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తుంది. వాళ్ళు ఏం చెప్తారంటే ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ పంపిస్తారు. ఇన్వెస్టిగేషన్ పంపించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీకు ఈ పాలసీ తీసుకోవడానికి ముందు వేరే ఇంకా 2-3 పాలసీస్ ఉన్నాయి, మీరు తీసుకున్నారైనా మాకు చెప్పలేదు కాబట్టి మీరు సప్రెస్ చేశారు కాబట్టి ఈ పాలసీ వాల్యూడ్గా చాలా రిజెక్ట్ చేస్తారు. అదేవిధంగా చాలా సందర్భాల్లో హెల్త్ సంబంధించిన విషయాలు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటారు. ఈ ప్రపోజల్ పెట్టేటప్పుడు అంటే పాలసీ కంటే ముందు మనం ప్రపోజల్ ఇవ్వాలి, ప్రపోజల్

0: డెవలప్ చేయాలి, అన్ని ఇన్ఫర్మేషన్ పూర్తిగా చేయాలి. మెజారిటీ పాలసీ హోల్డర్స్కి ఎవరు తెలియదు, సింపుల్గా సంతకం చేస్తారు, ఏజెంట్ సంతకం తీసుకుంటారు, ఆ కాలమ్స్ అన్ని చదవరు, చదివిన అర్థం కాదు, మేము ఫిలప్ చేస్తూ ఉంటారు, అయిపోతుంది. ఈ చనిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు, ఈ వైఫై ఎవరో ఉంటారు, ఈ చాలా ఇన్వెస్టిగేట్ వచ్చేసి చాలా డీటెయిల్స్ పెడతారు, మీ ఇంట్లో ఏమైనా సంబంధించిన ఏ కాగితాలు తీసుకోమని చెప్తారు. చాలా సందర్భాలు ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్, అంటే గతంలో పాలసీ తీసుకున్నాక ముందు ఈయనకు వేరే జబ్బులు ఉన్నాయి, అది మాకు చెప్పలేదు, చెప్పకుండా పాలసీ తీసుకున్నారు కాబట్టి హౌ టర్మ్స్ అండ్ కండిషన్స్ వైలేట్ చేసి మమ్మల్ని మిస్లీడ్ చేసి ఆ పాలసీ
1: కాబట్టి మీకు
0: ఈ పాలసీ చెల్లదు, ఈ కాంట్రాక్ట్ ఇస్ విషియేటెడ్ అని ఆ గ్రౌండ్ మీద రిజెక్ట్ చేస్తుంటారు. చాలా సందర్భాలు ఏంటంటే ఇప్పుడు బీపీ ఉంటుంది, డయాబెటిస్ ఉంటుంది, నవేటిస్ ఈ కాలంలో ఏదంటే అసలు డిసీజే కాదు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్
1: కరెక్ట్
0: కాబట్టి అది ఒకటి ఉంటుంది. అట్లా చేస్తుంటారు. చాలా సందర్భాలు అసలు పేషెంట్కి తెలియదు, అసలు జబ్బులు ఉండే సంగతి కూడా ఉండదు, తెలియదు. సపోజ్ మనకు లివర్ డిసీజ్ అనుకోండి, లివర్ డ్యామేజ్ అయితే అది అసలు ఎప్పుడు వచ్చింది కూడా తెలియదు. ఫర్ లివర్ డ్యామేజ్ కంటే కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు కూడా పడుతుంది, మనకు తెలియదు, పేషెంట్ ఉన్న సంగతి కూడా తెలియదు. కాబట్టి పేషెంట్ తెలియదు, చాలా సందర్భం తెలియదు. కాబట్టి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి ఈ పేషెంట్కి గతంలో ఏం డిసీజ్ ఉంది, ఏ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆ ప్రిస్క్రిప్షన్స్ ఏమున్నాయి, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఏమున్నాయి, డాక్టర్ ఇచ్చిన కేస్ షీట్ ఏముంది, డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉందా, డాక్టర్ అఫిడవిట్ ఏమైనా ఇచ్చాడా, ఇవన్నీ ఉంటేనే దట్ ఇస్ కాల్డ్ కాంటెంపరేనియస్ ఎవిడెన్స్ అంటారు. ఈ ఆధారాలన్నీ ఉంటేనే అది బేస్ చేసుకుని వాళ్ళు రిజెక్ట్ చేయాలి. ఏం లేకుండా సింపుల్గా డయాబెటీస్ ఉందను అదను బ్లడ్ టెస్ట్ చేసుకున్నాను అని చెప్పేసి రిజెక్ట్ చేస్తుంటారు. సో ఈ కాంటెంపరేనియస్ ఎవిడెన్స్ లేకుండా సింపుల్గా అజంప్షన్స్ ప్రజెన్స్ మీద వాళ్ళు రిజెక్ట్ చేస్తాను లేదు. 100,000 కేసులు కన్జూమర్ కోర్టులో వచ్చేసి గెలిచే సందర్భాలు ఉన్నాయి. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మనకు ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరూ కూడా శాలరీ సేవింగ్స్ స్కీమ్ కింద పాలసీ తీసుకుంటారు. అంటే ఏంటి, మీ ఎంప్లాయరు మన జీతం నుంచి కట్ చేసి ప్రీమియం కట్ చేసి ప్రతి నెల ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తుంటారు. ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీకి మన ఎంప్లాయర్కి యజమానికి వాళ్ళకి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. మన దగ్గర ఆథరైజేషన్ లెటర్ తీసుకుంటారు, అంటే ఎంప్లాయీ దగ్గర ఉద్యోగి దగ్గర మా బాసు నా జీతంలో కట్ చేసి ప్రతి నెల ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించవచ్చు అని ఒక ఆథరైజేషన్ లెటర్ ఇస్తాం మనం. దాన్ని బేస్ చేసుకుని ప్రతి నెల కూడా ఎంప్లాయరు డిడక్ట్ చేసి శాలరీ డిడక్ట్ చేసి ఎంప్లాయరు ఇన్సూరెన్స్ కంపెనీ పంపించాలి. చాలా సందర్భాల్లో ఈ ప్రీమియం డిడక్ట్ చేయరు, లేకపోతే డిడక్ట్ చేసినప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పంపించరు, ఏదో రకరకాల కారణాలు ఉండొచ్చు, ఎంప్లాయర్ తప్పు ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఏదో గ్రౌండ్ మీద చనిపోతారు, యాక్సిడెంట్ అయిపోతుంది చనిపోతారు. చనిపోతే అప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చేసి క్లెయిమ్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి నోనో గత 6 నెలల నుంచి మాకు ప్రీమియం రావట్లేదు, పాలసీ ల్యాప్స్ అయింది, యాక్సిడెంట్ అయిన చనిపోయిన టైంకి ల్యాప్స్ అయింది కాబట్టి మేము ఇన్సూరెన్స్ అమౌంట్ పే చేయము అని రిజెక్ట్ చేస్తారు. ఇది తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాస్టర్ సర్వెంట్ ఉంటారు, ఇక్కడ మాస్టర్ అంటే ఇక్కడ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎంప్లాయర్ ఒక సర్వీసెస్ హైర్ చేశారు. సో ఇక్కడ వాళ్ళ ఏజెంట్ కింద లెక్క, మీ ఏజెంట్ మాస్టర్ తప్పు చేస్తే, ఆ ఎంప్లాయర్ తప్పు చేస్తే ఎంప్లాయీ వైఫ్, ఎంప్లాయీ సరే వీళ్ళ హస్బెండ్ కానీ వీళ్ళు సఫర్ కావడానికి వీలు లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య మన స్టేట్ కమిషన్లో కూడా దాదాపు 100 కేసులు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ ఇలా చనిపోతే చాలా 100 కేసులు రిజెక్ట్ చేశారు. అవన్నీ కూడా ఈ శాలరీ సేవింగ్ స్కీమ్ కింద తీసుకున్న వాళ్ళు చనిపోతే ఎంప్లాయర్ ఫాల్ట్ ఉంటే ఈ క్లెయిము డిస్కంటిన్యూ అయిపోయింది, ల్యాప్స్ అయిపోయింది, పాలసీ ల్యాప్స్ అయిపోయింది అని ఆ గ్రౌండ్ మీద రిజెక్ట్ చేస్తాను లేదు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగిందండి. సో ఇలాగా ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో మెడిక్లెయిమ్ పాలసీస్ కూడా ఇట్లా ఉంటుంది. మెడిక్లెయిమ్ పాలసీలో కూడా ఏంటంటే ప్రీవియస్ డిసీజ్ అంటారు, చాలా సందర్భం తెలియదు వీళ్ళకి. తర్వాత క్యాష్లెస్ ఫెసిలిటీ రిజెక్ట్ చేస్తుంటారు. జనరల్గా ఏంటంటే మనం మెడిక్లెయిమ్ పాలసీ తీసుకుంటే హాస్పిటల్ అడ్మిట్ కాగానే ఆ హాస్పిటల్ దగ్గర వాళ్ళు ఉంటారు,
1: కార్డు ఏదో చూపిస్తే వాళ్ళు
0: థర్డ్ పార్టీ ఏజెన్స్ ఉంటారు, వాళ్ళు పర్సూ చేస్తారు, చేసి ఒక్కొక్కసారి పర్మిషన్ ఇస్తారు, ఒకసారి రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసి ఇది మీ ఇంటర్వ్యూ కాదు, మీరు ముందు ట్రీట్మెంట్ తీసుకుని మీరే కట్టుకుని తర్వాత క్లెయిమ్
1: తీసుకుంటారు.
0: సో ఇవి కూడా అన్రీజనబుల్గా ఉంటుంది చాలా సందర్భాల్లో. ఇలాంటి సందర్భాల్లో అన్రీజనబుల్గా రిజెక్ట్ చేస్తే క్లెయిము, వాళ్ళకి ఎవిడెన్స్ లేకుండా సింపుల్గా అజంప్షన్స్ ప్రజంప్షన్స్ మీద ఆధారాలు లేకుండా, డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా, కేస్ షీట్ లేకుండా, డాక్టర్ అఫిడవిట్ లేకుండా, ఆర్ హాస్పిటల్ బిల్స్ లేకుండా, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ లేకుండా సింపుల్గా రిజెక్ట్ చేస్తానికి అవకాశం లేదు, చేసే తప్పు అని చెప్పేసి మన కన్జూమర్ కమిషన్స్ 100,000 కేసులు ఇవ్వడం జరిగింది. ఇట్లాగే ఇన్సూరెన్స్ వాటిలో జరుగుతుంటుంది. జనరల్ ఇన్సూరెన్స్ కూడా చాలా డిలే చేస్తుంటారు, రిజెక్ట్ చేస్తుంటారు. సపోజ్ ఒక వెహికల్ ఉంది అనుకోండి, వెహికల్లో ఎవరో పర్మిటెడ్ లెవెల్ కంటే సపోజ్ ఒక 20 మంది పాల్గొనే ఒక చిన్న వెహికల్లో 22 మంది ఎక్కారు, ఓవర్ ప్యాసింజర్స్ చెప్పేసి రిజెక్ట్ చేస్తుంటారు. యాక్సిడెంట్ కూడా ఇద్దరు ఉన్నారు, తర్వాత వీడు హై స్పీడ్లో పోయాడని చెప్పి చేస్తుంటారు, లేకపోతే చిన్న చిన్న వైలేషన్స్ ఉంటాయి, అలాంటి వాటిలో కూడా రిజెక్ట్ టోటల్ రిజెక్ట్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఏంటంటే నాన్ స్టాండర్డ్ బేస్లో 70% మినిమం ఇవ్వాలి, అలా చేసుకోవచ్చు. ఈ ఐఆర్డీఏ గైడ్ లైన్స్ ప్రకారం క్లెయిమ్ వచ్చినప్పుడు ఎంత టైంలోపు సర్వేని అపాయింట్ చేయాలి, సర్వే కూడా టైం ఉంటుంది, ఎంత టైంలో నువ్వు సర్వే రిపోర్ట్ ఇవ్వాలి, సర్వే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటమో రిజెక్ట్ చేయటమో దానికి టైం లిమిట్ పెట్టారు. అది

0: అయితే డిలే ఉంటే డిలే పీరియడ్ కూడా మీరు ఇంట్రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఐఆర్డీఏ గైడ్లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఫాలో గారు కానప్పుడు మనం కన్జ్యూమర్ కమిషన్లో వేస్తే ఈ గ్రౌండ్స్ మీద మనం ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ చేస్తానికి అవకాశం ఉంటుంది. నష్టపరిహారం పొందొచ్చు, ఖర్చులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ మీద క్లెయిమ్ చేసుకోవచ్చు సార్.
1: చాలా బాగుంది గౌరీశంకర్ గారు. నిజంగా వినియోగదారుల చైతన్యం గురించి రకరకాల అంశాలపై అపోహలు సందేహాలు నివృత్తి అయ్యేలాగా చాలా చక్కటి సమాధానాలు చెప్పారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి మా శ్రోతలకు వివరాలు అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.

ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం. ఈ అంశం గురించి న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శివరామరాజు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీత రచన సి విజయ్ కుమార్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ఉదయ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కి సాథ్ మై ఫర్హత్ నాజ్. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, भारत के युवा अपनी प्राचीन सांस्कृतिक जड़ों से जुड़े रहते हुए वैश्विक चुनौतियों का समाधान करने में सक्षम. दिल्ली सरकार दुर्गा योजना के अंतर्गत

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు శ్రీమతి జి శ్రీవిద్య గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం శ్రీ ఆర్ దినకర్ వయోలిన్, శ్రీ వి కాళీప్రసాద్ బాబు మృదంగం, శ్రీ ఆర్ శ్రీకాంత్ కంజీరా. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రష్యా ఉక్రెయిన్ మధ్య ఇంధన మౌలిక సదుపాయాలపై పరస్పర దాడుల నిలిపివేతకు ఇరుపక్షాలు అంగీకరించాయని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తక్షణమే అమల్లోకి వచ్చిన ఈ ఎనర్జీ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దని ట్రూత్ సోషల్ వేదికగా ఇరు దేశాలకు ఆయన సూచించారు. సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై జరిగిన భీకర దాడుల్లో హైదరాబాద్ వాసితో సహా 13 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయపడగా వారిలో 11 మంది భారతీయులున్నారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్టు హుతీ తిరుగుబాటుదారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. రియాద్ విమానాశ్రయంపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. పౌర సదుపాయాలపై దాడులు ఆమోదయోగ్యం కావని వాటిని

వెంటనే నిలిపివేయాలని సూచించింది. గాయపడిన భారతీయులకు మెరుగైన వైద్యం అందించేందుకు సౌదీ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. భవన నిర్మాణం పనులు త్వరగా ప్రారంభించాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా కళాశాలను వేరే చోటుకు తరలించవద్దని ఆయన కోరారు. మోదీ 25 ఏళ్ల ప్రజా పరిపాలన సందర్భంగా హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ముఖ్య నేతలు సమావేశమై అభినందన తీర్మానం చేశారు. కేంద్రం నాగరిక్ దేవోభవ సూత్రంతో పాలన అందిస్తోందని, తెలంగాణ అభివృద్దికి 13 లక్షల కోట్లకు పైగా నిధులు సమకూర్చిందని కొనియాడారు. భారత్ జపాన్ల మధ్య ప్రజాస్వామ్య విలువలు, పరస్పర గౌరవంతో కూడిన దీర్ఘకాలిక స్నేహబంధం ఉందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ మియోషి నగరాల సిస్టర్ సిటీ ఒప్పందానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాదాపూర్లో నిర్వహించిన జపాన్ ఫెస్టివల్ 2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ లక్ష్య సాధనలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించినట్టు ఏఈసీ చైర్మన్ అజిత్ కుమార్ మొహంతి తెలిపారు. ప్రైవేటు నుండి 7.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా 30 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని, 5 ఏళ్లలో రియాక్టర్లను నడుపుతారని భావిస్తున్నట్టు చెప్పారు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌటైంది. 100 పరుగుల ఆధిక్యంలో సాధించిన ఆసిస్ 3వ రోజు ఆట ముగిసేసరికి 2వ ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసి మొత్తం 139 పరుగుల ఆధిక్యం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు వినండి సిపాయి చిన్నయ్య చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. ఆరుద్ర రచన, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ఆకాశవాణి ఇప్పుడు సమయం 9:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు వినండి. పరదేశీ చిత్రం కోసం ఎంఎం కీరవాణి సుజాత పాడిన పాట, వేటూరి రచన సంగీతం ఎంఎం కీరవాణి.

0: వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని? రెండు ఒకట్ల రెండు, రెండు రెళ్ళ నాలుగు, శ్రద్ధగా.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు వినండి మనం చిత్రం కోసం మాస్టర్ భరత్ బృందం పాడిన పాట. చంద్రబోస్ రచనా సంగీతం, అనూప్ రూబెన్స్.

0: ఊఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
1: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
2: ఇప్పుడు వినండి మనసంతా నువ్వే చిత్రం కోసం సంజీవుని ఉషా పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో కోరుకునే ప్రజాస్వామ్య హక్కులు తెలంగాణలో ఎందుకు ఉండకూడదని కాంగ్రెస్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్టంలో సమస్యలపై బీజేపీ నిరసన తెలిపితేనే శాంతి భద్రతల సాకు చెప్పడాన్ని తప్పుబడుతూ ఢిల్లీలో ఒక న్యాయం ఇక్కడ మరొక న్యాయమా అని నిలదీశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభమయ్యే బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శనను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. బ్రిక్స్ దేశాల మధ్య సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారం పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఇంధన పొదుపులో ఉత్తమ విధానాలు అమలు చేసినందుకు దక్షిణ మధ్య రైల్వేకు 7 ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించినట్టు సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. రైలు నిలయం, కాచిగూడ స్టేషన్తో సహా పలు భవనాలు ఈ గుర్తింపు పొందగా సంబంధిత అధికారులను జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ అభినందించారు. ఎల్నినో వల్ల యాసంగిలో పంటలు వేయవద్దన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఆరోపిస్తూ పాలమూరుకు కృష్ణా జలాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడుల్లో హైదరాబాద్కు చెందిన 45 ఐటీ ఇంజనీర్ మహమ్మద్ యూసుఫ్ అలీ మృతి చెందారు.

కుటుంబంతో కలిసి మదీనా వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన సమయంలో ఈ దాడి జరిగిందని, తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయారని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. రష్యా నుంచి డీజిల్ దిగుమతులకు అనుమతించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టబద్దతను అక్కడి ఉభయ పక్షాల సెనేటర్లు ప్రశ్నించారు. ఉక్రెయిన్ యుద్దం ముగిసే వరకు ఈ వాణిజ్యాన్ని నిషేధించే 2022 నాటి చట్టానికి ట్రంప్ నిర్ణయం విరుద్ధమని, కాంగ్రెస్ ను సంప్రదించకుండానే ఈ చర్య తీసుకున్నారని మండిపడ్డారు. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ విభాగంలో భారత షూటర్ ఉదయ్వీర్ సిద్ధు స్వర్ణ పతకం సాధించాడు. తీవ్ర ఒత్తిడిని అధిగమించి ఫైనల్లో 240.6 పాయింట్లతో జర్మనీకి చెందిన క్రిస్టియన్ రీజ్ పై 0.5 పాయింట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఇందోర్ టీ20లో భారత్ అద్భుత విజయం సాధించింది. వెస్టిండీస్పై 14 పరుగుల తేడాతో గెలిచి 5 మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 223 పరుగులకు ఆలౌట్ కాగా, వెస్టిండీస్ 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hydni ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి దేవి నీరాజనం. శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ధారావాహిక. వినండి దేవి నీరాజనం ధారావాహిక రెండవ భాగం.
1: ఓం శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రులలో భాగంగా ఈ రెండవ రోజు నవదుర్గా రూపమైన బ్రహ్మచారిణి గురించి, నవదుర్గా అలంకార రూపమైన గాయత్రీదేవి మహత్యం గురించి తెలుసుకుందాం.

0: గాయత్రి సకల వేద స్వరూపిణి, అన్ని మంత్రాలకు మూలశక్తి. లలితా సహస్రనామాలలో గాయత్రి మాత ప్రస్తుతించబడింది.
1: గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత తత్వాసనా తత్వమయీ పంచకోశాంతర స్థిత.
2: శ్రీ గాయత్రీదేవి ఆరాధన వల్ల మనకు జ్ఞాన ప్రసోదనం కలుగుతుంది. గాయత్రీదేవి వేదమాత. గాయత్రి జ్ఞానానికే కాదు ప్రకాశానికి అధిదేవత. అందుకే గాయత్రిని పూజిస్తూ సూర్యభగవానుని ఆరాధిస్తారు.

గాయత్రి ఐదు ముఖాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ఐదు ముఖాలు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తుంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖన రుద్రుడు ఉంటారు. అమ్మవారు ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగాను పూజలందుకుంటుంది.

గాయత్రీమాత వేదమాతగా అవతరించిన తదుపరి ప్రప్రథమంగా ఉపాసనా మార్గంలో మంత్రరూపంలో దర్శించిన వారే విశ్వామిత్ర ఋషి. బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి వశిష్ఠుని మెప్పించి బ్రహ్మర్షి అయ్యాడు. ఋగ్వేదంలోని గాయత్రీ మంత్రాన్ని దర్శించాడు. విశ్వానికి అందించి మానవాళికి మిత్రునిగా మహోపకారం చేశాడు కాబట్టి విశ్వామిత్రుడయ్యాడు. కృతయుగంలో హరిశ్చంద్రుని సత్యసంధతను పరీక్షించిన విశ్వామిత్రుడు త్రేతాయుగంలో రామలక్ష్మణులకు గురువై గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించాడు.

గానయోగ్యమైనదే గాయత్రి. వేదాలు స్వరసంహితలు, ఉదాత్త అనుదాత్త స్వరాలతో వేద పఠనం చేసినప్పుడు ఆయా మంత్రాధిదేవతలు అనుగ్రహిస్తారు. వేదమంటే జ్ఞానాన్ని, బుద్ధిని ఇచ్చేది. సూర్యుని రూపంలో ఉన్న పరమేశ్వరి ఈ విశ్వాన్ని సృజించి

అనుగ్రహించి జీవుల్లో ప్రాణశక్తిని నింపి చైతన్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదించడమే కాదు పాపాలను నిర్మూలించి పుణ్యలోకాలకు అనుమతిస్తుంది. అలాంటి శక్తిని త్రికరణ శుద్ధిగా ధ్యానిస్తున్నామని ఈ మంత్రానికి అర్థం. నిజానికి గాయత్రీ దేవత చందోరూపమైనది. వేదాలు చందోబద్ధమైనవి. గాయత్రి ఛందస్సులో 3 పాదాలతో 24 అక్షరాలతో కూడి ఉంటుంది. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అన్నది గాయత్రి ఛందస్సులోని 24 అక్షరాల మంత్రం.

శ్రీ గాయత్రీదేవి ఆరాధన కేవలం నవరాత్రులలో ఒక్కరోజుకే పరిమితమైనదిగా భావించకూడదు. గాయత్రి ప్రస్తావన నిత్య కర్మలలో ఒకటి. ఈ ఉపాసనా విధిని సంధ్యోపాసన అని అంటారు. పంచభూతాత్మకమైన మనిషిని బాహ్యశుద్ధి అంతఃశుద్ధిగా చేస్తే గాయత్రి మాత అనుగ్రహిస్తుంది. గాయత్రి అంటే గయాంత్రాయతే ఇది గాయత్రి అని వ్యుత్పత్తి. గయములు అంటే ప్రాణాలు అని అర్థం. కాబట్టి ప్రాణాలను రక్షించే మంత్రమని అర్థం. గాయత్రి నుంచే వేదాలు ఉత్పన్నమయ్యాయని బ్రహ్మదేవుడు వశిష్ఠునికి తెలిపాడు. ఈ మంత్రంలో 24 దేవతాశక్తులు ఉన్నాయి. అవి వరుసగా వినాయక, నరసింహ, విష్ణు, ఈశ్వర, కృష్ణ, రాధ, లక్ష్మి, అగ్ని, ఇంద్ర, సరస్వతి, దుర్గ, హనుమ, భూదేవి, సూర్యుడు, రాముడు, సీత, చంద్రుడు, యముడు, బ్రహ్మ, వరుణ, నారాయణ, హయగ్రీవుడు, హంస, తులసీమాత. ఇన్ని శక్తులున్నటువంటి గాయత్రి మంత్రాన్ని ధ్యానిస్తే సకల కామితాలు సిద్ధిస్తాయని చెప్పబడింది.

ఈ రోజున గాయత్రీదేవిని పూజించి యథాశక్తిగా పులిహోరను నైవేద్యంగా నివేదించి ఆ అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రులవుదాం. ఈ రోజున గాయత్రీదేవిని పూజించి యథాశక్తిగా పులిహోరను నైవేద్యంగా నివేదించి ఆ అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రులవుదాం. నవదుర్గా స్వరూపాలలో బ్రహ్మచారిణి గురువు సన్నిధిలో వేదాధ్యయనం చేసే తపస్విని. బ్రహ్మచారిణి అనే పదానికి అవివాహిత అనేది సామాన్య అర్థం, కాని వైదిక పరిభాషలో బ్రహ్మ అంటే అన్నీ తెలిసినవారని, తానే జగత్తుగా కలిగిన వారని, చారిణి అంటే సకల లోకాలలో సకల జీవుల అంతరంగాలలో చరించి తత్వమని చెప్పబడింది. శివపురాణం ప్రకారం సతీదేవి వియోగములో ఉన్న శివుడిని తారకాసురుని సంహరించడానికి పార్వతీదేవిని వివాహమాడాలని దేవతలంతా ప్రార్థిస్తారు. శివుని తపోభంగం చేయడానికి మన్మధుని పంపిస్తారు. మన్మధుడు పూలబాణాలు వేస్తాడు, కాని తపోభంగం చెందిన శివుడు ఆగ్రహించి మూడో కన్ను తెరిచి మన్మధుని దగ్ధం చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి నిరాశ చెందక నారద మహర్షి ఉపదేశంతో బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది. పరమశివుని భర్తగా పొందాలనుకుని తపస్సు ప్రారంభించిన పర్వతరాజపుత్రిక ఉమాదేవి గౌరిగా బ్రహ్మచారిణిగా నిలిచి కపట బ్రహ్మచారి వేషములో వచ్చిన శివుని నిలదీస్తుంది. సన్యాసిని అయి శివునికి సపర్యలు చేస్తుంది. శివుడు ఎంత వారించినా తన ప్రయత్నం మానదు. నిద్రాహారాలు మాని ఆకులు మాత్రమే భుజించి అపర్ణయని పేరుగాంచి చివరికి తన ప్రేమతో శివుడి అనుగ్రహం పొంది తన విభునిగా చేసుకుంటుంది. గౌరీదేవి బ్రహ్మచారిణిగా తపమాచరించిన శిఖరమే గౌరీ శిఖరంగా ప్రఖ్యాతిగాంచింది.

0: బ్రహ్మచారిణి సాత్విక రూపిణి, ఒక చేతిలో జపమాల, మరొక చేతిలో కమండలంతో నిత్య తపోముద్రాంకితగా మనకు దర్శనమిస్తుంది.
1: బ్రహ్మచారిణి శ్వేతాంబర ధారిణియై, తెలుపు నారింజ వస్త్రాలంకార శోభితయై, మందస్మిత వదనంతో కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది. బ్రహ్మచారిణి దేవిని తెలుపు రంగు పూలతో, అంటే మల్లె, ముల్ల మొదలైన పూలతో పూజిస్తారు. సాత్విక ప్రవృత్తి గల బ్రహ్మచారిణి బుద్ధిని, శక్తిని ప్రసాదిస్తుంది. అంతేకాదు, సుఖశాంతులను, సిరి సంపదలను అనుగ్రహిస్తుంది. బ్రహ్మచారిణికే కన్యాకుమారి అని పేరు.

0: జీవితమంటేనే తపస్సు. కర్తవ్య దీక్షతో, లక్ష్య సాధనతో కార్యోన్ముఖమై తపఫలం పొందాలనే సందేశం ఈ బ్రహ్మచారిణీదేవి దర్శనం ద్వారా మనకు తెలుస్తుంది. ఎలాంటి ఆటంకాలు ఎదురైనా పోరాడి గెలుపొందాలన్నది ఈ తల్లి అవతారంలోని అంతరార్థం. కాబట్టి ఈరోజు బ్రహ్మచారిణీదేవిని దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి, అమ్మవారి ఆశీస్సులు అందుకొనండి.
1: ఓం స్వస్తి.
2: దేవి నీరాజనం రెండవ భాగం విన్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా వెలువడిన ఈ ప్రత్యేక ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దేవుళ్ళు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట. గీత రచన జొన్నవిత్తుల, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితులలో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ దయిత కృష్ణ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలిస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన టెలిఫోన్ నంబర్లు 040 ఎస్టీడి కోడ్ను జత చేసి 23240852 23240853 ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి గంగోత్రి చిత్రం కోసం ఎస్పీ చరణ్ మాళవిక పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

ఇప్పుడు వినండి వసంతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీత రచన కులశేఖర్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆర్యా చిత్రం కోసం సాగర్ పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి, మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.
3: ఆకాశవాణి సమయం 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభమయ్యే బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శనను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. బ్రిక్స్ దేశాల మధ్య సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారం పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భారత్ జపాన్ల మధ్య ప్రజాస్వామ్య విలువలు, పరస్పర గౌరవంతో కూడిన దీర్ఘకాలిక స్నేహబంధం ఉందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ మియోషి నగరాల సిస్టర్ సిటీ ఒప్పందానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాదాపూర్లో నిర్వహించిన జపాన్ ఫెస్టివల్ 2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఉభయ దేవేరులతో మాడవీధుల్లో బంగారు తిరుచ్చిపై మలయప్ప స్వామిని ఊరేగించారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు కేసీఆర్ చదవేనని, పరిపాలన వికేంద్రీకరణతోనే ఆ ప్రాంతం అభివృద్ది చెందిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇంధన పొదుపులో ఉత్తమ విధానాలు అమలు చేసినందుకు దక్షిణ మధ్య రైల్వేకు 7 ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించినట్టు సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. రైల్ నిలయం, కాచిగూడ స్టేషన్తో సహా పలు భవనాలు ఈ గుర్తింపు పొందగా సంబంధిత అధికారులను జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ అభినందించారు. సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై జరిగిన భీకర దాడుల్లో హైదరాబాద్ వాసితో సహా 13 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయపడగా వారిలో 11 మంది భారతీయులున్నారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్టు హుతీ తిరుగుబాటుదారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. రష్యా నుంచి డీజిల్ దిగుమతులకు అనుమతించిన అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టబద్దతను అక్కడి ఉభయ పక్షాల సెనేటర్లు ప్రశ్నించారు. ఉక్రెయిన్ యుద్దం ముగిసే వరకు ఈ వాణిజ్యాన్ని నిషేధించే 2022 నాటి చట్టానికి ట్రంప్ నిర్ణయం విరుద్దమని కాంగ్రెస్ను సంప్రదించకుండానే

చర్య తీసుకున్నారని మండిపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణిగా ఏ హైదరాబాద్ కేంద్ర హే మీడియం వేవ్ 406.5 మీటర్స్ అర్థాత్ 738 కిలోహర్ట్స్ ఆర్ న్యూస్ ఆన్ AIR యాప్ పర్ ప్రస్తుత హై ఆజ్ కా హిందీ కార్యక్రమ. శ్రోతాఓ, ఆజ్ కే ఇస్ కార్యక్రమ్ మే మే కృష్ణ కుమారి ఆప్ సభీ కా స్వాగత్ కర్తీ హూ. శ్రోతాఓ, నవరాత్రి కే సందర్భ మే సునియే ఏక్ విశేష రూపక్ జిస్కా శీర్షక్ హై నవరాత్రి శక్తి సంస్కృతి ఔర్ బతుకమ్మ. భారతీయ సంస్కృతి మే నవరాత్రి కా పర్వ మా దుర్గా కీ ఉపాసనా శక్తి ఔర్ ఆస్థా కా ప్రతీక హై. దేశ్ కే అలగ్ అలగ్ హిస్సో మే యే పర్వ విభిన్న పరంపరాఓ ఔర్ రంగో కే సాథ్ మనాయా జాతా హై ఔర్ తెలంగాణా కీ ధర్తీ పర్ ఇసీ ఉత్సవ్ కే దౌరాన్ ఖిల్తా హై ఫూలో కా ఏక్ అనోఖా పర్వ బతుకమ్మా. యే విశేష రూపక్ ప్రస్తుత్ కర్ రహే హై కృష్ణా కుమారి ఔర్ జయదీప్.

ఇంతవరకు శ్రీ అనంత్, శ్రీ సతీష్ కష్కర్ గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం హార్మోనియం శ్రీ అనంత్ న్యాయల్ కల్కర్, తబలా సహకారం శ్రీ ప్రకాష్ గిడ్డి, తాన్పురా సహకారం శ్రీ ఎం నరహరి. ఈనాటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోల సమయం 12:11. నేను మీషాయిలు. మీ అందరికీ ఉత్తర కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అమ్మొచ్చేసింది, నవరాత్రుల సందడి మొదలైపోయింది. ఇంకా ఎక్కడ చూసినా అమ్మవారి పూజలు, ప్రత్యేక అలంకరణలు, ఇళ్లల్లో పండగ హడావిడి. అసలు ఈ 9 రోజులు ఉంటుందే చూడు, ఆ సందడే వేరసలు. మరి ఈరోజు నవరాత్రిలో 2వ రోజు కదా, 9 రోజులు 9 రూపాలతో కనిపిస్తుంది మన అమ్మ. మరి ఈరోజు ఏ రూపమో తెలుసా? ఈరోజు బ్రహ్మచారిణి అమ్మవారి రూపం. ఈ రూపంలో అమ్మవారు మనకు సహనం, పట్టుదల, క్రమశిక్షణ గురించి తెలియజేస్తుంది. అలానే ఆమెను తపస్సుకు, సంకల్పానికి ప్రత్యేకంగా భావిస్తారు. ఈ నవరాత్రుల్లో కొంతమంది ప్రతిరోజు గుడికి వెళ్తారు, ఇంకొంతమంది ఇంట్లోనే ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు, దీక్షలో ఉంటారు, మాల వేసుకుంటారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఆమెకు పరమశివుడిపై ఎంతో భక్తి ఉండేది. శివుడినే భర్తగా నిర్ణయించుకుంది. కానీ ఆయన ఎక్కువ సమయం ధ్యానంలో, తపస్సులో గడిపేవారు కదా. ఏమాత్రం సంకల్పాన్ని వదులుకోకుండా భర్తగా పొందాలని కోరికతో అడవుల్లోకి వెళ్ళి కఠినమైన తపస్సుకు ప్రారంభించింది. ఆమె పట్టుదల, భక్తి, తపస్సుకు గుర్తుగా బ్రహ్మచారిణి అమ్మవారిని పూజిస్తాం మనం. అయితే ఈ కథ మనకు చెప్పే విషయం ఏంటంటే, మన లక్ష్యం కోసం ఓపికగా ప్రయత్నించాలి. ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సులతో మన అందరికీ ధైర్యం, పట్టుదల, మంచి మనసు కలగాలని కోరుకుందాం.
1: ప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ, అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

0: అయితే మనం ఎక్కడ పుట్టాం, ఏ మతానికి చెందిన వాళ్ళం, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇవన్నీ పక్కన పెడితే మన అందరికీ ఒక కామన్ విషయం, అదే మనిషిగా గౌరవంగా జీవించే హక్కు. ఎవరికైనా అన్యాయం జరిగితే, వారి హక్కులకు భంగం కలిగితే వారి తరపున ప్రశ్నించడానికి ఒక వ్యవస్థ ఉండాలి కదా. అలాంటి వ్యవస్థల్లో ముఖ్యమైనది జాతీయ మానవ హక్కుల కమిషన్. అంటే ఈరోజు దాని ఫౌండేషన్ డేని జరుపుకుంటాం. భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC ఏర్పాటైంది. హక్కుల గురించి వింటుంటే లైక్ స్కూల్లో అబ్బా ఇది ఫాలో అవుతారా అనిపించేది, కానీ అది పుస్తకాల్లో ఒకటే కాదు, చదివిన వరకే కాదు అది ఫాలో కూడా అవుతాం. ప్రతి వ్యక్తి గౌరవంగా సమానంగా చూడబడటం, వ్యక్తిగత స్వేచ్ఛను కలిగి ఉండటం, హింసకు గురవ్వకుండా ఉండటం వంటి ప్రాథమిక హక్కులు మానవ హక్కుల పరిధిలోకి వస్తాయి. మానవుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన విషయాలను పరిశీలించడం, హక్కుల ఉల్లంఘనపైన విచారం చేపట్టడం, ప్రభుత్వం తగిన చర్యలను సూచించడం భారత ప్రభుత్వ మానవ హక్కు పరిరక్షణ చట్టం కింద వస్తాయి. 1993 కింద NHRC ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించగలదు, అవసరమైన సందర్భాలలో విచారణ చేపట్టగలదు, ప్రభుత్వ అధికారుల నుంచి సమాచారం కోరుకోగలదు, బాధితులకు పరిహారం అందించడం లేదా బాధ్యులపై చర్యలు తీసుకోవడం వంటి విషయాలపై సంబంధిత అధికారులకు సిఫారసులు చేయగలదు. అంతేకాదు జైల్లో లేదా ఇతర నిర్బంధ కేంద్రాల్లో పరిస్థితులను పరిశీలించడం, మానవ హక్కులపై పరిశోధనను ప్రోత్సహించడం వంటివి చేస్తూ ఉంటాయి.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: చదువుకునే అవకాశం దక్కడం, మహిళకు సమాన గౌరవం, వృద్ధులను గౌరవంగా చూడటం, దివ్యాంగులకు సమాన అవకాశాలు కలిగించడం, ఇలాంటి విషయాలు కూడా మానవ హక్కుల గురించి మనం ఆలోచించాల్సిన సందర్భాలే. మన చుట్టూ ఎవరికైనా అన్యాయం జరిగితే దాన్ని చూసి ఊరుకోవడం కాకుండా సరైన మార్గంలో సహాయం చేయడం మన బాధ్యత. ఎవరైనా అన్యాయానికి గురైతే పరిస్థితిని బట్టి సంబంధిత అధికారులను, న్యాయ సహసంస్థలను లేదా మానవ హక్కుల కమిషన్ సంప్రదించవచ్చు. ఫిర్యాదు విధానం కోసం nhrc.nic.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, nhrc.nic.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. హక్కులు ఉన్నాయని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఇతరులకు కూడా అవే హక్కులు ఉన్నాయని గుర్తించడం అంతే ముఖ్యం. మనకు గౌరవం కావాలంటే మనం కూడా ఇతరులను గౌరవించాలి. మనకు న్యాయం కావాలంటే ఇతరులకు జరిగే అన్యాయాన్ని కూడా ప్రశ్నించాలి. ఈరోజు జాతీయ మానవ హక్కు కమిషన్ స్థాపన దినోత్సవం సందర్భంగా మన హక్కుల గురించి తెలుసుకుందాం, ఇతరుల హక్కులను గౌరవిద్దాం, సమానత్వం ఉన్న సమాజం కోసం మనవంతు కృషి చేద్దాం.

ఇదండి మన ఈనాటి కార్యక్రమం. మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం యువతరంగ కార్యక్రమంలో. అప్పటిదాకా మీ షైలు సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి సమయం 12:30 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి అదొక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులో మాట్లాడుతూ, పంచుకున్న ఆసక్తులను గుర్తించి, గౌరవించి వాటిని సామూహిక చర్యగా మార్చడంలోనే ప్రపంచ సహకారం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి ప్రపంచ సమస్యలకు సమిష్టి స్పందనలు చాలా అవసరమన్నారు. వసుదైక కుటుంబం అనేది భారతదేశానికి కేవలం ఒక నినాదం మాత్రమే కాదని రాధాకృష్ణన్ చెప్పారు. ఏ దేశంలోనైనా ఏదైనా విపత్తు, విషాదం సంభవించినప్పుడు సహాయం అందించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. చెన్నైలో జరిగిన జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మోదీ, తయారీ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని పేర్కొన్నారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలిపారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తుతోనే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని అన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
2: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
1: హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై పదే పదే జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్న పరిస్థితి

0: స్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణమే నిలిచిపోవాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ ఆయన, ప్రతి పౌరుడికి గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయంతో పాటు రాజ్యాంగం విస్తృతమైన వాగ్దానాలు చేసిందని పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్లు ఫిర్యాదులు విచారించాలని, వ్యవస్థాపరమైన లోపాలు గుర్తించాలని, లేదంటే వెలుగులోకి రాకుండా పోయే ఆందోళనలకు సంస్థాగత గుర్తింపు లభించేలా చూడాలని చెప్పారు.
1: సుప్రీం కోర్టు కే ద్వార సబ్కే లియే ఖులే హై, కోయి భీ పిటిషన్ కిసీ భీ కోయి భీ చాహే వో ఆమ్ నాగరిక్ హై యా కోయి మాననీయ సదస్య హై కిసీ ఎలెక్టెడ్ బోడీ కా కోయి భీ హై, భారత్ కా హర్ నాగరిక్ కా ఉస్కా అధికార హై, వో హమారే పాస్ ఆయే, హమ్ కానూన్ కీ వ్యవస్థా కా ఔర్ కానూన్ కే అనురూప్ జో ఉన్కీ సమస్యా హై ఉస్కా హమ్ అప్నీ తరఫ్ సే ఉస్కీ సునవాయి కరేంగే ఔర్ జో జిస్కో బన్తా హై ఉస్కో జరూర్ ఉస్కా అధికార వో దేంగే.
0: మానవ హక్కులు మానవ గౌరవంతో ముడిపడి ఉన్నాయని, వాటిలో ఆరోగ్య సంరక్షణ, ఆహారం, ఆశ్రయం, జీవనోపాధి, స్వచ్ఛమైన వాతావరణం పొందడం వంటివి ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణను బలోపేతం చేయడంలో, న్యాయం, గౌరవం, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడంలో కమిషన్ తన సేవలు కొనసాగిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఇండియా మొబైల్ అప్లికేషన్ ప్రారంభం కావడం వల్ల కమిషన్ మరింత సులభంగా అందుబాటులోకి వస్తుందని, పౌరులు తమ ఫిర్యాదులను దాఖలు చేయడానికి, వాటి పురోగతిని ట్రాక్ చేయడానికి, సమాచారాన్ని సులభంగా పొందడానికి వీలవుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలోని ప్రతి సాధారణ పౌరుడికి, ఎన్నికైన ప్రతినిధికి సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరి నుండి వచ్చే పిటిషన్లనైనా స్వాగతిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ప్రతి భారతీయ పౌరుడికి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని, వారి ఆందోళనలను విచారించి చట్ట ప్రకారం తగిన న్యాయం అందిస్తామని స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై నిన్న మరొక దాడి జరిగింది. ఈ దాడిలో జరిగిన నష్టం, గాయపడిన వారి వివరాలపై అంచనా వేస్తున్నట్టు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలియజేసింది. అంతకుముందు కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక క్రూయిజ్ క్షిపణిని గాలిలో అటకాయించి ధ్వంసం చేసినట్టు సౌదీ నేతృత్వంలోని కూటమి తెలిపింది. నవరాత్రుల 2వ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల 2వ రోజు తపస్సు, త్యాగం, సంకల్పానికి చిహ్నమైన అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ధైర్యం, ఆత్మనిగ్రహం లభించాలని ప్రధాని ఆకాంక్షించారు. రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సేవ పట్ల ఆమె చేసిన త్యాగం, అంకిత భావం ప్రతి ఒక్కరికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ది చెందిన భారత్ను నిర్మించాలనే సంకల్పానికి ఆమె ఆదర్శాలు, ఆలోచనలు కొత్త శక్తినిస్తాయని మోదీ అన్నారు. సామాజిక తత్వవేత్త, స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్ధంతిని పురస్కరించుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ సమగ్రత, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

సమాజంలో నెలకొన్న అసమానతలను నిర్మూలించడానికి, జాతీయ ఐక్యతను పటిష్టం చేయడానికి రామ్ మనోహర్ లోహియా నిరంతరం శ్రమించారని కొనియాడారు. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. రేపటి వరకు ఉరుములు మెరుపులతో

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి భద్రత సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సమయం 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. మహారాజా అగ్రసేన ప్రతిపాదించిన సమానత్వము, అహింస, సామాజిక సామరస్యం వంటి ఆదర్శాలు సమాజాభివృద్దికి దిక్సూచిగా నిలుస్తాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. ఆర్టీసీ, మెట్రో, కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లతో నేలలు సస్యశ్యామలమయ్యాయని, విద్యుత్ మిగులు రాష్ట్రం సాధించామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. మహారాజా అగ్రసేన ప్రతిపాదించిన సమానత్వం, అహింస, సామాజిక సామరస్యం వంటి ఆదర్శాలు సమాజాభివృద్దికి దిక్సూచిగా నిలుస్తాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నిర్వహించిన మహారాజా అగ్రసేన జయంతి వేడుకల్లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. వ్యాపార పారిశ్రామిక రంగాల్లో రాణిస్తూనే సామాజిక సేవలో ముందంజలో ఉన్న అగర్వాల్ సమాజ పాత్రను ఈ సందర్భంగా గవర్నర్ కొనియాడారు. గోవాలో భూములు అన్యాక్రాంతమవుతున్నాయని సీఎం ప్రమోద్ సావంత్ కాకుండా ఆయన ప్రాపర్టీ సావంత్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. గోవా పర్యటనలో భాగంగా గోయ్ రాఖోన్ యాత్రలో ఆయన మాట్లాడారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ పేరుతో పేదలు, ఎస్సీలు, మైనార్టీల ఓట్లను ప్రధాని మోదీ తొలగిస్తున్నారని మండిపడ్డారు. గోవాను డ్రగ్స్ పెడ్లర్ల అడ్డాగా మార్చారని ఆరోపించారు. భాజపాను నమ్మి మరోసారి మోసపోవద్దని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా సెలవు తీసుకోకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్లోని అంబర్పేటలో నిర్వహించిన సేవా సంకల్ప అభియాన్ సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా సెలవు లేకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దేశ సంక్లిష్ట సమస్యలను పరిష్కరించి భారత్ను ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ పటిష్టమైన పునాదులు వేశారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఖమ్మం సమీపంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల స్థలంలో 100 కోట్ల రూపాయలతో తిరుమల తరహాలోనే ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి ప్రవచనాలు అందించగా భక్తులకు లడ్డు ప్రసాదం పంపిణీ చేశారు. హైదరాబాద్ విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి 65 NH-65 విస్తరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి న్యూఢిల్లీలో NHAI చైర్మన్ సంతోష్ కుమార్ను కోరారు. 6 లేన్ల విస్తరణతో ట్రాఫిక్ తగ్గి ప్రమాదాలు నివారించవచ్చని చెప్పారు. నవంబర్11తో టెండర్ల ప్రక్రియ ముగియనుందని, 2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తామని NHAI చైర్మన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా ఢిల్లీ పర్యటనలు చేయడం దారుణమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఇవాళ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది పథంలో సాగుతోందని, కేంద్రం తెలంగాణకు 100 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేసే వరకు రాహుల్ గాంధీని రాష్ట్రంలో అడ్డుకుంటామని, రైతుల తరఫున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లలిత కళాతోరణంలో అటుకుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా సాగిన ఈ కార్యక్రమంలో కూచిపూడి నృత్యాలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్ర జానపద కళలు, సంప్రదాయాలను పరిరక్షించి పర్యాటకులకు పరిచయం చేసేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించినట్లు పర్యాటక శాఖ తెలిపింది.

హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం. ఎక్స్ హ్యాండిల్ ఎట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వైడ్ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజల ఓట్లు తొలగించేందుకే ఎస్ఐఆర్ను వాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని అన్నారు. అంబేద్కర్ ప్రపంచమంతా తిరిగి ఎన్నో రాజ్యాంగాలను అధ్యయనం చేశారని చెప్పారు. ఎంతో అధ్యయనం అనంతరం ఓటు హక్కును రాజ్యాంగంలో చేర్చారన్నారు. ఇప్పుడు ఆ ఓటు హక్కును తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచనల మేరకు ఉన్నతాధికారులతో సమావేశమై సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరలను తగ్గిస్తామని చెప్పారు. ప్రజలకు భారం కాకుండా ప్రజా రవాణాను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు కేసీఆర్ చలవనేనని, పరిపాలన వికేంద్రీకరణతోనే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో జరిగిన దశాబ్ది ఉత్సవాల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లతో నేలలు సస్యశ్యామలమయ్యాయని, విద్యుత్ మిగులు రాష్ట్రం సాధించామని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కరువు తెచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో మళ్లీ ప్రజాప్రభుత్వం వస్తుందని చెప్పారు. రాష్ట ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రగుడు మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ 17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ములకనూరు సహకార సంఘం ప్రధాన లక్ష్యమని సంఘం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అలిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ములకనూరులో వరి సాగులో పురుగుమందుల అవశేషాల నియంత్రణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వరి శాస్త్రవేత్త డాక్టర్ వై చంద్రమోహన్ సస్యరక్షణ చర్యలు, శాస్త్రీయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. నాణ్యమైన సురక్షితమైన ఆహారాన్ని అందించేందుకు రైతులతో కలిసి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మండేపల్లిలో కళాశాల శాశ్వత భవన నిర్మాణ పనుల్లో జాప్యాలు నివారించాలని కోరారు. ప్రస్తుతం డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న ఇంజనీరింగ్ కళాశాలను ప్రైవేటు భవనంలోకి తరలించే ప్రయత్నాలను నిలిపివేయాలని, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని సీఎం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రహదారుల నిర్మాణంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలో పలు రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. ఏఎంఆర్పి నీటితో చెరువులను నింపి తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన వెల్లడించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకము, పరివార దేవతార్చనలు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి చతుషష్ఠి, కన్యకా సుహాసిని పూజలను వేదమంత్రోచ్చరణలతో భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిర్మల జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ నవరాత్రి ఉత్సవాల వైభవంగా సాగుతున్నాయి. రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 21 నుంచి 31 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. అక్టోబర్ 21న లింగంపేటలోని స్థూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి నివాళులు అర్పిస్తారు. బుల్లారంలో 6 ఏళ్ల చిన్నారి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి సెక్యూరిటీ గార్డుని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని కిడ్నాప్ చేసి నడుముకు ఇటుకలు కట్టి వాటర్ సంపులో పడివేసినట్లు గుర్తించారు. 20 లక్షలు డిమాండ్ చేసిన
నిందితుడితో పాటు సొసైటీకి చెందిన మరో నలుగురు సెక్యూరిటీ గార్డులు

ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యాంశాలు. మహారాజా అగ్రసేన ప్రతిపాదించిన సమానత్వం, అహింస, సామాజిక సామరస్యం వంటి ఆదర్శాలు సమాజాభివృద్దికి దిక్సూచిగా నిలుస్తాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లతో నేలలు సస్యశ్యామలమయ్యాయని, విద్యుత్ మిగులు రాష్ట్రం సాధించామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో శాండ్విచ్ జిఎస్ లక్ష్మి గారి కథానిక వింటారు.
1: మళ్ళీ వారంతా పనికిరానమ్మా. కూర కోసం పొద్దున్నే దొండకాయలు తరుగుతున్న సుమతి గుండె ఒక్కసారి ఆగినట్టయింది. ఏ ఎందుకని వెంటనే అడిగింది గడులు తుడుస్తున్న చంద్రుని. మొన్న మా చుట్టుపాయన పోయినాడు కదమ్మా, ఆడి దినాలకి ఊరిపోతుండా. చంద్రు చెప్పిన సమాధానం విన్న సుమతి తెల్లబోయింది. 2 రోజుల క్రితం పొద్దున్నే చంద్ర కోసం చూసి చూసి వచ్చే టైం దాటిపోతుంటే ఫోన్ చేసింది చంద్రకి. హఠాత్తుగా చుట్టపాయన ఎవరో పోయాడని, అందుకని ఊరు వచ్చేసానని, 2 రోజులు పోయాక వస్తానని చెప్పింది ఫోన్లో. ఉసూరుమనుకుంటూ అప్పుడు పనులన్నీ చేసుకుంది. ఊరు నుంచి నిన్ననే మళ్ళీ పనికి వచ్చింది. ఇంతలోనే మళ్ళీ నాగా పెడుతుందా? అది కూడా ఏకంగా 2 రోజులు. ఊరుకోలేక అడిగింది సుమతి, ఆయన నీకేమవుతాడు అంటూ. మా పిల్లనిచ్చినాం కదమ్మా, దాని మావకి తమ్ముడు. పిల్లనిచ్చుకున్నాక మంచికి చెడుకి వెళ్ళాలి కదమ్మా, లేకపోతే పిల్లకి మాట వస్తుంది. అందుకే ఈ 10 దినాలు అక్కడే ఉండి రావాలా? చంద్ర మాటలకు బిస్తుపోయింది సుమతి. అన్ని ధరలలో ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో ఏకంగా 10 రోజులు చుట్టుపక్కలను భరించడం, ఇలాంటి రోజువారీ పనులు చేసుకునేవాళ్ళు భరించగలరా? అయినా మీ పిచ్చి కానీ, మీరంతా పెడితే మటుకు ఆ పోయిన ఆయన తిరిగొస్తాడా ఏమన్నానా? బోల్డ్ ఖర్చు తప్ప. అలా మాట్లాడితే అయినా చంద్ర ఊరు వెళ్ళడం మానుకుంటుందేమోనని అంది సుమతి. డబ్బుదే ఉందమ్మా, మనిషి మాట ముఖ్యం కదా. ఇప్పుడు కాకపోతే అయినోళ్ళందరూ ఇంకెందుకటా? మాలో ఇసంటి కట్టుబాట్లు చాలుంటాయమ్మా, వెళ్ళాలి తప్పదు. అందుకే పైన జీతం కాస్త ముందే ఇచ్చేసి పైన మరో అయ్యి వెయ్యండమ్మా, ఆ పైన నెలకింతను పట్టుకుందరు కానీ. అదేంటే చంద్రే, 10 రోజులు పని మానేసి పైగా అప్పు చేసుకుని మళ్ళీ వెళ్ళడం అవసరమా? నీకే నష్టం కదా, ఉండబట్టలేక అడిగింది సుమతి. చేతిలోని చీపుర్ని గోడకు ఆనించి సుమతి వైపు చూసింది చంద్రే. అట్టనకండమ్మా, నా పెనిమిటికి కిందటేడు జ్వరం వచ్చి ఆసుపత్రిలో పెట్టినప్పుడు నా కాడ రూపాయి లేదు. అప్పుడు ఈ చుట్టాలే తలా కొంచెం వేసుకుని ఆడుకున్నారు. మా పిల్ల పెళ్ళప్పుడు కూడా ఎవరికి తోచిందో వాళ్ళు చేశారు. మనకి కష్టం వచ్చినప్పుడు, అయినోళ్ళు ఆడుకున్నప్పుడు, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం పోకపోతే అట్టా? సుమతి మాట్లాడలేదు. మా బతుకుల్లో బ్యాంకుల్లో డబ్బులుండవమ్మా, అయినోళ్ళు ఉంటారు, వాళ్లే మా ధైర్యం అంటూ మళ్లీ చీపలు అందుకుంది చంద్రే. ఆ మాట ఎందుకో సుమతి మనసులో కాసేపు తిరుగుతూనే ఉంది. అంతకు 1 వారం ముందే అక్క కూతురు పెద్ద మనిషి అయిందని, ఫంక్షన్కి రమ్మని రాజమండ్రి నుంచి ఫోన్ చేస్తే తను వెళ్లనే లేదు. చంద్ర మాటలు వింటుంటే 1 వారం క్రితం అక్క చేసిన ఫోన్ గుర్తొచ్చింది సుమతికి. సుమతి, వచ్చే 1 వారం ఫంక్షన్ పెట్టుకున్నామే, శనివారానికే వచ్చేయండి, పిల్ల కూడా పిన్నెప్పుడొస్తుంది అని అడుగుతోంది అక్క గొంతులో సంబరం. చూస్తానక్క, పిల్లలకి స్కూల్ ఉంది కదా. ఒకరోజు పోతే ఏమవుతుందే, ఎన్నాళ్ళయింది నువ్వు వచ్చి? మీ ఆయనే పిల్లల్ని తీసుకునిరా, అందరం కలిసినట్టుంటుంది. సరే అక్క, వేణుని అడిగి చెప్తాను. ఫోన్ పెట్టేసి వేణితో మాట వరుసకి చెప్పింది. వచ్చే 1 వారం అక్క వాళ్ళ అమ్మాయికి ఫంక్షన్ట రాజమండ్రి రమ్మంటోంది. ఏం ఫంక్షను? విషయం చెప్పింది. ఇంకా ఇలాంటి ఫంక్షన్లు చేయడం ఏంటి సిల్లి, నవ్వేశాడు వేణు. అక్క మరీ మరీ రమ్మంటోంది. ఎలాగ సుమా, 4 వెళ్ళి రావడానికి ట్రైన్ టిక్కెట్లు, అక్కడికి వెళ్ళి ఏదో పట్టుకెళ్ళాలి, పిల్లకి చదివించాలి, ఎంత లేదన్నా బోల్డ్ అవుతుంది, పైగా పిల్లలకి స్కూల్ పోతుంది. సుమతికి అదే అనిపించింది. ఆ నెల స్కూల్ ఫీజుతో పాటు ట్యూషన్ ఫీజు కూడా కట్టాలి, క్రెడిట్ కార్డు బిల్ ఇంకా ఉంది, మొన్ననే మిక్సీ రిపేర్కి ఊహించని ఖర్చు వచ్చింది. మనసులోనే ఓసారి లెక్క వేసుకుంది. ఫంక్షన్కి వెళ్లాలనుంది, కానీ ఆ కోరిక పక్కనే ఖర్చుల లెక్క నిలబడింది. మర్నాడు అక్కకి ఫోన్ చేసింది. ఈసారి రావడం కుదరదేమో అక్క, పిల్లలకి స్కూలు, వేణికి కూడా ఆఫీసులో పని ఎక్కువగా ఉండట. అవతల ఓ క్షణం నిశ్శబ్దం. అలాగేలే, మీ అబ్బాయిలు మీకుంటాయి అక్క, మామూలుగానే అన్నా. ఆ గొంతులో చిన్న నిరాశ సుమతికి వినిపించింది. పిల్లకి నా తరఫున మంచి డ్రెస్ కొనివ్వు, డబ్బులు పంపిస్తాను అంది. సరేలే, డబ్బులెందుకు, నువ్వు వస్తే బాగుండేదని అన్నాను. ఫోన్ పెట్టేశాక ఆ మాట ఒక క్షణం బాధ పెట్టినా పనుల్లో పడి మర్చిపోయింది సుమతి. ఇప్పుడు చంద్ర ఎదురుగా నిలబడి, డబ్బుదేముందమ్మా, మనిషి మాట ముఖ్యం అన్న మాట గుర్తొచ్చి 1 వారం క్రితం అక్క అన్న నువ్వు వస్తే బాగుండేదని అన్నానన్న మాట మళ్లీ చెవిలో వినిపించినట్టయింది. పైగా వేణు కూడా ఇంకా ఇలాంటి ఫంక్షన్లు చేయడం ఏంటి సిల్లీ అంటూ తేలిగ్గా తీసి పడేశాడు. తనకి ఏములో అక్క కోసం పెడదామని అనిపించినా పిల్లలు స్కూలు పోతుండని రాను పోను ఖర్చులు ఆ పైన చదివించడాలు కలిసి కాస్త డబ్బు ఖర్చు అయ్యేట్టే ఉందని ఆలోచించుకుని ప్రయాణం మానేసుకుంది. కానీ అప్పు చేసైనా సరే మా కట్టు ఇది అని చెప్పుతున్న చంద్ర మాటలు వింటుంటే అక్క విషయంలో తను ఏమైనా పొరపాటు చేసిందా అనుకుంది ఒక క్షణం. మళ్ళీ అంతలోనే ఇల్లాలిగా తల్లిగా తన బాధ్యతా బరువు గుర్తొచ్చి తనను తాను సమాధానపరుచుకుంది. ఆ రాత్రి భోజనం చేస్తుండగా వేణుతో చెప్పింది సుమతి, చంద్రని రేపటి నుంచి వారం రోజులు రాదుట. అన్నం కలుపుకుంటున్న వేణు చెయ్యి కాసేపు ఆగిపోయింది. మళ్ళీనా? మొన్ననే 2 రోజులు మానేసింది కదా. వాళ్ళ చుట్టాల్లో ఎవరో పోయాట, దినాల దాకా అక్కడే ఉండాలట. ఎవరో చుట్టాలు పోతే దీనికంటే 2 రోజులు సెలవు, మనకెక్కడ పని ఎవరు చేస్తారు? ఏమో వాళ్ళ కట్టుబాట్లు అలా ఉంటాయట. కట్టుబాట్లా? చిన్నగా నవ్వాడు వేణు. పనులు చేసుకునే వాళ్ళకి 2 రోజుల జీతం ఎంత ముఖ్యమో తెలీదా? ఈ కట్టుబాట్ల పేరుతో అప్పులు చేసుకుంటారు, మళ్ళీ తీర్చలేక బాధపడతారు. సుమతికి కూడా ఆ మాటలో నిజం లేకపోలేదనిపించింది. అది అడ్వాన్స్ అడిగింది, వచ్చే నెల జీతం ముందే ఇచ్చేసి ఇంకో 1000 ఎక్కువ ఇవ్వమంది, తర్వాత నెల నెలలా పట్టుకోమంది. అరొక్కటే తక్కువైంది చిరాకుగా అన్నాడు వేణు. మనకేమన్నా డబ్బులు చెట్లకు కాస్తున్నాయా సుమా? మన ఖర్చులు మనకున్నాయి. సుమతి ఏమీ మాట్లాడలేకపోయింది. పొద్దున్న చంద్రి నా పెనిమిటి ఆసుపత్రిలో ఉన్నప్పుడు వాళ్లే ఆడుకున్నారు అన్న మాట మాత్రం గుర్తొచ్చింది. పోనీలే వేణు, కష్టం అంటోంది, ఇచ్చేద్దాం. మన నెలలా కొంచెం కొంచెంగా పట్టుకుందాంలే. సరైన ఇష్టం, కానీ ఇలా ప్రతి అవసరానికి మనమే బ్యాంకులో మారితే కష్టం అంటూ భోజనం ముగించి లేచిపోయాడు వేణు. మర్నాడు చంద్రకి వచ్చే నెల జీతంతో పాటు 1000 ఇచ్చింది సుమతి. డబ్బులు చేతిలో పెట్టుకుంటుంటే చంద్రముఖం వెలిగిపోయింది. మీ మేలు మర్చిపోనమ్మా. మేలేముందులే, జాగ్రత్తగా వెళ్ళిరా అంది సుమతి. కానీ చంద్రు వెళ్ళిపోతుంటే ఎందుకో అక్క ముఖమే గుర్తొచ్చింది. ఆ మర్నాడు వేణు తెల్లారకుండానే ఆఫీసుకు బయలుదేరుతుంటే ఆశ్చర్యపోయింది సుమతి. మా బాస్ వాళ్ళ అంకుల్ పోయట్లే సుమా, ఫ్యామిలీ అంతా 10 రోజులు ఢిల్లీ వెళ్తున్నారు. 10 రోజులు ఆయన అలా వెళ్ళిపోతే మరి ఆఫీసో అని అడిగింది సుమతి. వాళ్ళంతా బాగా డబ్బున్న వాళ్ళు సుమా, ఇలాంటి సమయాల్లో వాళ్లలో కట్టుబాట్లు చాలా ఎక్కువ. ఎంత పనున్నా సరే కావలసిన వాళ్ళందరూ ఈ 10 రోజులు కట్టుగా అక్కడే ఉంటారు. అందుకే ఈ 10 రోజులు నన్ను ఏమిటి ఆలస్యం అని అడక్కు. మా బాస్ చేసే పనులు కూడా నేనే చూడాలి కదా అంటూ హడావుడిగా ఆఫీస్కు వెళ్ళిపోయాడు వేణు. వేణు వెళ్ళిపోయాక కాసేపు అలాగే నిలబడిపోయింది సుమతి. వంటగదిలో సింక్ నిండా అంట్లు,

0: తుడవాలి, బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి, పిల్లలకు లంచ్ బాక్సులు సిద్ధం చేయాలి. చంద్రు ఉంటే ఈ పాటికి సగం పని అయిపోయేది. చీపురు తీసుకుంటూ వేణు అన్నమాట గుర్తు చేసుకుంది, వాళ్లల్లో కట్టు చాలా ఉంది. నిన్న ఇదే మనిషి చంద్రు గురించి అంటే ఏమన్నాడు, ఈ కట్టుబాట్ల పేరుతో అప్పులు చేసుకుంటారు అనలేదు వేణు? చీపురు పట్టుకున్న చెయ్యి ఒక క్షణం ఆగింది. డబ్బు లేని చంద్రుకి కట్టుబాట్లు అనవసరమైన ఖర్చు, డబ్బున్న బాస్కి అవే కట్టుబాట్లు గొప్ప సాంప్రదాయం. మరి తమలాంటి వాళ్ళకి? సుమతి చూపు టేబుల్ మీద ఫోన్ మీద పడింది. అక్కకి ఫోన్ చేద్దామనిపించింది. ఫోన్ చేతిలోకి తీసుకుంది. అక్క నెంబర్ కలిపింది. ఏంటే సుమతి? అక్క గొంతు వినిపించింది. ఏం లేదక్క, ఊరికే మాట్లాడాలనిపించింది. అవతల అక్క నవ్వింది. ఆ చిన్న నవ్వు వింటుంటే సుమతి మనసులో ఏదో లెక్క తప్పినట్టు అనిపించింది. డబ్బు లేని చంద్రి అప్పు చేసైనా బంధం కోసం వెళ్ళింది. డబ్బున్న వేణు బాస్ కుటుంబం పనులన్నీ పక్కన పెట్టి 10 రోజులు ఢిల్లీ వెళ్తున్నాడు. మధ్యలో తనలాంటి వాళ్లేనా ప్రతి ఆప్యాయతకి ముందు ఖర్చుల లెక్క వేసుకుంటూ అటు బాధ్యతల్ని వదులుకోలేక ఇటు బంధాల్ని అందుకోలేక రెండు పొరల మధ్య శాండ్విచ్లా నలిగిపోయేది. సుమతి ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు?
1: మీరింతవరకు శాండ్విచ్ జిఎస్ లక్ష్మి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నిత్య సంతోషిణి గారు ఆలపించిన లలిత గీతాలు.

0: ఇంతవరకు శాండ్విచ్ జిఎస్ లక్ష్మి గారి కథానిక విన్నారు. స్వప్న, ఎప్పుడొచ్చావు?
1: నేనెప్పుడో వచ్చానులే, కాని ఏంటిది, ఎవరు రాశారు ఈ కథ? దీన్ని చివరి పార్ట్ ఏది?
0: నేనే రాశానే.
1: ఏంటి, నువ్వు కథలు రాస్తావా? నాకెప్పుడు చెప్పలేదు.
0: ఏదో అదో చిన్న సరదాలే.
1: బావుంది నీ సరదా. ఆకాశవాణిలో కథానికలు ప్రసారమవుతాయి, దానికి పంపించు.
0: అవునా?
1: అవును, వనితాలోకం కార్యక్రమంలో మధ్యాహ్నం 1:20 ఆకాశవాణి హైదరాబాద్ ఏ కేంద్రంలో కథానికలు ప్రసారమవుతాయి. నువ్వు రాసిన కథని vanitalokam@gmail.com కి పంపు. కథలో చివరికి నీ పేరు, ఫోన్ నంబర్ రాయి.
0: వావ్, ఎంత హ్యాపీగా ఉంది వినడానికి. నేను రాసిన కథ అందరికీ వినిపించగలనా?
1: అవును, కానీ ఇందాక నేను చదివిన కథకి ఎండింగ్ ఏంటి?
0: అదిక నువ్వు ఆకాశవాణిలోనే విందువు గానీ.

0: ఈనాటి వనితాలోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఆకాశవాణి సమయం 1:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: ఆదాబ్, ఈ ఆకాశవాణి హై ఖబరో కే సాత్ మే మొహమ్మద్ అమ్మార్.

0: आणि श्रोते हो, याबरोबरच आजचा आपला निशिगंध मराठी कार्यक्रम समाप्त होत आहे. पुन्हा भेट आहेच याच आठवड्यात बुधवारी दुपारी 2:30 एक विशेष कार्यक्रम घेऊन आपल्या सेवेसाठी. तोपर्यंत मेघना ढबूचा सप्रेम नमस्कार.
1: ఈనాటి నిషిగన్ మరాఠీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
2: మూడు కాలేజీలలో
3: డోంట్ వరీ
2: ఫీజ్ చూడు.
4: ఎలా ఉన్నారు?
5: ఏంటి విషయం?
3: ఫీజ్ కోసం టెన్షన్?
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
6: ఆర్బీఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పినా మేడం.

0: హలో హలో, అరే రాజు రాజు.
1: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
1: బాబాయ్ కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
1: మన మూల మీద పాండబకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మన ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిందారా?
1: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో, పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
2: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
3: ఏంటి కీర్తి, ఎడారులో ఎండిపోయిన చెట్టులా ఆఫీసులో అంత డల్గా కూర్చున్నావు?
4: ఏం లేదే రమణి, మా కాలనీలో అందరూ కలిసి వనభోజనాలకు వెళ్తున్నారు, కానీ మన డైరెక్టర్ గురునాథం ఒక్కరోజు సెలవు ఇస్తాడనే ఆశే లేదు.
3: మా అత్తగారు చనిపోయారు, హాఫ్ డే సెలవు కావాలని అడిగితేనే ఆ ముసలోడు ఒప్పుకోలేదు. అత్త చనిపోయిన సంతోషంలో ఆఫీసులో పార్టీ చేసుకో అని నవ్వాడు.
4: అది కూడా నిజమే కదే, మీ అత్తయ్య చనిపోయిన శుభ సందర్భంలో నువ్వు అందరికీ స్వీట్లు పంచి నోరు తీపి చేసావుగా.
3: ఆ విషయం ఆ ముసలోడికి తెలియదు కదవే, ఈ వంకతో హాఫ్ డే సెలవు తీసుకోవాలని చూస్తే ఒప్పుకోలేదు మహానుభావుడు.
4: అది కూడా నిజమే, చావులకు తద్దినాలకే సెలవు ఇవ్వడు, ఇక వనభోజనానికి వెళ్లి ఎంటర్టైన్ చేసుకుంటానంటే సెలవు ఎలా ఇస్తాడు ఆ చండ శాసనుడు.
5: ఏం చేస్తున్నారు కీర్తి? రమణి
3: సార్, సార్
5: మీరు చిట్ చాట్లు చేస్తున్నారనే సెల్ ఫోన్ ఆఫీసులో నిషేధించాను, అయినా ఆఫీస్ పని పక్కన పెట్టి చిట్ చాట్ చేస్తున్నారేంటి?
4: మన ఆఫీస్ అకౌంట్స్ గురించి చిట్ చాట్ చేస్తున్నాం సార్.
5: నేను నమ్మను, కొత్త సినిమాకి ఎలా వెళ్లాలా అని ప్లాన్ చేస్తుంటారు.
3: కాదు సార్, కీర్తి వాళ్ళ కాలనీలో ఎల్లుండి వనభోజనాలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు, సెలవు అడిగితే ఎలా ఉంటుంది అని నన్ను అడుగుతుంది సార్.
5: గురునాథం అనే ముసలాడు చావులకే సెలవు ఇవ్వడు, ఇక ఎంటర్టైన్మెంట్ సెలవు ఎలా ఇస్తాడని నన్ను తిట్టుకుంటున్నారు కదా మీరు.
4: మిమ్మల్ని తిట్టుకుంటే మాకు పాపం తగులుతుంది సార్.
5: అంతొద్దు కీర్తి, మీరు నన్ను ఏమని తిట్టుకుంటారో నాకు తెలుసు, నేను చండశాసనున్నాయి, కానీ వనభోజనాలను మాత్రం ప్రోత్సహిస్తాను.
4: నిజమా సార్?
5: అవును, ఒక్కరోజు కాదు, ఇక నుంచి మీరు ప్రతిరోజు వనభోజనం చేయవచ్చు.
3: ఓ సూపర్ సార్.
5: వనభోజనం చేయడం అంటే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ లో గాలి పీల్చుకోవడం లాంటిది అన్నమాట.
3: ప్రతిరోజు వనభోజనం ఎలా వీలవుతుంది సార్?
5: ఎందుకవదు, మన ఆఫీసులోని ప్రతి గదిలో ఇంటీరియర్ చెట్లను నిండుగా పెట్టుకుందాం, రకరకాల పూలతో గది కళకళలాడుతుంది.
3: అవును సార్.
5: బయట ట్రాఫిక్ పొల్యూషన్ మన గదుల్లోకి రాదు.
4: నిజమే సార్.
5: మనకు ఇంటీరియర్ చెట్ల ప్యూర్ ఆక్సిజన్ ని రోజుకు 8 గంటల వరకు పీల్చుకోవచ్చు. ఏసీ కూలర్ ఫ్యాన్ లేకుండానే మన గది ప్యూర్ ఆక్సిజన్ ప్లాంట్ లా మారుతుంది. మధ్యాహ్నం అందరం కలిసి ఈ గ్రీనరీలో భోంచేస్తే నిత్యం వనభోజనం చేసినట్టే ఉంటుంది కదా, అదే నిత్య వనభోజన పథకం.
3: సూపర్ సార్,
4: ఈ ఐడియా బాగుంది సార్. ఇక నేను మా కాలనీ వాళ్లతో వనభోజనానికి వెళ్ళను, మన ఆఫీసులోనే ప్రతిరోజు ఎంజాయ్ చేస్తాను.
3: నేను కూడా మా ఇంట్లోంచి 600 ఇంటీరియర్ మొక్కలు తెచ్చి మన ఆఫీసులో పెడతాను సార్.
5: దట్స్ గుడ్.
6: మన కార్యాలయం గదులలో ఇంటీరియర్ మొక్కలను పెంచుకుందాం, బయట నుంచి వచ్చే పొల్యూషన్ ని మన గదిలోకి రాకుండా చేసుకుందాం. రోజుకు 8 గంటల పాటు ప్యూర్ ఆక్సిజన్ ను పీల్చి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. ఇక మనం ఆసుపత్రికి వెళ్లవలసిన అవసరం రాదు, మన గదినే మనం వనంలా మార్చుకుందాం, మన గదినే మనం వనంలా మార్చుకుందాం.
7: ఆకాశవాణి సమయం 3:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి భద్రత సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ప్రజల ఓట్లు తొలగించేందుకే సర్ను వాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యంలో కాంగ్రెస్

కీలక పాత్ర పోషించిందని అన్నారు. అంబేద్కర్ ప్రపంచమంతా తిరిగి ఎన్నో రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఓటు హక్కును రాజ్యాంగంలో చేర్చారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. ఆర్టీసీ, మెట్రో, కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భారతదేశంలోని ప్రతి సాధారణ పౌరుడికి, ఎన్నికైన ప్రతినిధికి సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరి నుంచినైనా వచ్చే పిటిషన్లైనా స్వాగతిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం జాతీయ రహదారి 65 విస్తరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి న్యూఢిల్లీలో ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ను కోరారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా ఢిల్లీ పర్యటనలు చేయడం దారుణమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. హర్ముజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై మళ్లీ మళ్లీ జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిర్మల జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR న్యూస్ _HVని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి సమయం 3:03 దాటి 30 సెకండ్లు. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ డిఆర్ఎం రిసీవర్, 729 కిలోహెడ్స్ పై మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 729 కిలోహెర్ట్స్ డిఆర్ఎం రిసీవర్లపై ఈనాటి మా సాయంకాలం ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఈ మా ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ముందుగా వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వైద్య సంస్థలు అందించే సేవలు, సౌకర్యాలకు విధించే రుసుములను స్పష్టంగా ప్రదర్శించేలా చూడాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాస్తవ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాశారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఇన్నర్ మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ అంగోన్చా బిమోల్ అకోయిజంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా మోర్చా న్యూఢిల్లీలో నిరసన చేపట్టింది. 11 మంది విద్యార్థినులు చేసిన ఫిర్యాదులపై విచారణ జరిపిన అనంతరము జేఎన్యూ అకోయిజంను ఆయన బోధన పదవి నుంచి తొలగించిందని బీజేపీ పేర్కొంది. భారత్ జపాన్ స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని తెలంగాణ, హిరోషిమా మధ్య పారిశ్రామిక సాంకేతిక విద్యారంగాల్లో సహకారం పెరగాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. జపాన్లోని హిరోషిమా ప్రీఫెక్చరల్ అసెంబ్లీ ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఈరోజు తెలంగాణ అసెంబ్లీని సందర్శించింది. యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి ఆరుతడి పంటలు, తక్కువ సమయంలో పండే పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతు నేస్తం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా కలెక్టర్లు, రైతుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఎలినినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని అధికారులు రైతులకు వాస్తవ పరిస్థితులను తెలియచెప్పాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమవుతున్న యువతకు 40,000 రూపాయల విలువైన ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించేందుకు పొంగులేటి సీనన్న యువ నేస్తం కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్సీ ఎగ్జామ్స్ భాగస్వామ్యంతో ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు పోర్టల్లో ఈరోజు నుంచే నమోదు చేసుకోవచ్చు. కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన 3వ జలంతర్గామి నిరోధక యుద్ధ నిస్సార జలనౌక అయిన ఐఎన్ఎస్ మంగ్రోల్ను భారత నౌకాదళం ముంబైలో

ని నావెల్ డాక్యార్డ్లో ప్రారంభించింది. పశ్చిమ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ అయిన వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మిడ్ కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రాం 2లో పాల్గొంటున్న 2011 బ్యాచ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారులతో సమావేశమయ్యారు. అంతర్జాతీయ వ్యవస్థలో బహుద్రువ స్వభావము, పొరుగు దేశాలకు ప్రాధాన్యత విధానము, సరఫరా గొలుసులోని నష్టాలను తగ్గించడం వంటి అంశాలపై తాము చర్చించినట్లు ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ప్రకటించిన జానపద సంగీత కార్యక్రమం వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: ఆకాశవాణి ఇప్పుడు వినండి జానపద సంగీతం. ఈరోజు శ్రీమతి కట్ల వర్షిత బృందం పాడిన జానపద గేయాలు ప్రసారమవుతాయి.

कहते

మీరింతవరకు శ్రీమతి కట్ల వర్షిత బృందం పాడిన జానపద గేయాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:30:32. చిత్రసీమ సినిమా పాటలు.

0: ఆ పాట శివాజీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిన్మయి పాడిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: మూడు కాలేజీలలో
2: డోంట్ వరీ
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్?
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా,
5: సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
6: ఆర్బీఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: చిత్రసీమలో ఇప్పుడు ధూల్పేట చిత్రం కోసం కార్తీక్ పాడిన భువనచంద్ర గీతం, యువన్ శంకర్ రాజా సంగీతం.

0: ప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
1: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి, చంద్రలేఖ చిత్రం కోసం రాజేష్ సుజాత ద్వయం పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, సందీప్ చౌత స్వరకల్పన.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:45 దాటి 30 సెకండ్లు. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈరోజు సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వివిధ పంటల్లో రైతులు చేపట్టవలసిన వ్యవసాయ పనులకు సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త అందిస్తున్న వివరాలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞాన కార్యక్రమంలో లైవ్ ఫోనింగ్ అందిస్తున్నాం. ఎల్నినో పరిస్థితుల్లో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి పొందడం అనే విషయం గురించి రైతు సోదరుల సందేహాలకు సమాధానాలు ఇవ్వడం కోసం రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన శాస్త్రవేత్త విభాగాధిపతి డాక్టర్ దైదకృష్ణ గారు మా స్టూడియోకి విచ్చేస్తున్నారు. మీరు ఇప్పుడు చెప్పబోయే 2 నెంబర్లకు ఈరోజు రాత్రి 7:15 నుంచి 7:45 మధ్య ఫోన్ చేయొచ్చు. మా కేంద్రం ఫోన్ నెంబర్లు 2324-0852, మరొకటి 2324-0853. హైదరాబాద్ ఎస్టీడీ కోడ్ మీకు తెలిసింది 040. ఇక రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఈ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు తెలియజేసే వివరాలు వింటారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో. ఈరోజు రాత్రి 8:00 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఈరోజు రాత్రి 9:15 స్పాట్ లైట్ పబ్లిక్ స్పీక్ 9:30 ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాద్య కచేరి వింటారు విశాఖపట్నం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కారణం మా కార్యక్రమాలు. ఇక రేపు 13 అక్టోబర్ మంగళవారం నాటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 భావనలో సమయపాలన శ్రీ అమరవాది శేషయ్య గారి ప్రసంగం. 6:15 భక్తిరంజన్లో దేవీ శరణ నవరాత్రుల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక భక్తిరంజని దేవీ శరణం గచ్చామి. 3వ రోజు గాయత్రీదేవి అలంకార విశేషాలు. 6:30 పొలం పనుల్లో అక్టోబర్ మాసం యాసంగి పంటల్లో వ్యవసాయ పనులు ఈ విషయమై వివరాలు వింటారు ఉదయం 7:00 రేపు. జగిత్యాల జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందిస్తారు శ్రీ ఎం మహాదేవ్. 7:15 ఉదయ తరంగంలో సంబురాల బతుకమ్మ ప్రత్యేక రూపకం బ్రతుకమ్మ ప్రత్యేక

గీతం. ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన గర్భిణీలలో దంత సమస్యలకు సంబంధించి డాక్టర్ శ్రీను నాయక్ గారితో శ్రీఎస్ రమేష్ శంకుసారి గారి సంభాషణ. రేపు ఉదయం 8:35 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్న శేష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ఢిల్లీలో నిరసనలు ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ ను తొలగించి కొత్తగా మూడు ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు మార్చి పేరు మీద ధర్నాలు చేయడం న్యాయ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడమే అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. భారత్ జపాన్ స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. రాష్టంలో ఈ నెల 15వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఢిల్లీలో నిరసనలు ప్రదర్శనల నిర్వహణకు కొత్తగా మూడు ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు ఖరారు చేశారు. రామ్లీలా మైదానము, బురారి మైదానము, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్స్లో ఇకపై ఆందోళనలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో జంతర్ మంతర్ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినట్లు పోలీసు కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వుల్లో ప్రకటించారు. పౌరుల నిరసన హక్కుకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా జంతర్ మంతర్ను జాబితా నుంచి తొలగించారు. కోర్టు మార్చి పేరు మీద ధర్నాలు చేయడం న్యాయ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడమే అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాజ్యాంగ సంస్థల మీద రాజకీయ దాడులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనను కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల ప్రతిపాదనపై స్పష్టత ఇచ్చినా రాజ్యాంగ వ్యవస్థపై బురద చల్లడం సరికాదని, సర్పై విష ప్రచారం చేయడం, సుప్రీంకోర్టుపై సైతం వ్యాఖ్యలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని లక్ష్మణ్ అన్నారు. ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేయడానికి వామపక్షాలు, తీవ్రవాద భావాలున్న పార్టీలతో కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నమే అని విమర్శించారు. 30 లక్షల మంది రాజకీయ ప్రతినిధులతో సహా మొత్తం 46 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కలిసి చేసిన ఎస్ఐఆర్ను తప్పుపట్టడం సరికాదన్నారు. భారత్ జపాన్ స్నేహ సంబంధం

0: సంబంధాలు మరింత బలోపేతం కావాలని, తెలంగాణ హిరోషిమ మధ్య పారిశ్రామిక సాంకేతిక విద్యా రంగాల్లో సహకారం పెరగాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. జపాన్లోని హిరోషిమ ప్రిఫెక్చరల్ అసెంబ్లీ ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఈరోజు తెలంగాణ అసెంబ్లీని సందర్శించింది. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతానికి శాసనసభల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల చోరీకి కుట్ర జరుగుతోందని, దేశ ప్రజల ఓటు హక్కును కాపాడుకునే పోరాటం మరో స్వాతంత్ర్య ఉద్యమమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఓటు బచావో దేశ్ బచావో ఆందోళనలో భాగంగా ఢిల్లీ తెలంగాణ భవన్లో ఈరోజు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు సైమన్ గోబ్యాక్ ఉద్యమం సాగినట్లే ఇప్పుడు జ్ఞానేష్ గోబ్యాక్ ఎస్ఐఆర్ గోబ్యాక్ నినాదాలతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను ముందుపెట్టి ఓటర్ల జాబితా సవరణ పేరుతో దళితులు, గిరిజనులు, పేదల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి ఆరుతడి పంటలు, తక్కువ సమయంలో పండే పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతు నేస్తం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా కలెక్టర్లు, రైతుల సదస్సులు ఆయన పాల్గొన్నారు. ఎలినినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని, అధికారులు రైతులకు వాస్తవ పరిస్థితులను తెలియచెప్పాలని అన్నారు. కరువుతో రైతులు అల్లాడుతుంటే అత్యవసర కేబినెట్ భేటీని రద్దు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీకి వెళ్లారని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కరువు సమీక్షకు సీఎస్ నోటు పంపినా పట్టించుకోలేదని ఆరోపించారు. రైతులకు ఫసల్ బీమా అమలు చేయాలని, రబీకి నీళ్లు, కరెంటు ఎలా ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కరువు, ఎలనినో పరిస్థితులు ఉన్నా రైతుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, రైతులతో సీఎం మాట్లాడతారని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ను పదే పదే రద్దు చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీసులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను టీఎస్ఎల్పిఆర్బి ఈరోజు విడుదల చేసింది. బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు ఈ వివరాలను ప్రకటనలో వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 14న 4 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ఫైనల్కి ఓఎంఆర్ ప్రతులు బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఫలితాల షీట్లను అభ్యర్థులు తమ లాగిన్ ఖాతాల్లో చూసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనసేవ ద్వారా దేశసేవ అనే మంత్రంతో దేశంలో సుపరిపాలన, పారదర్శకత అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సేవ, సుపరిపాలనల మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ఈ దిశగా వక్ఫ్ బోర్డుల నిర్వహణలో సమగ్ర మార్పులు తెస్తూ తీర్చిదిద్దిన వక్ఫ్ సంస్కరణల చట్టం 2025 ఒక చారిత్రాత్మక నిర్ణయం. పారదర్శక పాలన, సమ్మిళిత అభివృద్ది ద్వారా దేశ ప్రజల్లో ఆశించిన మార్పును మోదీ విజన్ ఏ విధంగా ఆచరణలోకి తెచ్చిందో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. వక్ఫ్ వాస్తుల యాజమాన్యం నిర్వహణలో దశాబ్దాలుగా ఉన్న వివాదాలు, అస్పష్టతలకు తెరజించుతూ చేపట్టిన వక్ఫ్ సంస్కరణలు 2025 పారదర్శకతకు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాయి. బోర్డుల్లో మహిళలకు, వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు డిజిటలైజేషన్ ద్వారా వక్ఫ్ ఆస్తులను డిజిటల్ పోర్టల్లో నమోదు చేయడం వల్ల అక్రమాలకు అడ్డుకట్టబడింది. సామాజిక హక్కుల పరిరక్షణకు, జవాబుదారీతనానికి అద్దం పట్టేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ విప్లవాత్మక సంస్కరణలపై మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మహమ్మద్ రహీం తమ అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
1: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సంస్కరణలు మన సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాయి. కాబట్టి బోర్డులో మహిళలను చోటు కల్పించడం మంచి విషయమే. ఇందులో వెనుకబడిన వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు
0: రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఉరుముల మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు 15 నుంచి 18వ తేదీ వరకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న బతుకమ్మ పండుగ ప్రత్యేక రైలును బతుకమ్మ ఎక్స్ప్రెస్ పేరుతో రెగ్యులరైజ్ చేయాలని సిర్పూరు శాసనసభ్యుడు పాల్వాయి హరీష్బాబు కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ,

0: శ్రీ కిషన్ రెడ్డి గారిని మరియు మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు గారిని తెరపెద్దరిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ జరుగుతోంది. ఈ టైంలో సికింద్రాబాద్ జంక్షన్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వరకు స్పెషల్ ట్రైన్ కృషి చేసి వేయించడం జరిగింది. బతుకమ్మ ఎక్స్ప్రెస్ అని నామకరణం చేస్తూ కొత్తగా రైలు నడపాల్సిందిగా కోరుతూ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
1: సైబర్ నేరాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేములవాడ రూరల్ మండలంలో జరిగిన సమావేశంలో ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ,
2: ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 గ్రూపులలో ఉంటాను, నేను పనిచేసిన పోలీస్ విలేజ్ గ్రూప్ యాడ్ చేసి ఇప్పుడు ఇక్కడ విలేజ్ గ్రూప్లలో కొన్ని ఇద్దరు ఉంటాను. నేను చూసి చూడక ఏదైనా ఒక గ్రూప్ ఏపీకే ఫైల్ వస్తుంది. నేను దాన్ని ఓపెన్ చేసిందనుకో, ఫస్ట్ నా ఫోన్ హ్యాక్ అయింది కదా, నా అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ తీసేసుకుంటున్నాడు, నా ఫోటోలు డౌన్లోడ్ చేసి.
1: జోగులాంబ గద్వాల జిల్లాలోని సుంకేసుల జలాశయాన్ని నిపుణుల బృందం పరిశీలించింది. కృష్ణా రివర్ బోర్డు మాజీ చైర్మన్ అల్వాల పరమేశం, విశ్రాంత ఇంజనీర్లు లక్ష్మీరెడ్డి, శ్రీకాంత్ ఐఐఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ శివకుమార్ బాబు డ్యాంగ్ గేట్లను, లీకేజీల పరిస్థితిని పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: నేను ఇక్కడే ఉన్నా
4: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
3: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: आदौ मुख्याः वार्ताः. समुद्रतटीय क्षेत्रेषु जलांतर्गत सुरक्षा संकट निवारणार्थं आईएनएस मंग्रोल इत्येषः स्वदेशी समरपोतः भारतीय नौसेनायां राष्ट्राय समर्पितः. प्रत्येक भारतीय नागरिके न्याय प्राप्तये सर्वोच्च न्यायालयस्य द्वाराणि सर्वदा अपावृतानि एव तिष्ठन्ति इति मुख्य न्यायाधीशेन सूर्यकांतेन उद्घोषितम्. नवदेहल्याः जंतर मंतर स्थलम् अधुना विरोध प्रदर्शन स्थानम् न स्थास्यति. देहली आरक्षी अधिकारीभिः जन प्रदर्शनेभ्यः त्रीणि नूतनानि स्थानानि परिगणितानि. चिकित्सा सुविधासु मूल्य पारदर्शितां वर्धयितुं केन्द्रेण सर्वैः राज्यैः केन्द्रशासित प्रदेशैश्च रुग्णालय प्रदेशानां शुल्कानां सुस्पष्टं पट्टिका प्रदर्शनं निर्वोढुं समादिष्टम्. अपि च समष्टि अर्थशास्त्रस्य स्थिरीकरण प्रतिमानां विकासहेतुः अमेरिकी विद्वद्भ्यां रॉबर्ट ई हॉल माइकल वुडफोर्ड वर्याभ्यां प्रतिष्ठितः अर्थशास्त्र नोबेल पुरस्कारः अलंकृतः. अथ वार्ताः विशदीकृत्य. शारदीय नवरात्रोत्सवस्य द्वितीये अहनि प्रधानमंत्री श्री नरेन्द्र मोदी देशवासिभ्यः हार्दान् शुभाशयान् व्याहृतवान्. सामाजिकान्तर्जालीय पटले स्वसंदेशं प्रसारयन् प्रधानमंत्री प्रावोचत् यत् नवरात्रस्य द्वितीयं दिनं तपसः, त्यागस्य, दृढसंकल्पस्य च प्रतीकभूतायाः भगवत्याः ब्रह्मचारिण्याः उपासनायै समर्पितमस्ति. प्रधानमन्त्रिणा प्रार्थना विहिता यत् माता पद्मधारिणी देवी ब्रह्मचारिणी सर्वानपि जनान् शौर्येण, धैर्येण, आत्मसंयमेन च अनुगृह्णातु इति. कोचीस नगरस्थेन कोची शिपयार्ड संस्थया निर्मितस्य तृतीयस्य जलमग्न शत्रुनाशकपोतस्य आईएनएस मंग्रोल इत्यस्य अद्य मुंबईयां नौसेनायां औपचारिकः समावेशो जातः. स्वदेशी प्रौद्योगिक्या निर्मितस्य अस्य समरपोतस्य समावेशेन तटीय अगाध जलेषु जलांतर्गत शत्रुणां संधानस्य, तेषां प्रतिकारस्य च नौसेनायाः सामर्थ्यम् अभूतपूर्वं सुदृढं भविष्यति. मुंबई नौकाष्ठाने आयोजितायाः अस्याः नौसेनादीक्षायाः अध्यक्षतां कुर्वन् पश्चिमी नौदल प्रमुखः वाइस एडमिरल संजय वत्स्यायनः अभासत यत् चतुस्त्रिंशदधिकद्विसहस्रतमं वर्षं यावत् भारतीयनौसेनायाः 60% जलयानानि 10 वर्षेभ्यः अपि नूतनानि स्थास्यन्ति। भारतस्य मुख्यन्यायाधीशेन न्यायमूर्तिसूर्यकान्तेन प्रोक्तं यत् सर्वोच्चन्यायालयस्य द्वाराणि सर्वेभ्यः नागरिकेभ्यः समुद्घाटितानि सन्ति। कस्यापि सामान्यनागरिकस्य वा जनप्रतिनिधेः वा याचिका सर्वदैव स्वागतीक्रियते। मानवाधिकारायोगस्य 33वं स्थापनापर्व सम्बोधयन् मुख्यन्यायाधीशः प्रोक्तवान् यत् भारतसंविधानं प्रत्येकं जनस्य गरिमां, समतां, स्वातन्त्र्यं, न्यायं च परिरक्षितुं दृढसंकल्पमस्ति। सहैव ह्यः प्रेषितस्य पत्रस्य रात्रावेव उत्तरं प्रेषयित्वा असामर्थ्यस्य कारणानि च प्रतिपादितानि। राजमातुः विजया राजे सिंधिया वर्यायाः जन्म जयन्त्याम् अद्य प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना तां प्रति भावपूर्णा श्रद्धाञ्जलिः समर्पितः। प्रधानमन्त्री अवोचत् यत् राष्ट्रसेवायाम् अस्याः त्यागः, समर्पणं च सर्वान् सदैव प्रेरयिष्यति। प्रधानमन्त्रिणा प्रोक्तं यत् राजमातुः आदर्शविचाराः विकसित भारतमिति सुदृढसंकल्पे नव ऊर्जायाः सञ्चारं करिष्यन्ति। दिल्ल्यारक्षिबलेन विरोधप्रदर्शनानाम् आयोजनाय त्रीणि नूतनानि स्थानानि निर्धारितानि। एतेषु रामलीलामैदान, बुडाडी मैदान चेति तथा पूर्वदिल्ल्यां स्थितं सीबीडी मैदान चेत्यादीनि सम्मिलितानि सन्ति। दिल्ल्यारक्षि आयुक्तेन अनुराग कुमारेण आदेशं प्रसार्य सूचितं यत् जंतर मंतर इति स्थानम् अधुना निर्धारित प्रदर्शनस्थलत्वेन अधिसूचितं नैवास्ति। नागरिकाणां विरोध प्रदर्शनस्य आयोजनस्य अधिकारं सुनिश्चेतुं केन्द्रीय गृहमन्त्रालयेन उपयुक्तानां वैकल्पिक स्थानानां चयनाय समितिः निर्मिता आसीत्। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् आकाशवाणीतः प्रसार्यते।
8: यस्यां कस्याञ्चित् वा दिशि स्थिताः सन्तः वार्ताप्रवाहेण सह अविरतं तिष्ठन्तु। एक्स् पटले अथ थ्रेड्स् पटले च @AIRNewsAlerts इत्यनुगच्छन्तु।
7: दिल्ली प्रदूषण विषये सर्वोच्च न्यायालयस्य मतम्। कठोर निषेधाज्ञाभ्यः जन जागरूकता, स्वैच्छिक सहयोगश्च अधिक फलप्रदौ। मुख्य न्यायाधीश सूर्यकांत पीठेन धार्मिक भावनानाम् आदरेण सह संतुलित नियन्त्रणाय, अल्प हानिकर स्फोटकानां च विक्रयणाय परामर्शः प्रदत्तः। अग्रिमं वादश्रवणं च अक्टूबर मासस्य 15 दिनांके भविष्यति। नवदेहल्यां राष्ट्रिय मानवाधिकारायोगस्य 33वां स्थापना दिवसः अद्य सोल्लासं समाचरितं गतः। अस्य अवसरस्य विशेष समारोहे भाषणं कुर्वन् आयोगस्य अध्यक्षः न्यायमूर्तिः वी रामसुब्रह्मण्यम् वर्यः प्रोक्तवान् यत् परिवर्तनशील कालानुकूल मानवाधिकार संस्थाभिः स्वकार्यप्रणाली सुदृढा करणीया, येन मानव गरिम्णः स्वातन्त्र्यस्य च रक्षण संकल्पः पुनर्नवीकृतः भवेत्। लोकसभायाः विपक्षनेता राहुल गांधी अद्य अब्रवीत् यत् मुख्य निर्वाचन आयुक्त ज्ञानेश कुमार विरुद्धं एनडीए दलैः अद्य उच्चतम न्यायालये याचिका निवेद्यते। नवदेहल्यां वार्ताहरान् सम्बोधयन् तेन प्रोक्तं यत् मुख्य न्यायाधीशं पत्रं प्रेषयित्वा निर्वाचन शुचिता विषये आशंकाः च व्यक्तीकृताः। 26वें अर्थशास्त्र नोबेल पुरस्कारः अमेरिकी विद्वद्भ्यां रॉबर्ट हॉल, माइकल वुडफोर्ड वर्याभ्यां प्रदानार्थम् उद्घोषितः। समष्टि अर्थशास्त्रस्य प्रतिमानैः आर्थिक समृद्धयोः स्थिरीकरणाय राजकोषीय नीतिनां सुदृढीकरणे तयोः योगदानं समादृतम्। केन्द्रप्रशासनेन सर्वेभ्यः राज्येभ्यः केन्द्रशासितप्रदेशेभ्यश्च चिकित्सा संस्थाभिः प्रदत्तानां सेवानां सौविध्यानां च शुल्कं प्रमुखतया प्रदर्शनं सुनिश्चेतुम् आग्रहो विहितः। केन्द्रीय स्वास्थ्य सचिवया पुण्यसलिला श्रीवास्तव इत्यनया अस्मिन् विषये సర్వేషాం రాజ్యాన్ని.

0: नाम केन्द्र शासित प्रदेशानां च मुख्य सचिवेभ्यः पत्रं लिखितम्। स्वास्थ्य सेवा शुल्क निर्धारणे पारदर्शितायाः महत्वं प्रतिपादयन्ती सा उक्तवती यत् शुल्कानां स्पष्टं प्रदर्शनं रोगेभ्यः तेषां परिवारेभ्यश्च चिकित्सायाः संभावित व्ययं ज्ञातुं समुचितान् निर्णयान् स्वीकर्तुं तथा चिकित्सा व्ययस्य योजनां निर्मातुं साहाय्यं करिष्यति। केन्द्रीय पर्यावरण वन जलवायु परिवर्तन मंत्री भूपेन्द्र यादव अद्य प्रोक्तवान् यत् विकसित भारतम् @2047 इति राष्ट्रिय संकल्पस्य सिद्धये आर्थिक प्रगतेः सहैव पर्यावरण सुरक्षायाः समन्वयः अत्यन्तम् आवश्यकः अस्ति। नवदेहल्यां वन सेवा अधिकारिणां मध्यावधि प्रशिक्षण समारोहम् अलंकुर्वन् मंत्री देशस्य कानन संरक्षणे वन्यप्राणी सुरक्षायां प्राकृतिक न्यासानां पालने च तेषाम् अनिर्वचनीयं समर्पणाभिसन्धानम् अभ्यनन्दत। भाजपा महिला मोर्चा इत्यनया अद्य नवदेहल्यां विरोध प्रदर्शनम् आयोजितम्। अनया जवाहरलाल नेहरू विश्वविद्यालये छात्राभिः सम्बद्धानां कथितानां यौन दुर्व्यवहार प्रकरणानाम् आधारेण आन्तरिक मणिपुरस्य कांग्रेस सांसदस्य डॉक्टर अंगोमचा विमोल इत्येतस्य विरुद्धं कार्याचरणं कर्तुं याचना विहिता इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम ఇప్పుడు సమయం 6:30:15 ప్రకటించిన కార్యక్రమం వెంటనే ఆకాశవాణి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, a program of learning for everyone.
3: ఇప్పుడు బ్యాంకు ఖాతాదారులు, ఖాతాలలో రకాలు, మనీ అండ్ బ్యాంకింగ్ పాఠం ప్రసారం అవుతుంది.
4: మన దగ్గర ఉన్న ధనాన్ని, విలువైన పత్రాలను, నగలను దాచుకోవటానికి బ్యాంకులు ఎంతగానో ఉపయోగపడతాయి. బ్యాంకులో ఖాతా తెరిచిన వ్యక్తి బ్యాంకుకు ఖాతాదారుడవుతాడు. అంతేకాక బ్యాంకుకు ఆ వ్యక్తికి మధ్య ఒక సంబంధం ఏర్పడుతుంది. వీరి మధ్య ఏర్పడే సంబంధం రుణగ్రస్తుడు, రుణదాతల మధ్య ఉండే సంబంధం లాంటిది. ఎందుకంటే బ్యాంకరు వద్ద ఖాతాదారు డబ్బు ఉంటుందిగావున బ్యాంకర్ను రుణగ్రస్తునిగాను, ఖాతాదారు బ్యాంకులో తన డబ్బును డిపాజిట్ చేస్తాడు కావున ఖాతాదారును రుణదాతగాను వ్యవహరిస్తాం. బ్యాంకులో 4 రకాల ఖాతాలుంటాయి. అవి 1 ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా, 2 సేవింగ్స్ బ్యాంక్ ఖాతా, 3 రికరింగ్ డిపాజిట్ ఖాతా లేదా క్యుములేటివ్ డిపాజిట్ ఖాతా, 4 కరెంట్ ఖాతా. మొట్టమొదట ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాను గురించి తెలుసుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాను టర్మ్ డిపాజిట్ అని కూడా అంటాం. ఒక నిర్ణీత కాలానికి డిపాజిట్ను బ్యాంకులో వేయటం జరుగుతుంది. ఆ నిర్ణీత కాలం అయిపోగానే ఖాతాదారుకు డబ్బును చెల్లించడం జరుగుతుంది. ఈ నిర్ణీత కాలం 5 సంవత్సరాలుగా కానీ, 7 సంవత్సరాలుగా కానీ, 8 సంవత్సరాలుగా కానీ ఉండవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లపై మిగతా డిపాజిట్ ఖాతాలపై కంటే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాను తెరవడానికి గాను నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని నింపాలి. దానిలో బ్యాంకులో డిపాజిట్ చేసే మొత్తం, ఎంతకాలానికి డిపాజిట్ చేసేది, డిపాజిటర్ నమూనా సంతకం మొదలైనవి ఉండాలి. డిపాజిటర్కు బ్యాంకు వారు ఫిక్స్డ్ డిపాజిట్ రసీదును ఇస్తారు. సాధారణంగా ఈ డిపాజిట్పై వడ్డీని డిపాజిట్ కాలం తీరిన తరువాత చెల్లిస్తారు. కానీ డిపాజిటర్ కోరితే వడ్డీని 3 మాసాలకు కానీ లేదా 6 మాసాలకు కానీ చెల్లిస్తారు. వడ్డీని కానీ అసలును కానీ చెక్కుల ద్వారా చెల్లించడం జరగదు. అయితే ఈ మొత్తాలను సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలకు క్రెడిట్ చేసినట్లయితే చెక్కు ద్వారా తీసుకోవచ్చు. సాధారణంగా నిర్ణీత కాలం తీరిన తరువాత

డిపాజిట్ మీద వడ్డీని చెల్లించటం జరగదు. కానీ డిపాజిట్ను నవీకరణం చేసినప్పుడు, వడ్డీ రేట్లో మార్పు లేనప్పుడు కాలం చెల్లిన డిపాజిట్ల మీద కూడా వడ్డీ చెల్లిస్తారు. గడువు కాలానికి ముందుగానే డిపాజిటర్ డిపాజిట్ను తిరిగి తీసుకున్నట్లయితే, డిపాజిట్ బ్యాంకులో ఉన్న కాలానికి వడ్డీని లెక్కించి 2% ఆ రేటుకు తగ్గించి మిగతా మొత్తాన్ని మాత్రమే ఖాతాదారుకు చెల్లిస్తారు. కొన్ని సందర్భాలలో డిపాజిటర్ తనకు డబ్బు అవసరం ఉన్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ రసీదును సెక్యూరిటీగా పెట్టి బ్యాంకు నుండి అప్పును కూడా తీసుకోవచ్చు. అలాంటి అప్పు మీద వడ్డీ కనీసం డిపాజిట్ మీద చెల్లించే వడ్డీ కంటే 2% ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు కలిసి ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాను తెరిచినప్పుడు అది జాయింట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా అవుతుంది. అయితే డిపాజిటర్లలో ఎవరైనా సొమ్మును చెల్లించవలసిందిగా కోరితే బ్యాంకరు మిగతా వారి సమ్మతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవది సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను గురించి చర్చిద్దాం. ప్రజలలో పొదుపు శక్తిని ప్రేరేపించడానికై ఈ ఖాతాలు ఉద్దేశించబడినాయి. సేవింగ్స్ ఖాతాను ఎంత మొత్తానికైనా తెరవవచ్చు. ఈ ఖాతా తెరచిన వ్యక్తి తన ఇష్టం వచ్చినప్పుడల్లా డబ్బును తిరిగి తీసుకోవటానికి వీలుండదు. నెలకు 4 సార్లు లేదా 5 సార్లు కంటే ఎక్కువగా తీయరాదు అనే ఆంక్ష ఉంటుంది. ఈ ఆంక్ష కంటే ఎక్కువసార్లు డబ్బును తీసినట్లయితే సర్వీస్ ఛార్జీలను విధిస్తారు. సేవింగ్స్ ఖాతాల మొత్తాలపై 5% వడ్డీని ఇవ్వటం జరుగుతుంది. వడ్డీని ప్రతి 3 మాసాలకొకసారి లేదా అంతకంటే ఎక్కువ కాలానికి గాని లెక్కించటం జరుగుతుంది. అయితే 25 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా డిపాజిట్లు ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు 1/4% వడ్డీని అదనంగా చెల్లించడానికి వీలుంటుంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 0.5% వడ్డీని అదనంగా చెల్లించవచ్చు. డిపాజిటర్ మరణించిన సందర్భంలో వారసత్వపు ధృవపత్రాన్ని బ్యాంకుకు సమర్పించిన వారికి ఆ ఖాతాలో ఉన్న మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ఇక మూడవది రికరింగ్ డిపాజిట్ లేదా క్యుములేటివ్ డిపాజిట్ ఖాతాను గురించి తెలుసుకుందాం. ఈ ఖాతా సేవింగ్స్ ఖాతా మీద వచ్చిన మార్పుగా చెప్పవచ్చు. ప్రజలలో పొదుపు శక్తిని పెంచడానికి గాను ఎక్కువ వడ్డీ రేటును ఇవ్వడం జరుగుతుంది. ఈ ఖాతాలో ప్రతిసారి నిర్ణీత కాలానికి 5 లేదా 10 రూపాయలు డిపాజిట్ చేయవచ్చు. ఈ నిర్ణీత కాలం బ్యాంకుకు మారుతూ ఉంటుంది. గడువు తేదీకి లేదా ఖాతా కాలానికి ముందే డిపాజిటర్ ఖాతాను ముగించవచ్చు. అయితే వడ్డీని తక్కువ రేటులో ఇస్తారు. ఈ ఖాతాలను ఒక బ్రాంచి నుండి మరొక బ్రాంచికి మార్చుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఛార్జీ ఉండదు. ఉదాహరణకు ఈ ఖాతాను 5 సంవత్సరాలకు గాను తెరిచామనుకుందాం. ఈ 5 సంవత్సరాల పాటు వివిధ వాయిదాలలో చెల్లించిన మొత్తం దానిపై వడ్డీని ఆఖరి వాయిదాను చెల్లించిన 4 రోజుల లోపల డిపాజిటర్కు చెల్లిస్తారు. ఇక చివరిది కరెంటు ఖాతాను గురించి తెలుసుకుందాం. ఈ ఖాతాను తెరిచిన వ్యక్తి ఎడతెగకుండా కొంత మొత్తాలను చెల్లించటం, కొంత మొత్తాలను తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ ఖాతాలను వ్యాపార సంస్థలు, కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు మొదలైనవి తెరుస్తాయి. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఖాతాదారు ఈ ఖాతాలో నగదు

చెక్కులను, డ్రాఫ్టులను, పోస్టల్ ఆర్డర్లను, డివిడెండ్ వారెంట్లను డిపాజిట్ చేయవచ్చు. అంతేకాకుండా ఖాతాదారు బ్యాంకర్ అనుమతి లేకుండా ఖాతాలో తన నిల్వ ఉన్నంత మేరకు ఎన్నిసార్లైనా డబ్బును తీసుకోవచ్చు. ఖాతాదారు అడిగిన వెంటనే నగదు చెల్లించాల్సి ఉంటుంది, కావున వీటిని డిమాండ్ డిపాజిట్లు అని కూడా అంటారు. ఇలాంటి ఖాతాలు ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాంకరు ఎక్కువ నగదు నిల్వను తన వద్ద ఉంచాల్సి ఉంటుంది. ఈ ఖాతాను తెరవటం వల్ల భౌతికంగా పెద్ద పెద్ద మొత్తాలను ఒక చోట నుండి మరొక చోటికి మోసుకెళ్ళవలసిన భారం తప్పుతుంది. ఈ ఖాతాలపై వడ్డీలను చెల్లించరు. అంతేగాక ఈ ఖాతాను తెరచిన వ్యక్తి తరఫున చెక్కులపై, డ్రాఫ్టులపై, బిల్లులపై సొమ్మును వసూలు చేయాల్సి ఉంటుంది. దీనిని ఎప్పుడూ అలా కనీసపు నిల్వగా ఉంచుతూ ఉండాలి. కరెంట్ ఖాతాను కలిగిన వ్యక్తి బ్యాంకరుతో ఒప్పందం చేసుకొని తన ఖాతాలో ఉన్న నిల్వ కంటే ఎక్కువ మొత్తాన్ని కూడా వాడుకోవచ్చు. దీనిని ఓవర్డ్రాఫ్ట్ అని అంటాం. ఇప్పటి వరకు మనం ఖాతాలలో రకాలను గురించి చర్చించాం. ఇకపోతే బ్యాంకరు వ్యవహరించే వివిధ రకాల ఖాతాదారులను గురించి తెలుసుకుందాం. బ్యాంకరు అనేక రకాల వ్యక్తులతో, సంస్థలతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మైనర్లు, వివాహిత స్త్రీలు, పరదా స్త్రీలు, పిచ్చివాళ్ళు, రాగుబోతులు, జాయింట్ ఖాతాలు, భాగస్వామ్య సంస్థలు, ఎగ్జిక్యూటర్లు, అడ్మినిస్ట్రేటర్లు, ట్రస్టీలు, జాయింట్ స్టాక్ కంపెనీలు, స్థానిక సంస్థలు, క్లబ్బులు, పాఠశాలలు, కమిటీలు, సొసైటీలు, సమష్టి హిందూ కుటుంబం మొదలైనవి. ఈ ఖాతాదారులకు సంబంధించిన న్యాయాత్మక అంశాలను గురించి తెలుసుకుందాం. మొట్టమొదట మైనర్లను గురించి తెలుసుకుందాం. ఇండియన్ మెజారిటీ చట్టం 1875 సెక్షన్ 3 ప్రకారం 18 ఏళ్ల వయసులోపు ఉన్న వారినందరినీ మైనర్లు అని అంటాం. ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం 1872 మైనర్తో చేసుకున్న అగ్రిమెంట్లు చెల్లవు అని చెబుతుంది. మైనర్కు న్యాయాత్మక అసక్తత ఉన్నది కావున అతని ఖాతాను జాయింట్ ఖాతాగా తెరవటం జరుగుతుంది. అంటే మైనరు, అతని సంరక్షకుడు వీరిరువురు పేరిట ఖాతాను తెరుస్తారు. మైనర్ తన పేరు మీద ఖాతా తెరవటానికి అభ్యంతరమేమీ లేదు, కానీ బ్యాంకరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అప్పు ఇచ్చే సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మైనరు బ్యాంకరు నుండి అప్పు తీసుకున్న తరువాత నేను తీసుకోలేదని అంటే కోర్టు కూడా అందుకు ఒప్పుకుంటుంది. దీని మూలంగా బ్యాంకరు నష్టపోయే అవకాశం ఉంది. కావున మైనర్కు ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పించరాదు. మూడవ వ్యక్తి అతని తరఫున గ్యారంటీ ఇచ్చినప్పటికీ అది చెల్లదు. మైనరు అప్పు పొందడానికి గాను ఏమైనా సెక్యూరిటీలను కుదువ పెడితే వాటిని రాబట్టుకోవచ్చు. కాబట్టి బ్యాంకరు తాను మైనర్కు ఇచ్చిన రుణానికి సెక్యూరిటీ ఉన్నా లేకపోయినా ఒకటే. మైనరు చెక్కులు వ్రాయవచ్చు, ఎండార్స్ చేయవచ్చు, కానీ మైనర్ మీద దావా వేయడానికి వీల్లేదు. సాధారణంగా మైనర్ ఖాతాలో చెక్కులపై సొమ్ము వసూలు చేయరాదు. అతని పేరు మీద కరెంటు ఖాతాను తెరవరాదు. ఇక వివాహిత స్త్రీల విషయానికొస్తే వీరు ఖాతాలు తెరచి చెక్కులు వ్రాయవచ్చు, కానీ అప్పు తీసుకునేటప్పుడు వారి వ్యక్తిగత ఆస్తులను సెక్యూరిటీగా పెట్టి మాత్రమే అప్పు తీసుకోవాలి. అంతేగాని భర్త ఆస్తులను సెక్యూరిటీగా పెట్టరాదు.
కాని భర్త అనుమతితో అప్పు చేసినప్పుడు, భర్త జీవితావసరాలను సప్లై చేయనప్పుడు అప్పు చేసినట్లయితే అందుకు

0: ఉంటాయో గ్రహించలేని వ్యక్తులను పిచ్చివాళ్ళు అని అంటాం. పిచ్చివాళ్ళు కాంట్రాక్ట్లో ప్రవేశించటానికి అర్హత లేనప్పటికీ వారు మంచిగా ఉన్న సమయాల్లో కాంట్రాక్టులు చేసుకోవచ్చు, అట్లాగే ఖాతా తెరచి వ్యవహారాలు జరపవచ్చు. అయితే ఖాతాదారుకు పిచ్చి ఎక్కిందని పుకార్లు నమ్మి ఖాతాదారు వ్యవహారాలను నిలుపుదల చేయరాదు. అట్లా చేస్తే బ్యాంకరు పరిస్థితి ఇరకాటంలో పడుతుంది. ఒక వ్యక్తికి పిచ్చి ఎక్కితే కోర్టు రిసీవర్ను నియమిస్తుంది. అప్పుడు రిసీవర్ జారీ చేసిన చెక్కులను బ్యాంకర్ ఆదరిస్తాడు. అట్లాగే తాగుబోతుల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంటుంది. ఒక ఖాతాదారు తాగి ఉండి చెక్కును కౌంటర్లో ఇచ్చి డబ్బు చెల్లించవలసిందిగా డిమాండ్ చేస్తే దానిమీద ఒక సాక్షి సమక్షంలోనే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ సాక్షి కూడా తాగుబోతు అయితే బ్యాంకరు ఇరకాటంలో పడతాడు. ఇక మిగతా వారికి సంబంధించిన న్యాయాత్మక అంశాలు మీ కోర్సు మెటీరియల్లో ఉన్నాయి, వాటిని చూడండి.
1: మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక చలనచిత్ర గీతం. కదలి వచ్చిన కరగదుర్గ చిత్రం కోసం ఎస్పి శైలజ పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి రచన సత్యం సంగీతం.

0: మదమత్తుడై మహాశక్తినే తోలనాడిన దుష్టుని సంహరించగా.
1: చలనచిత్ర గీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈనాటి కార్యక్రమంలో వివిధ పంటల్లో రైతులు చేపట్టవలసిన వ్యవసాయ పనులకు సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త అందిస్తున్న వివరాలు.
2: వివిధ పంటలలో రైతన్నలు ప్రస్తుతం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పత్తి పంటను చూసినట్లయితే మన రాష్ట్రంలో 46 లక్షల ఎకరాలలో సాగు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం పత్తి పంటను మనం చూసుకున్నట్లయితే పూత మరియు కాయ దశలో గమనించడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ఉన్నటువంటి బెట్ట పరిస్థితులను మనం చూసుకున్నట్లయితే నేల లోపల తేమ తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే మొక్క నేల నుంచి నీటిని కానీ పోషకాలను కానీ గ్రహించలేనటువంటి స్థితిలో ఉండడం ద్వారా తద్వారా ఏమవుతుందంటే పూతకాయ దశలో ఉన్నటువంటి పూత మరియు పిందెలు రాలిపోవడం అనేది మనం గమనించవచ్చు. అధిక వర్షాల వలన పారావిల్ట్ రావడం కానీ బెట్ట పరిస్థితుల వలన వడలిపోయినట్లుగా తయారవడం కానీ జరుగుతుంటుంది, పోషకాలు అందకపోవడం. సో దీన్ని నివారించడం కోసం రైతన్నలు ఏం చేయాలంటే యూరియాను కానీ లేదంటే పొటాషియం నైట్రేట్ 13:48 కానీ, యూరియా అయినట్లయితే 2% అంటే లీటర్ నీటికి 20 గ్రాముల చొప్పున, అదే పొటాషియం నైట్రేట్ అయితే లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున ద్రావణాన్ని తీసుకొని పిచికారీ చేసినట్లయితే మనము బెట్ట పరిస్థితుల నుంచి మొక్కను కాపాడుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని కూడా ఎప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నట్లయితే గాలి లోపల వాతావరణం లోపల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఈ పైపాటుగా ఎరువులను పిచికారీ చేసినట్లయితే మొక్కకు కావలసినటువంటి పోషకాలు అంది పూత పింద రాలడాన్ని తగ్గించేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఒకవేళ రైతన్నలకు నీటి తడులను ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి వారు అంటే బోర్లున్నటువంటి వారు ఒక తడినిచ్చినట్లయితే తద్వారా పూత పింద రాలడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో మొక్కకు కావలసినటువంటి పోషకాలను అందించడం కోసం పైపాటుగా ఎకరాకు 25 కేజీల యూరియాను 10 కేజీల పొటాషియంను రెండింటిని కలిపి మొక్కకు కొద్ది దూరంలో ఇచ్చినట్లయితే మొక్కలు పోషకాలను గ్రహించి తద్వారా కాయ బలంగా తయారవడానికి పూత కూడా రాలకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎరువులకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులను తీసుకోవడం ద్వారా బలవంతమైనటువంటి కాయలు తయారవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది, కాయలు నిలిచే ఆవశ్యకత కూడా కలదు. సస్యరక్షణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి లోపల పచ్చదోమ లేదంటే తామర పురుగులు లాంటి గమనించినట్లయితే రైతన్నలు లీటర్ నీటికి 2 ml చొప్పున ఫిప్రోనిల్ గాని డైఫెంతురాన్ లీటర్ నీటికి 1.25 గ్రాములు లేదా సల్ఫాక్సిఫ్లోర్ దాంతోపాటుగా నీమాయిల్ 1500 ppm ను లీటర్ నీటికి 5 ml చొప్పున తీసుకుని పిచికారీ చేసినట్లయితే మనము పచ్చదోమ లేదా తామర పులుగుల నివారణను అరికట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి

అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి. సో దానికి సంబంధించినటువంటి సస్యరక్షణ చర్యలను కూడా రైతన్నలు తీసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీని నివారణకు రైతన్నలు ఏం చేయాలి? ఎకరాకు 4 చొప్పున లింగాకర్షక బుట్టలను పెట్టి వాటిని గమనించినట్లయితే ఎప్పుడైతే 2 నుంచి 3 రోజుల లోపల మీరు 7 నుంచి 8 పురుగులను గమనించినట్లయితే, దాంట్లో అడల్ట్స్ను గమనించినప్పుడు, అంటే మన పొలం లోపల గులాబీ రంగు ఉధృతి అనేది ఉందనేది మనం తెలుసుకోవాలి. తద్వారా అప్పుడు ఏం చేయాలి, పైపాటుగా ప్రొఫినోఫాస్ ప్లస్ నీమ్ ఆయిల్. ప్రొఫినోఫాస్ ఎంత తీసుకోవాలి, 2 ml, అదే నీమ్ ఆయిల్ 1500 ppm ఉన్నటువంటి దానిని 5 ml చొప్పున తీసుకొని మనం ఉధృతిని ఆధారంగా చేసుకుని 1 నుంచి 2 వారం 15 రోజుల వ్యవధి లోపల 1 నుంచి 2 పిచికారీ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది కూడా ఉదయం 10 గంటల లోపు కానీ లేదంటే సాయంత్రం 5 గంటల తర్వాత కానీ పిచికారీ చేసినట్లయితే మనం ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆస్కారంగా ఉంది. ఈ విధంగా పత్తి పంట లోపల ఎరువుల యాజమాన్యాన్ని సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం అనేది ఎక్కువగా కలదు. నెక్స్ట్ పంటకు వచ్చినట్లయితే ఎక్కువగా ఉన్నటువంటి పంట చూసుకున్నట్లయితే వరి పంట. వరి పంట మన రాష్ట్రం లోపల ముఖ్యంగా 130 లక్షల ఎకరాల లోపల సాగు చేయడం అనేది మనం గమనించడం అనేది జరుగుతుంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిలక దశ నుంచి పొట్టబోసుకునేటటువంటి దశల్లో వరి పంటను అనేది మనం గమనించడం అనేది జరుగుతుంటుంది. సో దీనిలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వాతావరణంలో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి పరిస్థితులకు కాండం కుళ్ళు తెగులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సో దానికి ఏం చేయాలంటే ప్రోపికోనజోల్ అనేటటువంటి మందుని 1 ml చొప్పున తీసుకొని పిచికారీ చేసినట్లయితే మనము కాండం కుళ్ళు తెగులును నివారించడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా కాండం తొలుచు పురుగు స్టెమ్ బోరర్ మనం చూస్తాం కదా, పిలక దశలో కంకి వచ్చినప్పుడు తెల్ల కంకులు ఏవైతే వస్తుంటాయో అది ఎందుకు వస్తుంటాయి, కాండం తొలుచు పురుగు వలన రావడం అనేది. అంటే గంట వేసేటటువంటి దశలోపట మనము కాండం తొలుచు పురుగును మొదటి దశలో నివారించినట్లయితే ఈ తెల్ల కంకులు రావడానికి ఆవశ్యకత అనేది ఉంటుంది కాబట్టి. సో అవి గమనించినప్పుడు తగినటువంటి రసాయనాలను పిచికారీ చేయడం ద్వారా కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇది వరి పంట లోపల ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలుగా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న పంట మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దరిదాపుగా 6.5 లక్షల ఎకరాల లోపల సాగు చేయడం అనేది మనం గమనించడం అనేది చూడొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి మొక్కజొన్న అనేది పూత దశలో ఉంది. సో బెట్ట పరిస్థితులు అనేవి ఎప్పుడైతే మనం గమనించినట్లయితే నేల లోపల తేమ లేకపోవడము, మొక్క తనకు కావలసినటువంటి నీటిని గాని పోషకాలను గాని గ్రహించలేకపోవడం అనేది మనం గమనించవచ్చు. సో అలాంటి బెట్ట పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో ఏం చేయాలి, మొక్కలను కాపాడుకోవడం కోసము నీటి లభ్యత ఉన్నవాళ్ళు 1 నుంచి 2 ఇవ్వడం గాని, లేదంటే పైపాటుగా ఎరువులను పిచికారీ చేయాలి. ఎంతవరకు ఏమేం పిచికారీ చేయొచ్చు, 2% యూరియా లేదంటే 1% పొటాషియం నైట్రేట్. అంటే 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాను కరిగించేసి లేదంటే పొటాషియం నైట్రేట్ 1345 1%, అంటే 1 లీటర్ నీటికి 10 గ్రాములు తీసుకొని మనం పిచికారీ చేసినట్లయితే ఈ బెట్ట పరిస్థితుల నుంచి మొక్క చనిపోకుండా ఉండడానికి కావలసినటువంటి పోషకాలు మనం పైపాటుగా పిచికారీ చేయడం వల్ల ఏమవుతుంది, మొక్కకు నీరు మరియు పోషకాలు అనేవి రెండూ లభ్యమవుతాయి. మొక్క భూమిలో నుంచి నీటితో పాటుగా పోషకాలను గ్రహిస్తూ ఉండడం వల్ల పైకి చేరుకునేటందుకు సమయం పడుతుంది. కానీ ఈ విధంగా పైపాటుగా పిచికారీ చేయడం వల్ల ఏమవుతుంది, మొక్కకు కావలసినటువంటి పోషక పదార్థాలు ఆకులకు కాండానికి డైరెక్ట్గా అందడం ద్వారా దానికి కావలసినటువంటి పోషకాల ద్వారా మనం మొక్క చనిపోకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి లభ్యత ఉన్నవాళ్ళు ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ బెట్ట పరిస్థితుల్లో 1 లేదా 2 తడులను ఇచ్చినట్లయితే కూడా పంటను కాపాడుకోవడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి తడులు ఉన్నటువంటి వారు నీటిని ఇచ్చి లేదా వర్షాభావంగా సాగు చేస్తున్నటువంటి వాళ్ళు వర్షాలు పడ్డప్పుడు నేల లోపల తేమ ఉన్నట్లయితే మనము పైపాటుగా ఎకరాకు 50 kg యూరియా మరియు దానితో పాటుగా 20 kg పొటాషియంను అందించినట్లయితే మొక్కకు ఈ పూత దశలో కావలసినటువంటి పోషకాలు అంది మొక్క కండెలు మంచిగా రావడానికి ఆస్కారం అనేది ఉంది. సో ఫస్ట్ చెప్పినట్లు మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. ఎక్కడైతే కత్తెర పురుగునైతే గమనించారో కత్తెర పురుగు ఉధృతి ఉన్నటువంటి వాళ్ళు, సో దాని యొక్క నివారణ కోసం సున్నము ప్లస్ ఇసుక 1:9 పాలలో, ఒక పాలు సున్నం తీసుకున్నట్లయితే

0: 9 పాళ్ళు ఇసుక తీసుకుని మిశ్రమాన్ని తయారు చేసుకుని మొక్కజొన్న యొక్క సుడిలో వేసినట్లయితే ఈ కత్తెర పురుగును నివారించుకోవడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధమైనటువంటి సూచనలు పాటించడం ద్వారా మొక్కజొన్న పంటను మంచిగా పండించుకుని దిగుబడులు పొందేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా కలదు. సో తర్వాత చూసుకున్నట్లయితే సోయా చిక్కుడు పంటను మన రాష్ట్రం లోపల ముఖ్యంగా 3 నుంచి 6 లక్షల ఎకరాలలో సాగు చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఈ సోయా పంట కాత దశలో ఉంది. సోయా పంటకు కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నట్లయితే, బిడ్డ పరిస్థితులుంటే నీటి లభ్యత ఉన్న వాళ్ళు ఒక తడులను ఇచ్చినట్లయితే కాయను మంచిగా సైజు వచ్చి దిగుబడి రావడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది.
1: వివిధ పంటల్లో రైతులు చేపట్టవలసిన వ్యవసాయ పనులకు సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త తెలియజేసిన వివరాలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక చలనచిత్ర గీతం.

వరి చేను పరువల్లో ఉన్నది, పైర గాలి తగలగానే పులకరించుతున్నది. పచ్చని వరి చేను పరువల్లో ఉన్నది, ఈ పైర గాలి తగలగానే పులకరించు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరుగు దక్షిణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ సమావేశంలో గోయల్ మాట్లాడుతూ, నిరంతర సంప్రదింపులు, బలమైన వ్యవస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా ఉభయ దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇది ఇరు దేశాల వ్యాపార వర్గాలకు నూతన అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని వాణిజ్యాన్ని, పెట్టుబడులను విస్తృతం చేయాలని, నూతన ఉద్యోగాలను సృష్టించాలని కోరారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్లో సుంకాలు లేని ప్రవేశం లభిస్తుందని చెప్పారు. భారత్ నుంచి స్మార్ట్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్, ఆభరణాలు, వస్త్రాలు ఎగుమతవుతుండగా బ్రిటన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ దిగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. జపాన్లో ముగిసిన ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన త్రివిధ దళాల క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సత్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, క్రీడాకారుల క్రమశిక్షణ, కృషితో పాటు టీమ్ స్పిరిట్ను కొనియాడారు. క్రీడా ప్రతిభను గుర్తించి వారిని తీర్చిదిద్దడంలో మిషన్ ఒలింపిక్ వింగ్ కోచ్లు, సహాయక సిబ్బంది అందించిన సేవలను ప్రశంసించారు.
1: ఏక్ మెడల్ కే పీచే బహుత్ సారీ కహానియా హోతీ హై, బహుత్ సారే సంఘర్ష్ భీ హోతే హై. కిత్నీ కఠినాయియో కా ఆప్కో సామనా కర్నా పడతా హై, ఫిర్ భీ ఆప్కా హౌసలా, ఆప్కా జజ్బా బరాబర్ బులంద రహతా హై. ఆప్కే పూరే సంఘర్ష్ కే పీచే ఆప్కే కోచ్ కీ భీ బహుత్ మహత్వపూర్ణ భూమికా హై. ఆప్కే సపోర్ట్ స్టాఫ్, ఆప్కే ఫిజియో ఔర్ జో న్యూట్రిషనిస్ట్ హై ఔర్ పరివార్ సభీ కా యోగ్దాన్ హై. మై ఉన్ సభీ కా ఆజ్ అప్నీ తరఫ్ సే అభినందన్.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయక్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు లక్ష్యంగా క్రీడాకారులు, శిక్షకులు మరింత ఏకాగ్రతతో కృషి చేయాలని రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో రేపు జరిగే మొట్టమొదటి బిమ్స్టెక్ దేశాల హోంమంత్రుల సమావేశానికి హాజరవుతున్న ప్రతినిధుల బృందాలకు, మంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాదర స్వాగతం పలికారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, తీవ్రవాదం, ఆర్థిక నేరాలు, సైబర్ ముప్పులను ఎదుర్కోవడంలో బిమ్స్టెక్ దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉక్కు విధానం విజన్ 2047ను ముసాయిదాను సిద్దం చేసింది. ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని తట్టుకునేలా సాంకేతికంగా పురోగమించే పర్యావరణ రహిత సమర్థవంతమైన ఉక్కు రంగాన్ని తీర్చిదిద్దడమే ఈ విధానం ప్రధాన లక్ష్యము. దేశీయంగా పెరుగుతున్న ఉక్కు అవసరాలను తీర్చడంతో పాటు అంతర్జాతీయంగా భారత స్థానాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ప్రస్తుతం మన దేశంలో తలసరి ఉక్కు వినియోగం 116 కిలోగ్రాములు కాగా 2047 నాటికి దీనిని 302 కిలోగ్రాములకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జనసేవసే దేశసేవ అనే నినాదంతో, అంకిత భావంతో ప్రధానమంత్రి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సేవ, సుపరిపాలన అనే మార్గదర్శకత్వంతో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు

0: ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్ధత ప్రజల జీవితాలను మారుస్తోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో పెద్ద ఎత్తున సంస్కరణలు వచ్చాయి. దేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి ప్రభుత్వం రంగాల వారీగా నిబంధనలను సరళీకృతం చేసింది. రక్షణ, టెలికాం, బీమా, అంతరిక్షం వంటి కీలక రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలను ప్రభుత్వం క్రమంగా సడలించింది. రక్షణ రంగంలో 74% వరకు, టెలికాం, బీమా, అంతరిక్ష రంగంలో 100% వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి లభించింది. 2014 నుంచి 2025 మధ్యకాలంలో భారతదేశం రికార్డు స్థాయిలో 748 బిలియన్ యుఎస్ డాలర్లకు పైగా ఎఫ్డీఐలు వచ్చాయి. మన దేశంలో పెట్టుబడులు పెడుతున్న దేశాల సంఖ్య 89 నుంచి 112కు పెరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల నిర్వహణకు కొత్తగా 3 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు ఖరారు చేశారు. రామ్లీలా మైదానము, బురారీ మైదానము, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్స్లో ఇకపై ఆందోళనలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో జంతర్ మంతర్ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వుల్లో ప్రకటించారు. పౌరుల నిరసన హక్కుకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా జంతర్ మంతర్ను జాబితా నుంచి తొలగించారు. దేశాభివృద్ధిలో యువత కొత్త ఆలోచనలతో, వినూత్న ఆవిష్కరణలతో, బలమైన లక్ష్యంతో భాగస్వాములు కావాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం ఆశ్చర్యకరమైన వృద్ధిని, పటిష్టతను కనబరుస్తోందని అన్నారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో జనాభా సగటు వయస్సు 30 సంవత్సరాలలోపే ఉందని, రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
1: All we have to do is to demonstrate the strength of 1.4 billion people. So you are an aging population, I am a young population. My average age is below 30 years. For the next 30 years, I will remain below. So from now until 2047, I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want in and calculate your GDP in the next 23 years, up to 2047. Let's put the two numbers side by side and then realize.
0: యువత శక్తి సామర్థ్యాలపై, వారి ఆకాంక్షలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రాంతంలో ప్రాంతీయ కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆంక్షలు విధించడం కంటే ప్రజల అవగాహన పెంచడం ద్వారానే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీయకుండా పర్యావరణ పరిరక్షణలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాలియా బాగ్చి, జస్టిస్ వి మోహన్లు స్పష్టం చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టపాసుల వినియోగాన్ని పరిమిత సమయానికి కుదించాలని, ప్రజలందరూ స్వచ్ఛందంగా దీనికి సహకరించాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. వాయు శబ్ద కాలుష్యాల వల్ల జరిగే నష్టాలపై విస్తృతంగా ప్రచార సామగ్రిని ముద్రించి అవగాహన కల్పించాలని సూచించింది. అదేవిధంగా మార్కెట్లో కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే టపాసుల విక్రయాలను నియంత్రించి తక్కువ హానికరమైన రకాలను మాత్రమే అనుమతించే అంశాలను పరిశీలించాలని సూచించింది. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా గెలుచుకున్నారు. ఆర్థిక వ్యవస్థల్లో వచ్చే హెచ్చుతగ్గులను అదుపు చేస్తూ స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపయోగపడే అర్థశాస్త్ర నమూనాలను రూపొందించినందుకుగాను వీరిద్దరికీ ఈ పురస్కారం లభించింది. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక ద్రవ్య విధానాలకు వీరి పరిశోధనలు బలమైన పునాదిగా నిలిచాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గృహాలు, వ్యాపార సంస్థలు ఖర్చులు, పొదుపు, పెట్టుబడులు, ధరల నిర్ణయాలు ఎలా తీసుకుంటాయో తెలియచేసే నమూనాలను వీరు అభివృద్ధి చేశారు. వైద్య సేవల ధరల విషయంలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రులు, క్లినిక్లు తాము అందించే వైద్య సేవలు, సదుపాయాలకు వసూలు చేసే ధరలను అందరికీ కనిపించేలా స్పష్టంగా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ లేఖ రాశారు. చికిత్సా ఖర్చులను రోగుల ముందే అంచనా వేసుకోవడానికి, బిల్లుల వివాదాలను నివారించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఉత్పన్నమవుతున్న సాంకేతిక సవాళ్ల నేపథ్యంలో మానవ హక్కుల పరిరక్షణను మరింతగా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను కమిషన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:15:24 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి ఇల్లు వాకిలి పశు విజ్ఞాన కార్యక్రమంలో ఈరోజు లైవ్ ఫోనిన్ అందిస్తున్నాం. ఈరోజు ఎల్నినో పరిస్థితుల్లో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి పొందడం ఎలా అనే విషయమై రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త, విభాగ అధిపతి డాక్టర్ దైదకృష్ణ గారు మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక ప్రకటన
3: వినండి వినండి వినండి. గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఈనాటి లైవ్ ఫోనిన్ అంశం మరోసారి ఎల్నినో పరిస్థితుల్లో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి పొందటం. మరి మా కేంద్రం ఫోన్ నెంబర్లు కూడా చెప్తున్నాం. 2324-0852, మరొకటి 2324-0853, హైదరాబాద్ ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి మీరు మాకు ఫోన్ చేయొచ్చు. ఇక మనం డాక్టర్ దైదాకృష్ణ గారితో సంభాషిద్దాం.
6: ఆకాశవాణి, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులలో వస్తున్న మార్పులు, కోళ్ల పరిశ్రమం, ఎల్నినో ప్రభావం వ్యవసాయ రంగంతో పాటు కోళ్ల పరిశ్రమం పైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులలో తక్కువ పెట్టుబడితో గ్రామీణ ప్రాంతాలు చేపట్టగలిగే ఉపాధి మార్గాలలో పెరటికోళ్ల పెంపకం కూడా ఒకటి. మరి ఈనాటి మన ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితులలో పెరటికోళ్ల పెంపకంలో ఉపాధి, ఈ అంశం గురించి రాజేంద్రనగర్లోని కోళ్ల పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ హెడ్ మరియు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణా దైదా గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి.
7: నమస్కారం అండి.
6: సార్, ముందుగా ఎల్నినో అంటే ఏంటి, మరి ఎల్నినో పరిస్థితులు మన వాతావరణంపై, ముఖ్యంగా కోళ్ల పెంపకంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
7: ముఖ్యంగా ఎల్నినో అనేది ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలోని ఈ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలో ఏర్పడినటువంటి మార్పులతోటి ఈరోజు భారతదేశం యొక్క వివిధ ప్రాంతాలలో వర్షపాతాన్ని ప్రభావితం చేసింది. అయితే ముఖ్యంగా ఎలినో పరిస్థితులలో వర్షం అనేది మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ ప్రణాళిక అనేది మన చేతిలో ఉంటుంది. ముఖ్యంగా ఈ పెరటి కోళ్ళ పెంపకంతో ఎన్నో పరిస్థితులలో ఈ పెరటి కోళ్ళ పెంపకంతో ఒక ఉపాధి రంగంగా చేసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రకృతి ప్రస్తుత పరిస్థితులలో కొంతవరకు కూడా ఒక రకంగా శాస్త్ర పరిజ్ఞానంతో ఒక ప్రణాళికతోటి ముందుకు పోయినట్లయితే కొత్త కొత్త అవకాశాలు అనేవి మనకు దొరికే ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో రైతులు చూసుకున్నట్లయితే పంటలు పండించే వ్యక్తి మాత్రమే కాదండి, ప్రకృతితో పోరాడుతూ కుటుంబాన్ని పోషిస్తూ సమాజాన్ని ఆహారాన్ని అందించే అన్నదాతగా ఈరోజు రైతాంగం ఉన్నది. ఇలాంటి ఎన్నో పరిస్థితులలో ముఖ్యంగా వ్యవసాయం ప్రభావం అనేది ఎన్నో పరిస్థితులు అనేది వ్యవసాయంతో పాటు ముఖ్యంగా కోళ్ల పెంపకం పైన కూడా ప్రభావం అనేది చూపుతూ ఉంటుంది. ఈ కోళ్ల పెంపకంలో ముఖ్యంగా మనము ఎల్లినో పరిస్థితుల్లో చూపేటువంటి ప్రభావాలు చూసినట్లయితే వేడి ఒత్తిడి అనేది కోళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. ఈ అంటే ఎందుకనంటే ఈ వేడి ఒత్తిడి అనేది ముఖ్యంగా ఉష్ణోగ్రతల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఈ పరిస్థితుల వల్ల వాతావరణంలో కూడా ఉష్ణోగ్రత అనేది పెరగడం జరిగింది. ఈ ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఏమవుతుందంటే కోళ్ళు కూడా కొంత మేత తక్కువ తినడము, మేత తక్కువ తినడం వల్ల గుడ్ల ఉత్పత్తి కానీ ఈ యొక్క లేయర్ కోళ్ళల్లో కానీ, ఆ తర్వాత శరీర బరువు అనేది ముఖ్యంగా ఈ యొక్క బాయిలరు మాంసం కోళ్ళల్లో పెరుగుదల తగ్గడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల కూడా వీటి ఆరోగ్య పరిస్థితి ఉత్పత్తి మీద కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి పరిస్థితులలో రైతులు ముఖ్యంగా వేడి ఎక్కువైనప్పుడు, అలాగనే ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి జాగ్రత్తలు యాజమాన్య పద్ధతులను చేసుకోవాలన్నది కొంత పరిజ్ఞానంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి.
6: సార్, మరి అంటే పెరటి కోళ్ళ ప్రాముఖ్యత గురించి అడుగుతున్నా. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఇంటి దగ్గర కొద్దిపాటి స్థలంలో కోళ్లను పెంచుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి పెరటి కోళ్ళ పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా?
7: ముఖ్యంగా పెరటి కోళ్ళు అనేది మానవ నాగరికతలు అంటే చిన్న స్టేజ్ నుంచి నాగరికతలో కానీ చూసినట్లయితే చిన్నప్పటి నుంచి కూడా మన జీవితంలో కూడా ఈ యొక్క పెరటి కోళ్ళ పెంపకం అనేది మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఈ పెరటి కోళ్ళ పెంపకం అనేది ఎందుకు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కానీ రైతాంగం కానీ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారంటే దీనికి తక్కువ పెట్టుబడి అంటే ప్రారంభ పెట్టుబడి. ముఖ్యంగా బాయిలర్ కోళ్ళు ఒక 5,000 కోళ్ళు పెంచాలంటే షెడ్ నిర్మాణంతో చూసుకున్నట్లయితే దాదాపు ఈరోజు 16-18 లక్షల రూపాయలు కావాల్సి ఉంటుంది. అదే ఒక లేయర్ కోళ్ళు ఒక వయబుల్ యూనిట్ కింద చూసుకున్నట్లయితే ఒక 25,000 కోళ్ళు ఇంకొక పైన పెంచినట్లయితే దాదాపు 60-70 లక్షల రూపాయలు అవుతుంది. అంత పెద్ద మొత్తం పెట్టేటువంటి అవకాశాలు అనేవి రైతాంగము చేసేటువంటి పరిస్థితులు లేవు. అందుకని తక్కువ పెట్టుబడితో పెట్టేటువంటి రంగంగా చూసుకున్నట్లయితే ఈరోజు పెరటి కోళ్ళు దీనికి తక్కువ స్థలం అంటే ఉదయం పూట మొత్తం బయట తిరిగి వస్తాయి, బయట వాతావరణ పరిస్థితుల్లో తిరిగి వస్తూ ఉంటాయి. రాత్రి మాత్రమే కొంత మనం గూడు అనేది ఇవ్వగలిగినట్లయితే సరిపోతుంది. దాంతోపాటు ఈజీగా కుటుంబ నిర్వహణ అనేది కుటుంబం అంటే దీనికి ప్రత్యేకమైనటువంటి ఏది కూడా శిక్షణలో అంటే ప్రత్యేకమైనటువంటి అవగాహన అవసరం లేదు. కొద్దిపాటి అవగాహనతోటి కూడా దీన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్థానికంగా లభించేటువంటి ఆహార పదార్థం అంటే రైతాంగం దగ్గర ఉన్నటువంటి ఏవైతే తౌడు కానీ నూకలు లాంటిదే కానీ ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఈ తోటలు లాంటి దాంట్లో పెంచుకోవడం వల్ల కానీ గడ్డి జాతులు లాంటిదే కానీ ఈ యొక్క చెదలు లాంటివి కానీ తినేసేసి ఇవి గుడ్లని కానీ మాంసం కానీ ఇవ్వడము, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి రైతాంగానికే కాకుండా ఇటు మహిళలకే కానీ అలాగనే చిన్నపిల్లలకు కానీ పోషకాహార భద్రత అంటే ఒక ఆదాయ వనరునే కాకుండా పోషకాహార భద్రత దాంతోపాటు ఒక ఉపాధి రంగంగా ఈ పెరటి కోళ్ళ పెంపకం అనేది ఉన్నదండి ప్రస్తుతం.
6: శ్రోతలు వింటున్నారు కదా, పెరటి కోళ్ళ పెంపకంతో ఉపాధి ఈ అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రైతన్నలు, మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా మీరు మాకు కాల్ చేయవచ్చు. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085252, మరొక నెంబరు 0402 2324085353. సార్, మరి అంటే ఈ వాతావరణ పరిస్థితులకు అంటే ముఖ్యంగా ఎండలు ఎక్కువ ఉండే ప్రాంతాలకు అనువైన పెరటికోళ్ళ రకాలు ఏంటి?
7: ఈరోజు మనకు పెరటికోళ్ళు అనేవి రంగులు కలిగినటువంటి ఈకలు కలిగినటువంటి
6: ఒక్క నిమిషం సార్, మనతో మాట్లాడడానికి కాల్ చేశారు రైతన్నలు.

0: నమస్కారం అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి, మీరు ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను చౌగాన్ సోమయ్య, నందగట్ల గ్రామం, సూర్యాపేట జిల్లా.
0: సార్
2: చెప్పండి. సోమయ్య గారు చెప్పండి.
1: నమస్కారం సార్. నమస్కారం అండి.
2: నమస్కారం. నమస్కారం
1: సార్. ఇప్పుడు ఎల్నినో ప్రభావం వల్ల మామూలుగా సగటున 3.4 డిగ్రీ సెల్సియస్ పెరుగుతుంది అంటారు ఉష్ణోగ్రత. దానివల్ల అసలు మామూలుగా ఈ పెరటి కోళ్ళకు వచ్చేసి ఎండాకాలం ఎక్కువ రోగాలు వస్తుంటాయి కదా సార్.
2: అవునవును.
1: దానివల్ల ఇప్పుడు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఇంకా అవి చాలా అనారోగ్యానికి గురే అవకాశం ఉంది. ఇట్లా కోళ్ళను పెంచే వాళ్ళు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఈ వేడికి తట్టుకునే కోళ్ళ జాతులు ఏమన్నా చెప్తారండి?
2: ముఖ్యంగా వచ్చేసేసి వేడి తట్టుకున్నటువంటి అంటే దాదాపు మనకు ప్రస్తుతం వచ్చేసేసి వాతావరణ పరిస్థితుల్లో 34, 35, 36, 37 దాకా వెళ్తుందండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఉష్ణోగ్రతల్లో కానీ కొంత ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నా కానీ మామూలుగా మనకు మంచి గుడ్ల ఉత్పత్తి చేసేటువంటి రకాలలో మనకు తెలంగాణ ప్రాంతానికి అనువైనటువంటి రకంగా చూసుకున్నట్లయితే ఈరోజు రాజశ్రీ అని చెప్పేసి ఈ పివి నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం వారు రూపొందించినటువంటి ఇది గుడ్ల కొరకు పెంచుకోవచ్చు అండి, మాంసం కొరకు పెంచుకోవచ్చు. ఒకవేళ మాంసం కొరకు పెంచుకోవాలనుకుంటే కూడా గుడ్ల కొరకు పెంచుకోవాలనుకున్నట్లయితే ఫస్ట్ 5 నుంచి 6 వారాల దాకా బ్రూడింగ్లోనే ముఖ్యంగా మీరు ఒక ఆలోచన చేసుకోవాలి. మీ పరిసర ప్రాంతాల్లో అంటే మీకు ఉన్నటువంటి ప్రాంతాలలో మార్కెటింగ్ దేనికి ఉన్నది, మాంసానికి ఉన్నదా గుడ్లకు ఉన్నదా అనేది చూసుకొని దాన్ని బట్టి డిసైడ్ చేసుకొని మనం ఈ 5 నుంచి 6 వారాలకు బ్రూడింగ్ ఇచ్చి ఆ తర్వాత బయట విడిచిపెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అయితే ఈ బ్రూడింగ్ చేసేటప్పుడే మనం ఏం చేస్తామంటే ఈ కుక్కర్ రోగం సంబంధించినటువంటి టీకా కానీ అలాగనే గంబోరో సంబంధించిన టీకా, అమ్మ తల్లికి సంబంధించిన టీకాలు, ఈ 3 టీకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పెరటి కోళ్ళ చూసుకున్నట్టయితే కుక్కర్ రోగం కానీ అమ్మ తల్లి రోగాలు అనేటివి ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. కనుక వీటి నివారణ కొరకు మనం ముందు జాగ్రత్తగానే ఈ బ్రూడింగ్ దశలో ఉన్నప్పుడే టీకాలు తీసుకున్నట్లయితే ఈ నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వ్యాధుల నుండి.
0: మీ ప్రశ్నకి సరైన సమాధానమే దొరికిందని అనుకుంటున్నాను సార్. మరి నీటి యాజమాన్యం అంటే ఎల్నినో పరిస్థితులలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది కదా సార్, మరి అలాంటి సమయంలో కోళ్లకు తగినంత తాగునీరు అందించడంలో పాటు నీటిని పొదుపుగా ఉపయోగించుకోవడానికి ఎలాంటి పద్ధతులు పాటిస్తే మంచిది?
2: ముఖ్యంగా కోళ్లకు వచ్చినట్లయితే ఒకవేళ పెద్ద మొత్తంలో చేసుకున్నట్లయితే మనం వెళ్ళిన పరిస్థితులలో కొంత ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది అంటున్నాం. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏమవుతుందంటే దాణా తగ్గుదల తినడం అనేది తగ్గి వాటర్ అంటే ఈ నీటి కన్జంప్షన్ అనేది ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ తాగడం అనేది చేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే మామూలుగా రైతాంగం అంతా కూడా పెద్ద మొత్తంలో చేసేవాళ్ళు షెడ్ లోపల ఈ యొక్క వాటర్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. లేదు అనుకుంటే ఒకవేళ బయటనే అనుకుంటే వాటర్ అనేది ఈ యొక్క మన చిన్న నీటి పాత్ర లాంటిది ఉపయోగించి కోళ్ళు, ఎందుకనంటే దాదాపు ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా కోళ్ళు ఎక్కువ మొత్తంలో వాటర్ కన్సంప్షన్ కనుక చల్లటి వాటర్ అంటే కొద్దిగా కూల్ అంటే చల్లటి వాటర్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తే, ఎండ ఎక్కువ ఉన్నట్లయితే కొద్దిగా వేడిగా ఉంటే వాటర్ తాగడానికి ప్రిఫర్ చేయగనక ముఖ్యంగా ఈ యొక్క వాటర్ కొద్దిగా చల్లగా ఉండేటువంటి వాటర్ని ఇవ్వాలి. అంతతో పాటు మనం ఎన్నైతే కోళ్ళు పెట్టుకుంటున్నామో ఉదాహరణకు దాదాపు మనకు సీజన్ బట్టి ఉంటుందండి వాటర్ కన్సంప్షన్ అనేది. చలికాలం చూసుకున్నట్లు అనుకోండి ఒక కోడి వస్తాలకే దాదాపు మనకు 300 నుంచి 350 లోపల ఉంటుంది. అది కొద్దిగా 4 ఇప్పుడు కొద్ది ఎండ పెరిగినప్పుడు 400 ml వరకు లేకపోతే 1/2 లీటర్ వరకు తాగుతుంటుంది. ఇట్లా ఒక రకమైనటువంటి అంచనా వేసుకొని దాన్ని బట్టి నీటి పాత్రల అరేంజ్మెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ముఖ్యంగా చల్లటి వాటరు, నీటి పాత్రలు ఎన్ని అరేంజ్ చేసుకోవాలి. ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి నీటి పాత్రలు చూసుకున్నట్లయితే దాదాపు 40 నుండి 50 కోళ్ళ వరకు ఒక నీటి పాత్ర సరిపోతుందండి. అట్లా అంచనా వేసుకుని రైతాంగము ఆ విధంగా ఇచ్చినట్లయితే ముఖ్యంగా సరైన తగినంత మోతాదులో వాటర్, ఎందుకంటే వాటర్ కొద్ది మాత్రం కూడా తక్కువైనా కూడా లేకపోతే అంటే డ్యూరేషన్ అనేది వాటర్ ఇవ్వడానికి మనకు వచ్చేసి వాటర్ అయిపోయిందని అంటే డ్యూరేషన్ కాక ఇంక్రీజ్ అయిందనుకోండి కొంత మరణాల శాతం అనేది ఉంటుంది. కనుక వాటర్ అనేది ఎప్పుడు కూడా ఈ కోళ్ళకు వచ్చేసేసి తగినటువంటి శుభ్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటిది వాటర్ అనేది తగిన మొత్తంలో ఇవ్వవలసి ఉంటుందండి.
0: ఇప్పుడు ఎలాగైనా మనకి ఉన్నది ఎల్నినో ప్రభావమే కాబట్టి ఇది ఎండాకాలంలాగే అనిపిస్తుంది మనకి, కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా పాటిస్తే మంచిదంటారు.

0: తప్పకుండా అండి. ఎందుకనంటే నీరుగాక తగిన మోతాదు లేకపోతే ఏమవుతుందంటే ఉత్పత్తి కానీ ఉత్పాదక శక్తి అంటే పెరుగుదల కానీ గుడ్ల ఉత్పత్తి కానీ ఈ రెండు కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక కోళ్ళల్లో రైతాంగం వచ్చేసేసి నీళ్ళ యొక్క లభ్యత అనేది పర్ఫెక్ట్ చల్లటి పరిశుభ్రమైనటువంటిది చల్లని నీరు అనేది ఇచ్చినట్లయితే మంచి ఉత్పత్తి ఉత్పాదక శక్తి అనేది కోళ్ళ నుండి మనం పొందడానికి అవకాశం ఉంటుందండి.
1: థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరిస్తున్నారు. మనతో మాట్లాడడానికి మరొక కాలర్ కాల్ చేశారండి. హలో, నమస్కారం అండి. హలో,
2: హలో,
1: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్కారం మేడం, నా పేరు శ్యామ్ సుందర్ అండి, నేను రంగారెడ్డి జిల్లా.
1: మాట్లాడండి.
0: నమస్కారం శ్యామ్ సుందర్ గారు, చెప్పండి.
2: నమస్కారం సార్.
0: నమస్కారం, చెప్పండి.
2: ఈ కోడి పిల్లలు ఎక్కడ దొరుకుతాయి సార్? ఇవి ఎన్ని రోజుల తర్వాత గుడ్లు పెడతాయి? ఇవి ఎన్ని కిలోలు పెరుగుతాయి? ఎన్ని రోజులలో ఎన్ని కిలోలు పెరుగుతాయి? వీటికి పుంజులు కూడా కావాలా, లేకపోతే ఓన్లీ పెట్టాలే ఉంటాయా దీనిలో?
0: ఇవి కోడి పిల్లలు వచ్చేసి మనకు రాజేంద్ర నగర్లో కోళ్ళ పరిశోధన సంస్థానమని స్థానం అని ఉందండి, పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్. ఇవి కోడి పిల్లలు, మీరు ఒకరోజు కోడి పిల్లలే కానీ ఆ తర్వాత నెల రోజుల కోడి పిల్లలు కావాలని కూడా టీకాలు ఒకవేళ అవగాహన లేకపోతే నెల రోజుల కోడి పిల్లలు లాంటిదే కానీ పొందడానికి అవకాశం ఉంటుందండి. ఇవి ముఖ్యంగా చూసినట్లయితే మీకు ఒకవేళ కోడి పిల్లలు ఒక కావాల్సిన వాళ్ళు 8309111540 అండి, 8309111540 నెంబర్ సంప్రదించినట్లయితే మీ కోడి పిల్లలు కానీ నెల రోజుల పిల్లలు కానీ లేకపోతే ఒకరోజు కోడి పిల్లలు లభ్యడానికి మీకు తగిన వివరాలు చెప్పడం జరుగుతుందండి. అలాగనే మీ కోడి పిల్లలు ఇవి గుడ్ల ఉత్పత్తి అనేది ముఖ్యంగా మన దేశావళి కోళ్ళు చూసుకున్నట్లయితే దాదాపు మన గుడ్ల ఉత్పత్తి స్టార్ట్ చేయడానికి 8 నెలల టైం పడుతుందండి. కానీ ఈ యొక్క ఏవైతే ఈ అభివృద్ధి పరచబడినటువంటి కోళ్ళు చూసుకున్నట్లయితే దాదాపు 5 నుండి 5.5 నెలలనే గుడ్ల ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది. ఇవి గుడ్లు కూడా అధిక మొత్తంలో ఉండడము, గుడ్డు సైజ్ అనేది కూడా దాదాపు తెల్లకోడి గుడ్డు సైజు ఉండడము, గుడ్డు పరిమాణం కూడా దాదాపు తెల్లకోడి గుడ్డు సైజు ఉండడం కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. గోధుమ కలరు వర్ణంలో గుడ్లు ఉంటుంది. ముఖ్యంగా ఈ గుడ్లు ముఖ్యంగా వచ్చేసేసి మీరు పలదీకరణ గుడ్లు కావాలనుకున్నప్పుడు, పలదీకరణ చెందిన గుడ్లు కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే పుంజులు అనేది అవసరం అండి. లేదు, పలదీకరణ చెందని గుడ్లు నాకు తినడానికే మేము మార్కెటింగ్ చేసుకోగలుగుతామంటే మీకు పుంజులు అవసరం లేదండి. ఓన్లీ పిట్టలతోటి తగిన మొత్తంలో వెలుతురు లాంటిది అంటే తగిన అంటే దాదాపు 16 గంటల వరకు కూడా వెలుతురు లాంటిది ఇచ్చి కూడా మంచి గుడ్ల ఉత్పత్తి అనేది చేయడానికి ఉంటుంది. పలదీకరణ చెందిన గుడ్లు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పుంజులతోటి వాటి క్రాసింగ్ చేయవలసి ఉంటుందండి.
1: సార్, మరి మరో కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. హలో, హలో, నమస్కారం అండి.
3: నమస్కారం మేడం.
1: ఎవరు మాట్లాడుతున్నారండి?
3: నవీన్ మేడం నా పేరు.
1: నవీన్ గారు, మన సైంటిస్ట్ గారిని అడగండి మీ ప్రశ్న ఏంటో.
3: సార్, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ నవీన్ గారు, చెప్పండి.
3: సార్, ఇప్పుడు పెరట్కోళ్ల పెంపకంలో అయితే నేను స్టార్టింగ్ లో ఉన్నప్పుడు గిరిరాజ వనరాజ చాలా దొరుకుతుండే సార్. ఇప్పుడు అవైలబిలిటీ తగ్గింది సార్. ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ అంటే ఇక్కడ చెప్పండి, యూనివర్సిటీలో దొరుకుతుంది అంటున్నారు కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అక్కడ
0: నేను ఇంతకుముందు ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో 8308930918119150 నెంబర్కు మీరు సంప్రదిస్తే నీకు తగిన వివరాలు చెప్పడం జరుగుతుందండి. అది మీలాంటి ఔత్సాహికులను ప్రోత్సహించడానికి కూడా ఈరోజు పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం వారు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీరు కావాలంటే ఆ నెంబర్ సంప్రదిస్తే మీకు చెప్తారండి ఎప్పుడు ఉంటుంది ఆ శిక్షణ అనేది కూడా.
1: నెంబర్ మరొక్కసారి రిపీట్ చేస్తున్నానండి, 8309911150 ఈ నెంబర్కి కాల్ చేయండి. 8309111150. సార్, మరి అంటే ఇందాక మనం చెప్పినట్టుగా నీళ్ళు ఎంత ముఖ్యమో ఆహారం కూడా అంతే ముఖ్యం కదా. మరి కోళ్లకు అందించే ఆహారం విషయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే స్థానికంగా లభించే ధాన్యాలు, ఇతర ఆహార పదార్థాలను ఎలా ఉపయోగించుకోవాలి?
0: ముఖ్యంగా వేడి అనేది ఎన్నో పరిస్థితులలో వేడి అనేది ఉంటుంది.

0: కనుక దాణా తినడం అనేది కొంత తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా తగ్గకుండా ఉండడానికి, అంటే ముఖ్యంగా ఇంతకుముందుకు చెప్పుకున్నట్లు ఉత్పత్తి కానీ ఉత్పాదకత కానీ దెబ్బతినకుండా ఉండడం కొరకు ముఖ్యంగా ఫీడింగ్ అనేది ఎప్పుడు చేయాలంటే, ఈ దాణా ఇవ్వడం అనేది చల్లపూట ఉదయం పూటనే, ఎండ బాగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఉదయము చల్లగా ఉంటుంది కనుక ఉదయము కానీ లేకపోతే సాయంకాల సమయంలో ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఇలా మనము ఉదయము సాయంత్రము గాక ఈ చల్లబూట ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే, కోళ్ళల్లో ఉష్ణోగ్రతని దాణా తిన్న తర్వాత ఇమీడియట్లీగా ఈ మెటబాలిక్ రేట్ అని అంటే జీర్ణక్రియ అనేది ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల ఉష్ణోగ్రత అనేది ఎక్కువ ఉత్పత్తి అయ్యి బయట ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులే కానీ అంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఒత్తిడికి లోనేటువంటి అవకాశం ఉంటుంది. అలా ఒత్తిడికి లోను కాకుండా ఉండడం కొరకు మనము ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ దాణని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దానికి అవసరం అంటే వయస్సుకు అనుగుణంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే గుడ్ల ఉత్పత్తి చేయాలనుకున్నటువంటి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 5 నుంచి 6 వారాల వరకు కూడా మన బ్రూడింగ్ సమయంలో గుడ్ల ఉత్పత్తి చేయాలనుకుంటే కొంత లేయర్ స్టార్టర్ దాణ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు మాంస కొరకు అనుకున్నప్పుడు 5 వారాల వరకు ముఖ్యంగా ఈ బ్రాయిలర్ స్టార్టర్ లాంటి దాణ ఇవ్వవలసి ఉంటుందండి. ముఖ్యంగా ఈ సమయంలో దాణా బూజు పట్టినటువంటి దాణా కానీ అలాగనే ఎట్టి పరిస్థితుల్లో కూడా తేమ ఉన్నటువంటి దాణా అంటే లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ అలాగనే సమతుల్యమైనటువంటి దాణా ఇవ్వడం వల్ల కూడా మంచి పెరుగుదల కానీ గుడ్ల ఉత్పత్తి కానీ మంచి మొత్తం మంచిగా ఉత్పత్తి కావడంతో రైతాంగానికి కొంత లాభసాటిగా ఉంటుంది. కనుక దాణా ఇచ్చేటప్పుడు కూడా దానికి వయస్సుకు అనుగుణంగా ఎలాంటి దాణా ఇస్తున్నాము, ఎంత సమపాలలో ఇస్తున్నాము, ముఖ్యంగా రైతాంగమే తయారు చేసుకోవాలనుకుంటే వారి దగ్గర ఉన్నటువంటి సమపాలలో వచ్చేసేసి మొక్కజొన్న లాంటిదే కానీ తౌడు లాంటిదే కానీ చెక్క ముఖ్యంగా పల్లె మా ఈ యొక్క పొద్దుతిరుగుడు చెక్క లాంటిదే కానీ ఆ తర్వాత ఖనిజ లవణ మిశ్రమమే కానీ ఈ యొక్క సాల్ట్ అంటే ఉప్పు అనేది తగిన పాలలో ఒక శాతం వరకు ఉప్పు, ఖనిజ లవణాలు 2% వరకు, తౌడు వచ్చేసి 22% వరకు, 25% వరకు పొద్దుటిరుగుడు చెక్క, ఆ తర్వాత 50% వరకు కూడా పైన ఈ యొక్క మొక్కజొన్న లాంటిది ఇచ్చి కూడా రైతాంగం దాణ తయారు చేసుకొని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి.
1: థ్యాంక్ యూ సార్. మన శ్రోతలు మనమున్నాం ఇల్లు వాకిలి కార్యక్రమంలో. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితులలో పెరటి కోళ్ల పెంపకంలో ఉపాధి ఈ అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. రైతన్నలు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324085252, మరొక నెంబరు 2324085353. ఈ నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోగలరు. సార్, మరి అనుకున్నాం కదంటే ఆహారం, నీరు ఇదంతా కూడా ఓకే, మరి వ్యాధుల నివారణ అంటే ఈ వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి సమయంలో కోళ్ళల్లో వచ్చే సాధారణ వ్యాధులేంటి, మరి వాటి నివారణకు టీకాలు పరిశుభ్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు వహించాలి?
0: ముఖ్యంగా వచ్చేసేసి యొక్క కోళ్ళు అనేవి కొంత మనము వ్యాధులు రాకుండా ఉండడం కొరకే మనము ఈ యొక్క టీకాలు అనేవి వేసుకోవాల్సి ఉంటుందండి. ముఖ్యంగా కోడిపిల్ల హ్యాచరీ దశలో ఉన్నప్పుడే ఈ మ్యారిక్స్ సంబంధించినటువంటి టీకా ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ తర్వాత 7వ రోజు చూసుకున్నట్లయితే కుక్కర్ రోగానికి సంబంధించినటువంటి టీకానే కానీ, 14వ రోజు ఈ గంబోరో సంబంధించినటువంటి టీకా, ఈ యొక్క 21వ రోజు తిరిగి బూస్టర్ డోస్ కింద కూడా ఈ లసోటా టీకా లాంటిది, ఇవన్నీ కూడా కళ్ళల్లో చుక్క అండి, కంటిలో ఒక చుక్క వేసుకోవచ్చు. మ్యారెక్సిస్ మాత్రం చర్మం కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమ్మతల్లి టీకా కూడా 28వ రోజు చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క వ్యాధుల ప్రబలకుండా ముందు, అంటే వ్యాక్సిన్స్ అనేవి ఎప్పుడు కూడా వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా చేసుకున్నటువంటి వ్యాక్సిన్స్ కనుక టీకాలు కనుక అవన్నిటిని కూడా వాటికి షెడ్యూల్ ప్రకారం ఇచ్చినట్లయితే ఈ యొక్క వ్యాధులు ప్రబలకుండా కాపాడుకోవచ్చండి కోళ్ళను.
1: సార్, మరి ఉపాధి ఆదాయం వీటి గురించి అంటే పెరటి కోళ్ళ పెంపకాన్ని చిన్న స్థాయిలో ప్రారంభించాలనుకునే మహిళలు కానీ యువత కానీ ఎంత మేరకు ప్రారంభించవచ్చు, అలాగే గుడ్లు కోళ్ళ విక్రయం ద్వారా ఆదాయం పొందడానికి ఎలాంటి అవకాశాలున్నాయి?
0: ముఖ్యంగా ఈ పెరటి కోళ్ళ పెంపకం.
1: ఒక నిమిషం సార్, ఒక కాలర్ కాల్ చేశారు. హలో,
2: హలో అండి, నమస్తే.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: సూర్యాపేట నుంచి సత్యనారాయణ అండి.
1: సత్యనారాయణ గారు, మీ ప్రశ్న ఏంటండి చెప్పండి.

0: ఈ స్థలం ఎంత ఉండాలండి, ఎట్లా?
1: మీకు స్థలం అనేది దాదాపు మీరు మొత్తము షెడ్లో పెంచాలనుకుంటేనేమో 2 చదరపు అడుగుల స్థలం ఉండాలండి. లేదు రాత్రి వచ్చేసేసి షెడ్ ఏర్పాటు చేసుకొని అంటే దాని ప్రొటెక్షన్ కొరకు ఒక షెడ్లో పెట్టి పొద్దునంతా కూడా బయట తిప్పుతా అనుకుంటే 1 చదరపు అడుగు స్థలం వరకు కూడా సరిపోతుందండి. లేదు మీకు తోటలు లాంటిది, మామిడి తోట లాంటిదే కానీ ముఖ్యంగా ఈ బత్తాయి తోటలు లాంటివి కానీ ఏమైనా తోటలు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీరు ఒక ఎకరం స్థలంలో చూసుకున్నట్లయితే దాదాపు 400 నుంచి 500 కోళ్ళలోపు వరకు కూడా పెంచుకోవడానికి ఉంటుందండి. అంటే మీ పరిసర ప్రాంతాల్లో లభ్యమయ్యేటువంటి గ్రాసెస్ే కానీ అవన్నీ కూడా అంచనా వేసుకొని మీరు చేసుకోవచ్చండి. మీకు అక్కడ ఒకవేళ గడ్డి కానీ చెదలు లాంటిదే కానీ వాటికి తగినటువంటి పొద్దునంతా కూడా బయట తిప్పుతాం కనుక ఆ పరిసర ప్రాంతాల్లో ఏమన్నా ఆహార లభ్యతలు ఉన్నాయా, లేకపోయినట్లయితే కొంతవరకు కూడా మనం సప్లిమెంటరీ ఫీడింగ్ కింద ఈ నూకలు లాంటివి కానీ తౌడు లాంటిదే కానీ ఆ తర్వాత పాలకూర కాడలే కానీ గోంగూర వాటిని కానీ మొరింగ ఆకులు అంటే మునగ ఆకులే కానీ కరేపాకు ఆకులు లాంటిది కానీ ఇచ్చి కూడా అది కాకుండా కూడా మీరు ప్రత్యేకంగా పెంచుతా అంటే లూసరిన్ బర్సిమ్ లాంటి ఈ పప్పు జాతికి సంబంధించినటువంటి వాటిని కూడా మనము చిన్న చిన్న పీసెస్ చేసి కూడా కోళ్ళకి ఇచ్చినట్లయితే కూడా దాణా ఖర్చు తగ్గించుకోవచ్చు. అలాగా అంటే మీకున్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి లభ్యత అంటే వాటికి ఆహార పదార్థ లభ్యతను బట్టి మీరు చూసుకోవచ్చు అండి. ఆ విధంగా మీరు అంచనా వేసుకొని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక దాని మీద మీరు ఫస్ట్ దాన్ని క్షుణ్ణంగా ఆలోచన చేసుకొని ముందుకు పోవాల్సి ఉంటుందండి.
2: సార్, మరి కోడి పిల్లల పెంపకంలో అంటే ఈ పెంపకంలో పిల్లలు రాకముందే షెడ్లో ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి?
1: ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెంచాలనుకున్నప్పుడు రైతాంగం ఒక ఉపాధి రంగంగా అంటే ఒక ఉపాధి రంగంగా పెద్ద మొత్తంలో పెంచాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే అక్కడ షెడ్ నిర్మాణం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అదే షెడ్ నిర్మాణం అనేది మనకు ఈ పొడవు వెడల్పు అనేది ఎంత పెట్టుకుంటున్నాం అంటే మనం ఇంతకుముందుకు చెప్పినట్టు షెడ్ మొత్తంలో కూడా బయట తిప్పకుండా పెంచుకోవాలనుకున్నప్పుడు 2 చదరపు అడుగుల స్థలం కావాల్సి ఉంటుంది. ఆ 2 చదరపు అడుగుల స్థలంలో ఎన్ని కోళ్ళు పడుతున్నవి, ఆ కోళ్ళకు ఎంతవరకు కూడా మనకు స్పేస్ కావాలని చూసుకొని దాన్ని బట్టి నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. నిర్మాణం చేసుకునేటప్పుడు దానికి ఫుట్బాత్ అరేంజ్మెంట్సే కానీ గాలి ప్రసరణకు 2 వైపులా కూడా ఈ మెషిన్ లాంటిదే కానీ ఆ తర్వాత ముఖ్యంగా వచ్చేసేసి సిమెంటు రేకులు లాంటిది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇనుప రేకులు లాంటిది అయితే వర్షం వచ్చినప్పుడు సౌండ్ రావడం కానీ అలాంటి వచ్చేసి ఈ యొక్క ముఖ్యంగా కోళ్ళకు వచ్చేసి కొద్దిగా అంటే కొంత సౌండ్ తోటి ఒత్తిడికి లోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక అలా కాకుండా సిమెంటు రేకులు లాంటిది అరేంజ్ చేసుకోవడం లాంటిది ఇలాగ షెడ్ నిర్మాణము చేసుకొని తక్కువ ఖర్చుతోటి మనము పెంచుకోవడానికి అవకాశం ఉంటుందండి.
2: సార్, మరి ఎల్నినో పరిస్థితులలో అంటే ఇప్పుడు ఈ ప్రభావంలో కోడి పిల్లలను నేల మీద పెంచేటప్పుడు లిట్టర్ యాజమాన్య పద్ధతిలో ఎలాంటి జాగ్రత్తలు వహించాలి?
1: ముఖ్యంగా మనము ఎల్నినో లాంటి పరిస్థితుల్లో మన ఉష్ణోగ్రత అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క లిట్టర్ అనేది ఈ వేడిమి ఎక్కువ ఉన్నప్పుడు వచ్చేసేసి మనకు ఈ చల్లదనం అనేది ఇస్తుంది కనుక దాన్ని బట్టి మనము ఈ ముఖ్యంగా మనం వాడేటువంటి లిటర్ మెటీరియల్ చూసుకున్నట్లయితే ఈరోజు రైతాంగం ఎక్కువ మంది వరి పొట్టు లాంటిది వాడుకుంటున్నారు. ఆ వరి పొట్టు లాంటిది మనం నేల మీద పరిచి ఇవ్వాలి. దాంట్లో తేమ శాతం చూసుకున్నట్లయితే దాదాపు 25% కంటే కూడా తక్కువ ఉండాలి. ఈ రకంగా దాంతోపాటు మనము లిటర్ మెటీరియల్ అంటే దాన్ని ఒకసారి వేసినట్టయితే మొత్తం కూడా బ్యాచ్ మొత్తం ఉంటుంది కనుక అది మొత్తం కూడా తడితడిగా ఉండడం కొరకు పాత లిటర్ అంటే పాత లిటర్లో కొత్త లిటర్ లాంటిది కొంత ఏర్పాటు చేసుకుని దాని తర్వాత ఈ పొడి సున్నమే కానీ సూపర్ ఫాస్ఫేట్ లాంటి కలుపుకున్నట్లయితే తేమ శాతం అనేది లిటర్ మెటీరియల్లో తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇవి ముఖ్యంగా ఈ పెరటికోళ్ళ పెంపకంలో ఉపాధి రంగంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఒక కోడి పెంచుకోవడానికి అయ్యేటువంటి ఖర్చు చూసుకున్నట్లయితే 450 రూపాయల దాకా వస్తుందండి. అయితే ఈరోజు రైతాంగం తమకున్నటువంటి చిన్న ఉపాధి రంగంగా ఒక 20 కోళ్ళ పైన పెట్టుకున్నట్లయితే అన్ని ఖర్చులు పోను. ఈరోజు ఒకవేళ గుడ్ల కొరకు పెంచేటువంటి కోళ్ళను చూసుకున్నట్లయితే ఈ గుడ్ల కొరకు ఆ పెట్టెల పుంజులను కలిపి పెంచినట్లయితే దాదాపు ఒక 20 కోళ్ళను పెంచుకున్నట్లయితే మనకు 25,000 రూపాయల వరకు కూడా ఈ కోళ్ళను అమ్మడం ద్వారా కానీ గుడ్లను అమ్మడం ద్వారా కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక రైతాంగం ఒక ఉపాధి రంగంగా పరిటి కోళ్ళ పెంపకం పెంచుకున్నట్లయితే ఉపాధి రంగంగా ఎల్లో లాంటి పరిస్థితులలో ముఖ్యంగా ఉపయోగపడుతుంది.

0: రైతాంగం వీటిని మీద సరైన ఆలోచన కలిగి ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను.
1: సార్, పెరటి కోళ్ళ పెంపకంపై రైతులకు ఎన్నో ఉపయోగకరమైన విషయాలను తెలియజేసినందుకు మీకు

0: వేదకృష్ణ గారితో లైఫ్ ఫన్ ఇన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ అనుసంధానం సంగీత, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ భూక్ష వీరన్న. ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత భారత్.
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు అందించే వివరాలు విందాం.
2: పిఎంఎఫ్ఎంఇ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన స్కీమ్, ఇది ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అని అంటారు దీన్ని. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సౌజన్యంతో ఇద్దరి షేర్తో రన్ అవుతున్న స్కీమ్. 2020-21 ఇయర్ నుంచి 2024-25 సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ స్కీమ్ రన్నింగ్ లో ఉంది. రీసెంట్ గా 30th September 2026 మొన్న మనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు స్కీమ్ కి. అప్ టు 31st March 2027 దాకా కూడా మనకి ఈ స్కీమ్ ని ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కాకపోతే చాలా మందికి స్కీమ్ ఉన్నట్టుగా తెలియదు, వాళ్ల కోసమే మనం ఈరోజు వివరంగా క్లుప్తంగా చెప్పాలని నేను స్టూడియో దాకా రావడం జరిగింది. పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు సంగీత, నేను జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ నిజామాబాద్. అండ్ నిర్మల్ కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, అంటే మన ఆహార సంబంధిత పరిశ్రమలు ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఆల్రెడీ పెట్టుకుని ఉన్నారో లేకపోతే ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎంతవరకు సబ్సిడీ పొందొచ్చు అనేవి నేను మీకు వివరంగా తెలియజేస్తాను. మనకి ప్రతి జిల్లా గానీ రాష్ట్రం గానీ ఎక్కడ కూడా మనకి ఏంటంటే విలేజ్ లెవెల్లోనే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. లైక్ మనం చిన్న హోటల్స్ చూస్తాము, కర్రీ సెంటర్స్ చూస్తాము, లేకపోతే అక్కడ పండే పంటలను బట్టి, అక్కడ బేస్ ఏదైతే ఉందో రా మెటీరియల్ని బట్టి అక్కడ ఇండస్ట్రీస్ అనేవి పెడతారు. మన జిల్లాకు సంబంధించినంత వరకు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్, అంటే ఒక జిల్లా ఒక ప్రొడక్ట్ అనేది ఎప్పటి నుంచో మనకి నేషనల్ వైడ్ గా వింటున్నాము. మన జిల్లా నిజామాబాద్ కు సంబంధించి ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ లో పసుపు అనేది మనం చూస్ చేసాం. ఎందుకంటే ఇక్కడ పండే పసుపు అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగానే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి గిరాకీ ఉంది. వాటికి సంబంధించిన పరిశ్రమలు ఏమన్నా ఉంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్, అంటే మొట్టమొదటి ప్రాధాన్యత వాటికి ఇస్తాం. అది కాకుండా ఇంకేదైనా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, లైక్ మీరు ఆహార సంబంధిత పరిశ్రమ అంటే చిన్న హోటల్ పెట్టుకున్నా అది కూడా ఆహార సంబంధిత సేవ పరిశ్రమ అంటాం దాన్ని మనం. సేవ అనేది ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఉండదు, విల్ ప్రిపేర్, అంటే మనం తయారు చేయడానికి వాడే సామాగ్రి ఏదైతే ఉందో అది మనము ఈ లోన్ ద్వారా, ఈ స్కీమ్ ద్వారా మనం పొందుతాం. అందుకనే మనం సేవ అంటాం. ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు పసుపు ఉందనుకోండి, మనం పసుపు కొంటాం, దాన్ని మనం పాలిష్ చేసి, గ్రైండింగ్ చేసి, దాన్ని ప్యాకేజ్ చేసి, దానికి ఒక ప్రొడక్ట్ కి ఒక బ్రాండింగ్ ఇచ్చి మనము మార్కెట్ లోకి తీసుకొస్తాం. దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటాం. ఇవి రెండు వేరు వేరు రకాల పరిశ్రమలు. అయితే దీంట్లో ఏంటంటే ఈ లక్షల్లో ఉండాలని ఏం లేదు. అంటే పరిశ్రమ అనగానే చాలా మందికి ఏం గుర్తొస్తుందంటే మనం చిన్నప్పటి నుంచి ఏదో ఫోటోలు మనం చూస్తూ ఉంటాం కదా, ఇండస్ట్రీ పొగలు వెదలు చల్లడము, లేకపోతే ఏదో మసిబారిన ఇట్లా, అంటే మన అంటే చిన్నప్పటి నుంచి మనం చూసే ఇమేజెస్ అవే గుర్తొస్తాయి. పరిశ్రమ అంటే ఏం లేదు, శ్రమించి చేసేదే కూడా పరిశ్రమ కిందే వస్తుంది. దాంట్లో మెయిన్ రూరల్ ఏరియాస్ లో ఏంటంటే మనకి వాళ్ళకి చిన్న చిన్నగా చేసుకుంటూ ఉంటారు. ఒక 1 లక్ష రూపాయలు స్టార్ట్ చేసి దాంట్లో ఇప్పుడు బాయిలరే ఉందనుకోండి, దానికి 10 లక్షల వరకు మీకు స్కీమ్ లో అప్లై చేసుకోవచ్చు. బాయిలర్స్ ఉంటాయి, పాలిషర్స్ ఉంటాయి, మొత్తంగా కలిపి మీకు 10 లాక్స్ లో మీకు ఆ రెండు కూడా ఈ పసుపు రైతులకు చాలా పనికొచ్చే యంత్రాలు అన్నమాట. యంత్రాలు అనొచ్చు, ఒక ఎక్విప్మెంట్ అనొచ్చు. వీటిని ఏంటంటే మీరు డైరెక్ట్ గా కొంటే మీకు ఎక్కువ కాస్ట్ పడుతుంది, రైతులంతా భరించలేరు కాబట్టి. ఇది కూడా ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా మేము పిఎంఎఫ్ఎంఇ స్కీమ్ లోనే మీరు అప్లై చేసి 35% వరకు సబ్సిడీ, మాక్సిమం 35 అండి, యూనిట్ కాస్ట్ అంటూ ఇంత లేదు, మాక్సిమం 35% వరకు మీరు సబ్సిడీ గ్రాంట్ కింద మీరు పొందొచ్చు. అది కూడా 3 ఇయర్స్ వరకు కూడా మీరు అది గ్రాంట్ డైరెక్ట్ గా మీకు అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరగదు. 3 ఇయర్స్ వరకు మీరు దాన్ని పరిశ్రమని నీట్ గా ఈఎంఐస్ కడుతూ, మళ్ళీ మనకు సంబంధించిన మెషినరీ అంతా కూడా బాగా మెయింటైన్ చేస్తూ, ప్రొడక్షన్ అంతా కూడా మార్కెట్ లో బాగా అమ్ముకోవడం కానీ బ్రాండింగ్ చేయడం కానీ అట్లాంటివన్నీ కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టిందనమాట. అయితే ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కు ఉందన్నా కానీ దానికి ఎవరు అర్హులు అనేది మనకి చాలా మందికి తెలియదు. ఈ విషయంలో ఏంటంటే లోకల్ ఎవరైనా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో అప్లై చేసుకోవాలనుకుంటే నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులే ఉండాలి. 18 ఇయర్స్ ఎబో ఉన్నవాళ్ళు అప్ టు ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

మినిమం ధృవపత్రాలు ఏంటంటే క్యాస్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్. ఎందుకంటే మనము అక్కడ బ్యాంక్ పంపిణీకి అసలు వీళ్ళకి అకౌంట్ ఉందా లేదా చూస్తామన్నమాట. మీరు ప్రాజెక్ట్ రిపోర్టు అంటే ప్రాజెక్ట్ రిపోర్టులో ఏముంటుందనేది కూడా చాలా మందికి ఐడియా ఉండదు. దాంట్లో మనకు సంబంధించినంత వరకు రా మెటీరియల్, ముడి సరుకులు ఎక్కడ దొరుకుతాయి, అది ఎంతవరకు మేము తీసుకోగలుగుతాము, దానికి సంబంధించిన మెషినరీ ఏంటి, ప్రొడక్షన్ ఎంత వస్తుంది, టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, అది ఎన్ని సంవత్సరాల్లో ఈఎంఐస్ నేను పే చేసుకోగలుగుతాను, ఫ్యూచర్ రాబోయే కాలంలో ఆ పరిశ్రమ ఎంతవరకు నడవగలుగుతుంది, ఎలా పనిచేస్తుంది, దానివల్ల లాభాలేంటి, అన్ని కూడా మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మనం పొందుపరుస్తాం. పల్లెటూరులో ఉండే చాలా మంది రైతులకు కానీ లేకపోతే అదర్ చదువుకున్న వాళ్ళకైనా కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం అనేది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది మనం చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ లేకపోతే కొంచెం అకౌంటెంట్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే తయారు చేయగలుగుతారు. ఇలాంటి వాళ్ళ కోసము ప్రభుత్వం ఏంటంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ వాళ్ళని అపాయింట్ చేసింది. వాళ్ళు కూడా మా ఆఫీస్ లో భాగంగానే వాళ్ళు పనిచేస్తారు. ఎవరికైనా అవసరం ఉంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు, వాళ్ళకి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో గైడెన్స్ చేస్తారు. ఒకవేళ ఆ పరిశ్రమ కొంచెం పెద్ద ఎత్తున వాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన లైసెన్స్, ఎఫ్ఎస్ఎస్ఏ అంటాము, ఆ లైసెన్స్లు కానీ ఉద్యమాధార్ అంటే పరిశ్రమ ఎక్కడుంది, ఎంత టర్న్ ఓవర్, ఎంత కెపాసిటీ, ఎంతమంది పనిచేస్తున్నారని సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది ఉద్యమ రిజిస్ట్రేషన్ అని, అది ఎలా అప్లై చేయాలి, అవన్నీ కూడా మీకు డిఆర్పీస్ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ గైడ్ చేస్తారు. ఇదంతా తెలియాలంటే ఖచ్చితంగా మీరు డిఆర్డీఏని కానీ డిఆర్డీఏ డిపార్ట్మెంట్ లో ఏంటంటే ఎస్ఎస్జీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో ఇండివిజువల్ కూడా అప్లై చేసుకోవచ్చు, గ్రూప్స్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే రెండు విధాలుగా ఉంటుందన్నమాట స్కీమ్. పిఎంఎఫ్ఎంఏ అనేది ఇండివిజువల్ గా చేసుకోవచ్చు, గ్రూప్ లో చేసుకోవచ్చు. డిఆర్డీఏ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, అక్కడ కూడా రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. మా దగ్గర అదర్ దాన్ సపోజ్ జెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏ హెల్ప్ గ్రూప్ లో కూడా ఉండరు. వాళ్ళు ఒక పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, డిఆర్డీఏకి వెళ్లకుండా డైరెక్ట్ గా మా దగ్గరకు వచ్చినా కూడా మా దగ్గర డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ఉంటారు, ఎలా అప్లై చేయాలి, ఏంటి, ఎలా డిపిఆర్స్ డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనే విషయం కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇది ఒక విధానం. దీన్ని బట్టి ఒకవేళ వాళ్ళు మీకు అన్ని తెలుసున్నారు, కొంతమంది గ్రూప్ ఉంది, మాకు డిఆర్పీస్ అవసరం లేదు, మేమే చేసుకుంటామన్నా కూడా గ్రూప్స్ వాళ్ళకు వాళ్ళుగా కూడా అదర్ అప్లికేషన్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అయితే గ్రూప్ సంబంధించిన అప్లికేషన్ వచ్చేసి స్టేట్ లెవెల్ నోడల్ ఏజెన్సీకి వెళ్తుంది. ఫస్ట్ వాళ్ళు ఎఫ్ఎంఈ పోర్టల్లో అప్లై చేసుకున్న తర్వాత ఎలాంగ్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ అంటే అక్కడికి సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా పోర్టల్లో మీకు అప్లికేషన్తో సహా మీకు కనిపిస్తుంది. అన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అటాచ్ చేస్తూ పోతూ ఉంటే ఆ సబ్మిషన్ అనేది అయిన తర్వాత అది గ్రూప్ అయి ఉంటే స్టేట్ లెవెల్కి ఫార్వర్డ్ స్టేట్ లెవెల్ ఏజెన్సీకి డిఆర్పీలు ఫార్వర్డ్ చేస్తారు. లేదు అది ఇండివిజువల్ అప్లికేషన్ డిస్టిక్ లెవెల్లోనే జిఎండిఏసి అంటే జనరల్ మేనేజర్ డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్ వాళ్ళు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తారు. జిఎండిఏసి ఇస్ ద నోడల్ ఆఫీసర్, వాళ్ళ లాగిన్లోకి అప్లికేషన్ కనిపిస్తుంది. అప్పుడు అప్లికేషన్ సంబంధించిన స్టాటస్ అంటే పెట్టుకున్న ప్రదేశం ఏంటి, అక్కడ సంబంధించిన నడుస్తుందా లేదా ఇండస్ట్రీ, దానికి సంబంధించి అది జెన్యున్ గా ఉందా లేదా, డిపిఆర్ కరెక్ట్ గా ఉందా లేదా, పర్సన్ జిల్లా వాస్తవుడా కాదా, ఇవన్నీ చూసి కరెక్ట్ గా ఉంది అనుకుని అంటే వీళ్ళు ప్రాపర్ గానే అప్లై చేశారని స్క్రూటినీ చేసిన తర్వాత మేము దాన్ని బ్యాంక్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ ఉండి కూడా లేదని ఫెమిలీలో అప్లై చేయడము, దానివల్ల లబ్ధి పొందాలని కొంతమంది ఫేక్ సంబంధించిన అవి కొటేషన్స్ పెడతా ఉంటారు, జిఎస్టీ లేనివి, లేకపోతే మెషినరీ సప్లయర్స్ ఏదో ఫేక్గా పెట్టడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మేము స్క్రూటనీల వల్ల వాటిని డిలీట్ చేస్తాము. అయితే డిఆర్పీకి మీరు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. కొటేషన్స్ అన్ని కూడా మీరే సబ్మిట్ చేస్తారు కాబట్టి మెషినరీ సప్లైస్ దగ్గర మీరు జిఎస్టీ ఉన్న కొటేషన్స్ తీసుకోవాలి. అండ్ మెషినరీ వాల్యూస్ కూడా సపోజ్ ఇప్పుడు 8 లక్షల వాల్యూ ఉన్నదాన్ని మీరు 12-13 చూపించారనుకోండి, మాకేమనిపిస్తుందంటే ఇది కొంచెం వయబుల్ అవ్వదేమో, వీళ్ళు ఇంటెన్షనల్లీ సబ్సిడీ కోసం అప్లై చేశారేమో అనే దగ్గర స్క్రూటనీ దగ్గర మీకు రిజెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది, అంటే మేము దరఖాస్తుని తిరస్కరిస్తాం. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముందుగానే మీరు ఒక 10 లక్షలతో అయ్యేదాన్ని 50-100 లక్ష అటు ఇటుగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోండి. ఎందుకంటే ప్రీ ఎక్స్పెన్సెస్ లైక్ ఇప్పుడు మడుగులకి మనం ముందే అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఎంతో కొంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి, అది పర్వాలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువగా చూపించేస్తారు డిపిఆర్లో. అలాంటి ఏమన్నా ఉంటే ముందే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే అప్లై చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్కి వచ్చిన తర్వాత అప్పుడు తిరస్కరణకు గురైతే మీరు బాధపడతారు, రీజన్స్ మీకు ఐడియా ఉండదు, మళ్ళీ మీరు రీఅప్లికేషన్ చేసుకోవాలి. ఇదంతా అవాయిడ్ చేయాలంటే మీరు కరెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వండి డిఆర్పీకి, డిఆర్పీ కూడా వాళ్ళు కరెక్ట్గా చూసి అన్ని చేసుకుని మా దగ్గర పంపిస్తారు, మేము బ్యాంక్ వెళ్తుంది అప్లికేషన్. వేరేజ్ బ్యాంకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎట్లాగూ అకౌంట్ వాళ్ళ బ్యాంక్లో ఉంటుంది కాబట్టి, మీరు ఆల్రెడీ కాంటాక్ట్ పర్సనే కాబట్టి మీకు ఎక్కువగా రిజెక్షన్ అనేది అక్కడ ఏం జరగదు. కాకపోతే మీరు డాక్యుమెంటేషన్ విధానంలో ఈ రేపు మెషినరీ అనేది మీరు కొటేషన్ సబ్మిట్ చేసిన

0: తర్వాత బ్యాంకర్స్ వాళ్ళు దానికి చెక్ గానీ ఆర్టీజీఎస్ ద్వారా గానీ డబ్బులు ఇస్తారు, మిషనరీ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారో, డబ్బులు వెళ్తాయి గానీ మిషనరీ తీసుకోరు, ఆల్రెడీ ఉన్న దాంతోనే నడిపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుద్దంటే డిఆర్పీస్ ఫ్యూచర్లో ఇన్స్పెక్షన్కి వెళ్తారు, బ్యాంకర్ కూడా ఇన్స్పెక్షన్కి రావచ్చు, మిషనరీ ఉందా లేదా అనేది కూడా చూస్తారు. మిషనరీ కనుక కొత్తదై ఉండి బాగా పనిచేస్తుందంటే వెళ్ళండి కూడా, మీరు మీకు 35% అనేది సబ్సిడీ హ్యాపీగా జమ అవుతుంది. కాకపోతే 90% కరెక్ట్ గానే ఉంటాయి, ఏ 10% కొంత తెలిసి మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారనేది నా ఉద్దేశం. అందరూ అలా ఉండరు. కాకపోతే ఇవన్నీ డాక్యుమెంటేషన్ లెవెల్లో మీరు డిఆర్పీకి ఎగ్జాక్ట్ డాక్యుమెంటేషన్స్ ఇవ్వండి, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ లెవెల్లో మేము మీకు హెల్ప్ చేస్తాం. ఈ 3 ఇయర్స్ అనేది స్టాగ్నేషన్ పీరియడ్ అనేది అంటాం, ఎందుకంటే 3 ఇయర్స్ సబ్సిడీ 35% రాగానే మీ ఖాతాలో జమ చేయడం జరగదు. దీనికి ఎప్పుడు ఇస్తారంటే మీ ఇండస్ట్రీ పెట్టిన పర్పస్ ఏంటి, మీరు ఉపాధి పొందాలి, ఒక 4 ఉపాధి దొరుకుతుంది మీ వల్ల. అది ఎప్పుడు జరుగుతుంది, మీ పరిశ్రమ అనేది కంటిన్యూస్ గా మినిమం 3 ఇయర్స్ నడిచిన తర్వాత. ఈ పరిశ్రమకి సంబంధించినంత వరకు మీరు అప్లై చేసింది మేము డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా మేము బ్యాంక్ పంపించిన తర్వాత మీకు 35% సబ్సిడీ క్లెయిమ్ అనేది బ్యాంకర్స్ పొందుపరుస్తారు. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ క్లెయిమ్ అయిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లోకి వచ్చి మీకు జమ అవుతుంది, అంటే బ్యాంక్ సంబంధించిన మిర్రర్ అకౌంట్ అంటాము, దాంట్లో జమ చేస్తారు. ఆ డబ్బులు పరిశ్రమకి ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు కరెక్ట్ గా 3 సంవత్సరాలు రీపేమెంట్ ఈఎంఐ చక్కగా కట్టుకుని ఆ రీపేమెంట్ అంతా కూడా బ్యాంకర్స్ కి టైం కట్టి మీ సిబిల్ స్కోర్ బాగా ఉండి మీరు అన్ని విధాలుగా లబ్ధి పొందితే అప్పుడు మా బ్యాంకరు డిఆర్పీలు ఇన్స్పెక్షన్ చేసి 3 ఇయర్స్ వరకు పరిశ్రమ ఇంకా రన్నింగ్ లోనే ఉంది, బాగా నడుపుకుంటున్నారని తెలిసిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో 35% సబ్సిడీ గ్రాంట్ మీ అకౌంట్ లోకి జమ చేస్తారు. ఈఎంఐలు కంప్లీట్ అయి ఉంటే మీ సేవింగ్స్ అకౌంట్ లోకి ఇస్తారు, లేదంటే మీ అకౌంట్ లోకి జమ చేస్తారు లోన్ అకౌంట్ లోకి. ఇది మొత్తంగా ప్రాసెస్ అండి. పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ఎలా అప్లై చేయాలి, బ్యాంక్ ఎలా వెళ్తుంది. అయితే ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మనము మాట్లాడాం కదా. ఎలిజిబిలిటీ అంటే ఇండివిజువల్ అన్నాము, గ్రూప్ అన్నాము. ఇండివిజువల్ వాళ్ళకి మాక్సిమం 10 లాక్స్ వరకు గ్రాంట్ దొరుకుతుంది, 35% ఆర్ 10 లాక్స్ విచ్ ఎవర్ ఇస్ లెస్. అంటే సపోజ్ ఒకరు 1 కోటి రూపాయలు పెట్టుకున్నారు, 35% 35 లాక్స్ అవుతుంది. అండ్ 35 లాక్స్ ఇవ్వరు ఇండివిజువల్కి, 10 లాక్స్ మాత్రమే మీకు అర్హత ఉంటుంది. ఎందుకంటే 35% ఆర్ 10 లాక్స్ ఇది మాక్సిమం లిమిట్ ఇండివిజువల్ యూనిట్ కి. కానీ మాక్సిమం ప్రాజెక్ట్ లిమిట్ ఏం లేదు, 35% మార్జిన్ అనేది సబ్సిడీ లిమిట్ మాత్రమే ఉంటుంది. సబ్సిడీ లిమిట్ 35. అండ్ దీంట్లో ఇంకోటి అండి, మీరు టోటల్ పెట్టే ప్రాజెక్ట్ లో 10% మార్జిన్ కింద మీరు జమ చేయాలి. అంటే ఇప్పుడు 10 లక్షల లోన్ తీసుకుంటున్నారు, 10% 1 లక్ష రూపాయలు మార్జిన్ అంటే యూనిట్ హోల్డర్ జమ చేయాల్సి ఉంటుంది. తర్వాత 90% బ్యాంకర్ లోన్ ఇస్తారు. ఈ రెండు కలిపిన తర్వాత శాంక్షనింగ్ అయిన తర్వాత 35% గ్రాంట్ వస్తుంది, అది పక్కన ట్రాన్సిట్ అకౌంట్ లో పెడతారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. కానీ ముందే మీకు 35% అనేది ఇవ్వరు, 35% మైనస్ చేసి 65% లోన్ అట్లా వస్తుందని అనుకోవద్దు. ఇది ఎప్పుడైనా 3 ఇయర్స్ తర్వాత మనకు వస్తుంది అనేది మనము ముందే ఆలోచించుకొని పెట్టాలి. ఇది ఇండివిజువల్ సంబంధించిన విషయం నేను చెప్పింది. వేరేజ్ ఇంకా కొంత గ్రూప్స్ ఉంటాయి, ఎస్ఎస్జీస్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు 10 మంది కలిసి పెద్ద ఎత్తున ఒక ప్రాసెసింగ్ యూనిట్ లైక్ పసుపు ఉందనుకోండి, పెద్ద ఎత్తున మెషినరీ కొని దాన్ని పాలిష్ చేసి ఒక బ్రాండింగ్ చేసి మార్కెట్ చేసుకుందామని 10 కోట్ల ఇండస్ట్రీ అయిందనుకోండి, మాక్సిమం 35% ఆర్ 3 క్రోర్స్ గ్రూప్స్ కి. ఈ గ్రూప్ అప్లికేషన్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన డిఆర్పీస్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు తయారు చేయడంలో. స్టేట్ లో ఉండే వాళ్ళ కమిటీ వాళ్ళు అంతా స్క్రూటినీ చేసి బ్యాంక్కి పంపిస్తారు అప్లికేషన్ శాంక్షనింగ్ కి. ఇది ఇండివిజువల్ అండ్ గ్రూప్ సంబంధించిన 2 విషయాలు. ఇంకా ఏంటంటే కొంతమంది గ్రూప్ సభ్యులు ఉన్నారు, కొంతమందికి ట్రైనింగ్ అవసరం ఉందనుకోండి, వీళ్ళు డిఆర్పీకి చెప్తే దానికి సంబంధించి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళు స్టేట్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ కొన్ని ఆఫీసెస్ మనకు హైదరాబాద్ లో కూడా ఉంటాయి, వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ట్రైనింగ్ కూడా పంపిస్తారు. అది మీరు గ్రూప్ గా వెళ్ళొచ్చు, ఇండివిజువల్ గా వెళ్ళొచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు డిఆర్పీస్ చెప్తారు, లేదంటే జనరల్ మేనేజర్ ఆఫీస్కి వస్తే మీకు మిగతా సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. మా కార్యాలయం అడ్రస్ వచ్చేసి జనరల్ మేనేజర్ వారి కార్యాలయము న్యూ కలెక్టరేట్ లో ఉంటుంది, 214 215 రూమ్ నంబర్లు. మీరు పిఎంఎఫ్ఎంఈలో దరఖాస్తులు పెట్టుకోవడం సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు ఒకసారి చెప్తున్నాను, pmfme.mofpi.gov.in. ధన్యవాదాలు.
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. కొద్దిసేపట్లో తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేషన్ వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
2: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, సప్తశైలాద్రివాస గోవింద గోవింద. ఈనాడు తిరుమల గిరులలో అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మహోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. శ్రీ శేషశైలేంద్ర శిఖావతన శ్రీ తింతిని కీటక గేహజాతం శ్రీరామకృష్ణామృత రమ్య రూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నం. శేషశైల శిఖరాలలో స్వయం వ్యక్తమైనటువంటి దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని కనులారా దర్శించాలి అని, అలాగ దర్శించలేనటువంటి వారికి చెవులారా ఆ వైభవాన్ని వినాలి అనిపిస్తోంది కదా. అందువల్లనే ఆకాశవాణి ద్వారా ఈ అద్భుతమైనటువంటి వాచిక కైంకర్యాన్ని భగవానుడు శ్రవణం ద్వారా 9 రకాలైనటువంటి భక్తి మార్గాలలో శ్రవణం మొదటిది, చక్కగా వినడం ద్వారా మనకు చెవుల ద్వారా స్వామి మన హృదయంలోకి ప్రవేశిస్తాడు, అక్కడ చక్కని శుభమైనటువంటి పరిణామాన్ని కలిగిస్తాడు అని. శ్రవణమంగళం శ్రీమదాతతం అని వినడం చేతనే శుభం కలిగిస్తాడట ఆ దేవదేవుడు. అందుకోనూ కూడా స్వామికి చాలా ప్రియమైనటువంటి వాడు శేషుడు. ఆ వైకుంఠంలో నిరంతరం అనుక్షణం కూడా వెన్నంటి ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు. పాదుకలుగా అవ్వాలి అనుకుంటే పాదుకలవుతాడు, ఛత్రం కావాలంటే ఛత్రం అవుతాడు, గొడుగు కావాలి అనుకుంటే గొడుగు. ఇలాగా పాదుకలు ఉపధానం అనేక రకాలుగా భగవంతుని యొక్క సంకల్పానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటాడు. యథేష్ట వినియోగార్హం శేష శబ్దేన కథ్యతే అని, అంటే భగవంతుని యొక్క నారాయణుని సంకల్పానికి అనుగుణంగా నడుస్తాడు ఆ భగవద్దాసుడాయ. తను భేదమ్ముల శయ్యగా గొడుగుగా ధామమ్ముగా దిండుగా ఘనపీఠమ్ముగా పాదుకా ద్వయముగా కౌసేయ వస్త్రమ్ముగా నిన్ను సేవించడు శేషభోగిపై నెంతే వేర్కను రేగు నీ కనక నీ కనయంబుల్ జయమంగళం వగుట దేవా వెంకటాద్రీశ్వరా. హానుభావు ఆ శ్రీనివాస విలాసంలో అంటారు ముదివర్తి వారు ముచ్చటగా, శయ్యగా గొడుగుగా ధామంగా అనేక విధాలుగా స్వామికి సేవ చేసే భాగ్యం మనకందరికీ సందేశం ఇస్తున్నాడు. దాస్య భక్తికి ప్రతీకగా నిలుస్తున్నాడు శేషుడు, ఆయనను వెన్నంటి ఉంటాడు. అందువలనే శేషశాయి శేషస్థుత్యగ ఆ శేషసేనుడు అశేషమైన భక్తజనుల యొక్క దివ్య ఆ భావాల్ని స్వామికి విన్నవిస్తాడు. ఆయనే పతంజలిగా వచ్చాడు, భగవద్ రామానుజాచార్యుడుగా వచ్చారు. అనేకమైనటువంటి జ్ఞాన భక్తి వైరాగ్య విశేషాలని అనుగ్రహించారు. వ్యాకరణ భాష్యాన్ని బ్రహ్మసూత్ర భాష్యాన్ని అనుగ్రహించారు. ఇలాగ మానవులకు అందరికీ కూడా 1000 పడగల శేషుడు ఆ ఆదిశేషుడు, 1000 పడగల మీద ఉండేటువంటి ఆ శేషుడు 7 పడగలుగా వచ్చే ఆ రామావతారంలో లక్ష్మణుడుగా వచ్చాడు, కృష్ణావతారంలో బలరాముడయ్యాడు. ఇలాగా భగవంతుని నిరంతరం వెన్నంటి ఉండేటువంటి పరమ భాగవతోత్తముడు వేయి నోళ్లతో స్వామిని కీర్తిస్తారట. భగవత్కీర్తనం అనేటువంటిది ఒక చక్కని అద్భుతమైనటువంటి విశేషమైన భక్తి సంప్రదాయం. స్తుతి అనేటువంటిది వేద వాంగ్మయం దగ్గర నుంచి ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్తోత్రం చేయడం, తద్వారా మనలో గుణ వికాసం కలుగుతోంది. అందువలనే ఆ భగవత్ స్తోత్రం అనేది విశేషంగా ఉంటోంది అని. ఈనాడు నవరాత్ర బ్రహ్మోత్సవాలు మనం పోయిన మాసంలోనే వీక్షించాం, దర్శించాం, విన్నాం. ఈ కాలాన్ని అనుసరించి సౌరమానము చాంద్రమానము అని చంద్రుని అనుసరించి సూర్యుడిని అనుసరించి కూడా మనం కాలాన్ని లెక్కించడం జరుగుతుంది. దీనిలో చాంద్రమానంలో అధిక మాసం అని వస్తుంది, దాన్ని సర్దుబాటు చేస్తూ అధిక మాసం అంటారు. అప్పుడు 2 సంవత్సరాలకొక్కసారి ఈ బ్రహ్మోత్సవాలు, 2 బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. భగవద్ అనుగ్రహం అకానక కాలంలో ప్రతి మాసంలో కూడా దాదాపు 10 మాసాలు కూడా జరిగేవి అని కూడా చరిత్ర మనకు చెప్తోంది. భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థలలో దర్శించడం, భావించడం, సేవించడం, కీర్తించడం, స్తుతించడం ద్వారా మానవుని యొక్క మనస్సు క్షాళితమవుతోంది, పవిత్రమవుతోంది. దృష్టి, మన దృష్టి కానీ, మన శ్రవణేంద్రియం కానీ, మన శారీరకమైనటువంటి సర్వ అవయవాలన్నీ కూడా పరమాత్మయందే అభిముఖమై సాగారట. అందువల్లనే మనకు అనేక ఉత్సవాలను ఏర్పాటు చేశారు మహానుభావులు. ఆ తిరుమల మాడ వీధులలో స్వామివారు తూర్పు దక్షిణ మాడ వీధుల నుంచి క్రమంగా పశ్చిమ మాడ వీధి చివరికి వెళ్తూ ఉన్నారు. ఆ విశేషాలని ఇక్కడ అనేక మంది భాగవతోత్తములు నిరంతరం స్వామిని సేవిస్తుంటారు. ఆ విశేషాలని మన మధుసూదన్ గారు మరింత గొప్పగా అభివర్ణిస్తారు. వీక్షిద్దాం, శ్రవణం చేద్దాం. గోవింద.
4: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవత మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఈరోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉభయ దేవేరులతో స్వామి పెద్దశేష వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్చ స్వామినం సేవితే భవానని భక్తులంతా కూడా ఆదిశేషుని గురించి చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. ఆహా, ఏమి భాగ్యము, ఎంత సుకృతము, ఎన్ని జన్మల్లో తమరు చేసుకున్నటువంటి పుణ్యము స్వామిని తమ పైన వేయించేయించుకొని ఉభయ దేవేరులతో ఆయన మోస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామి భాగ్యాన్ని, దర్శన భాగ్యాన్ని ఆదిశేషుడు కల్పిస్తూ ఉన్నారు. స్వామి వేదాలలో విహరించేటువంటి స్వామి ఈ కలియుగంలో శ్రీవారి ఆలయానికి 4 వైపులా 4 మాడవీధులు ఉన్నాయి. అందులో తూర్పున ఉన్నటువంటిది ఋగ్వేదంగా, దక్షిణాన ఉన్నటువంటిది యజుర్వేదంగా, పరమట వైపునటువంటిది సామవేదంగా, ఉత్తరం వైపున ఉన్నటువంటి అథర్వణవేదంగా మనకు వేదాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి, పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. పదకవిత పితామహుడు అన్నమాచార్యులు వారు కూడా వేదములే శిలలై వెలసనిది కొండ అని ఆయన చక్కగా స్తుతించినారు. దివ్య దృష్టితో పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆ దర్శన భాగ్యాన్ని పొంది వారు చక్కగా కీర్తించి ఉన్నారు. అందుకేనేమో స్వామి ప్రతి నిత్యము కూడా ఉభయ దేవేరులతో ఈ మాడవీధులలో విహరిస్తూ ఉంటారు. అయితే ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో విశేషం ఏమిటా అంటే, స్వామిని ఆశ్వీజ మాసంలో జరిగేటువంటి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో సాక్షాత్ బ్రహ్మదేవుడే స్వయంగా తాను ఉండి స్వామివారి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తారట. ఈ విధంగా అనాది కాలం నుండి కూడా వారు ముందు ఉండి స్వామివారి యొక్క కైంకర్యం నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఈరోజు పెద్దశేష వాహన వైభవాన్ని వీక్షించడానికి తండోపతండాలుగా భక్తులంతా కూడా విచ్చేసి స్వామి యొక్క ఆ దర్శన భాగ్యం పొంది తరిస్తూ ఉన్నారు. అందుకే చెప్తా స్వామి వారి యొక్క

అనేక ఉత్సవాలలో కూడా స్వామికి కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణంలో ఈ ఆదిశేషుని ఆవాహనం చేస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయితే నమః అనంత చరణాయాధ శ్రీశీల నిలయాయిచ. స్వామికి జరిగేటువంటి ప్రతి కైంకర్యంలో ఆదిశేషుడు లేకుండా ఉండరు. అంటే ఆదిశేషుడు అనగా అర్థమేందంటే ఆది అంటే మొదట, శేషుడు అంటే దాసుడు. వైకుంఠంలో కానీ భూలోకంలో కానీ భగవంతుడికి ఉండేటువంటి భక్తుల యొక్క గుంపులో మొట్టమొదటి వారు ఎవరన్నా ఉండారా అంటే అది ఆదిశేషుడే అని చెప్తూ ఉంటారు. అందుకే స్వామిని నిత్యము సేవించుకుంటూ తరిస్తూ ఉంటాడు. ఈ కొండకే శేషాచలము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఈ పర్వతం యొక్క స్వరూపం కూడా మనం చూస్తూ ఉంటే ఆదిశేషుడు అవతారంగా ఒక పెద్ద పాము పడుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. వైకుంఠంలో ఉన్నటువంటి ఆ క్రీడాచలమే ఇక్కడికి వచ్చి ఆదిశేషుడిగా మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఆదిశేషుడి పైన స్వామి ఆనంద నిలయాన్ని ఏర్పరచుకుని ఉభయ దేవేరులతో ఉన్నారు. దివ్య చందన లిప్తాంగం, దివ్య మాలా విభూషితం, శ్రీభూమిభ్యాం సుఖాసీనం, రత్నసింహాసనే శుభే. ఆ స్వామి ఆనంద నిలయంలో నిత్యవాసం చేస్తూ తనను దర్శించడానికి వచ్చినటువంటి భక్తుల యొక్క ఆ కోరికలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా అహరహ ఉపయాతై సేవ్యమాను అర్థిబృందై, గుంపులు గుంపులుగా స్వామిని దర్శించి ఆనంద నిలయంలోకి ప్రవేశించి గరుడాల వారి నుంచి రెండు చేతులు ఎత్తి శిరస్సును ఉంచుకుని గోవింద వేడు ఏడుకొండలవాడ మా కోరికలు నెరవేర్చమని ప్రతి ఒక్కరు కూడా మనం అడుగుతూ ఉంటాం. స్వామి అడగడమే ఆలస్యం, వెంటనే మన కోరికలను నెరవేర్చి పంపిస్తూ ఉంటారు. అందుకే భక్తులందరికీ కూడా స్వామి అంటే అంత ఇష్టం. ప్రియ ప్రజానాం దాత ఇవ అంటారు. ప్రజలందరికీ భక్తులందరికీ ఇష్టమైన వాడు ఎవరు అంటే దాత. ఎవరైతే కోరిన వెంటనే మనకు ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారో వారంటే స్వామికి భక్తులకి చాలా ఇష్టం. అందుకే స్వామి వారి యొక్క ఆ వాహనంగానే కాదు, పూర్వకాలంలో ఈ ఒక కథ ఉన్నది ఈ యొక్క శేషవాహనం గురించి. స్వామి వారి యొక్క ఆ నాభి దగ్గర ఉన్నటువంటి నాగాభరణం యొక్క చరిత్ర ఒకటి ఉన్నది. అంతకుముందు ఆదిశేషుడు నాగాభరణం రూపంలో స్వామి దగ్గర ఉండేవారు కాదంట. ఒకనొక దశలో విజయనగర సామ్రాజ్య రాజులు అనగా నరసింహ గజపతి రాజు అనుకుంటా, వారు తిరుమలకి విచ్చేసి స్వామివారిని దర్శించి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులకి అధికారులకి కొంత సొమ్మును ఇచ్చి మా పేరు పైన తిరుమల క్షేత్రంలో ఒక మండపాన్ని నిర్మించండి అని చెప్పి వారు ఇక్కడి నుంచి బయలుదేరి తీర్థయాత్ర చేసుకుంటూ రామేశ్వరం వెళ్ళారట. రామేశ్వరం వెళ్ళిన వెంటనే ఆదిశేషుడు కలలో వచ్చి ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను, ఎస్శేష సతతం సహస్ర ప్రణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహువుని పంకజల ప్రాయేణ విభ్రాజితే తం శేషం దదతం స్వవామచరణే అని చెప్పినట్టుగా ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను. ఓ రాజా, మళ్ళీ నా పైన గోపురం అవసరమా? నాకు నన్ను ఒక ఆభరణంగా చేసి స్వామికి సమర్పిస్తే ఆ స్వామిని నేను సేవించుకుంటాను కదా అని కోరుకున్నాడంట. వెంటనే వారు తిరిగి వచ్చి ఇక్కడికి విచ్చేసి నాగాభరణం తయారు చేసి భగవంతుని సమర్పించినారు. అప్పటి నుండి స్వామిని సేవించుకుంటూ నిత్యము కూడా ఒక క్షణకాలం కూడా విడిచిపెట్టకుండా స్వామివారి యొక్క ఆ సేవలో మునిగి తరిస్తూ ఉన్నారు. అలా ఆదిశేషుడు ఎన్నో కాలాల నుండి అనాది కాలము నుండి, అందుకే అనంతుడు ఉన్నారు, నాస్తి అంతః, ఆయనకు చివరి అనేటువంటిది ఉండదు. ఈ కలియుగంలో సూర్యచంద్రాదులు ప్రకాశించేంత వరకు, గంగాది నదులు ప్రవహించేంత వరకు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించేంత వరకు, అదే హిమాలయ పర్వతాలు అన్నీ కూడా ఉన్నంత వరకు స్వామివారు భూమిపైనే ఉంటారు. స్వామిని సేవించుకునేదానికి ఆదిశేషుడు గరుత్మంతుడు, అదేవిధంగా ఆయన నమ్ముకున్న భక్తులంతా కూడా నిత్యము స్వామిని సేవించుకుంటూ ఉంటారు. కాబట్టి అంతటి మహావైభవంతో స్వామివారి యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున భక్తులంతా కూడా కోలాటాలు, కొంతమంది నృత్యము, కొంతమంది స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ గానం చేస్తూ ఉన్నారు, కొంతమంది వేద పారాయణం చేస్తూ ఉన్నారు. జీఎంగార్లు వారి యొక్క శిష్య బృందమంతా కలిసి నారాయణ దివ్య ప్రబంధాన్ని చక్కగా పాశురాలను పఠించి స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. మరోవైపున గోవింద నామాలతో తిరుమల గిరులన్నీ కూడా మారుమరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గోవింద గోవింద గోవింద అనేటువంటి నామంతో మనకు వినిపిస్తూ ఉన్నది. ఈ సందర్భాన్ని చూస్తే ఆనాడు కృష్ణ పరమాత్మ

0: గోపికలంతా కూడా చేరి గోవింద అనుచరా సర్వే గోవింద ఆసక్త చేత సహా అన్నట్టుగా ఎక్కడ పెడితే అక్కడ గోవిందాన్ని చూసి అందులోనే చూసుకుంటూ ఉండేది. ప్రతి పదార్థంలోనూ, ప్రతి రాయిలోనూ, ప్రతి చెట్టులోనూ, ప్రతి జంతువులోనూ ఆ కృష్ణ పరమాత్మనే వారు చూస్తూ తరించారంట. అందుకే ఈనాటి కూడా ఆ గోపికలంతా కూడా దేవతాంశం కాబట్టి ఎప్పుడూ స్వామిని సేవించుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. వారంతా కూడా మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే, ఈ భూలోకంలో మానవుల రూపంలో స్వామిని సేవించుకుంటూ ఉంటారంట. అందుకే కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలలో నడిచేటువంటి ప్రతి భక్తుడు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి, వారిలో దైవతత్వం ఉంటుంది. కాబట్టి వారిపైన ప్రేమగా మన స్వామి ఏ విధంగా దయతో ఉంటారో మనం కూడా ప్రేమతో ఉండాలా. అందుకే స్వామి వారి యొక్క ఉత్సవాలను వీక్షించిన వారికి ఇహ మళ్ళీ జన్మ అనేటువంటిది లేకుండా శాశ్వతమైనటువంటి మోక్షం లభిస్తుంది అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం చెప్తూ ఉన్నది. అలాంటి స్వామివారి యొక్క పెద్ద శేషణ వాహన వైభవాన్ని రామకృష్ణ శేషయ్య గారి మాటల్లో విందాం.
1: చాలా చక్కని, మనకు తెలియని విశేషాలు, ఆ ఆభరణం, ఆ మహారాజు స్వప్నంలో కనిపించే విశేషాన్ని మనం అందరూ చక్కగా తెలుసుకున్నాము. ఈనాడు పెద్ద శేషవాహనంలో శ్రీదేవితో భూదేవితో కూడినటువంటి ఆ శ్రీనివాసుడు సవ్యం పాదం ప్రసార్య ఆశ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాధాయ సవ్యేతరమితర భుజే నాగభోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిభట శమనే ధారయన్ శంఖచక్రే దేవీభూషాది దృష్టో సజేతి జగతాం శర్మ వైకుంఠనాథ అని, ఆ వైకుంఠంలో ఉండేటువంటి స్వామిని నేనే అని ఇక్కడ మనకు సూచిస్తూ ఆ పరవ్యూహ విభవ అంతర్యామి అత్యాస్వరూపంగా ఉండేటువంటి ఆ పురుషోత్తముడు ఈనాడు మనకు సులభంగా దర్శనమిస్తూ ఇదే వైకుంఠం, ఇదే ఈ నారాయణ తత్వాన్ని సూచిస్తూ ఉన్నారు. తయా సహాసీనమనంత భోగిన భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైక ధామని ఫణామణి వ్రాత మయూఖమండల ప్రకాశమానోదర దివ్య ధామని నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాతపవారణాదిభిః శరీరభేదైస్తవ శేషతాంగతైః యథోచితం శేష ఇతీరితే జనైః అని పెద్దల యొక్క మాట. విశేషమైన జ్ఞాన బల శక్తి స్థితులు కలిగినటువంటి వాడు తన ఫణామణి పంక్తుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపజేసేవాడు ఆ శేషుడైనటువంటి వాడు. అలాంటి ఆ ఆదిశేషుడు ఒకనొక సమయంలో వినతా కద్రువుల యొక్క సంతానంగా మనకు ఆ వైనతేయుడు గరుత్మంతుడు కనిపిస్తాడు. కద్రువ యొక్క సంతానంలో అనంతుడు వాసుకి ఇలాగా ఆదిశేషుడు వీరంతా ఉంటారు. ఒక సర్పము సర్పాన్ని సంతానంగా పొందటం ఏమిటి అనిపించవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక మనుష్య స్త్రీ సర్పాన్ని కన్నది అని కూడా మనకు తెలియటం జరుగుతుంది. కాబట్టి ఈ సృష్టి ఆరంభంలో కద్రువ అనే ఆమె సంతానాన్ని కన్నది, సర్పాలను సరీసృపాలను. ఇలాగా వీరంతా కూడా లోకానికి ఉపద్రవం కలిగిస్తున్నారు అని అంటే ఆ జనమేదేవిని సర్పయాగంలో అయిపోతారు అని, తపస్సు చేశాడు మనస్సు బాగుండలేదని, అలాగ వచ్చి తపస్సు చేసి నారాయణ సాక్షాత్కారం పొందాడని కూడా ఒక గాథ. ఆ శేషాద్రి అని ఆ శేషులు తపస్సు చేసి సర్పరూపంలో ఈ కొండంతా కూడా సర్పాకారంలో ఉంటోంది అని, శిరోస్థానంలో ఉంటాడు స్వామి, అలాగా నృసింహుడు వీరంతా ఉన్నారు అని కూడా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందువలనే ఆ ఆదిశేషుడు ఆదినారాయణుణ్ణి ఆరాధ్య దైవంగా భావించి జ్ఞానాన్ని కూడా ప్రసరింపజేశాడు. 1000 భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్మరించడానికి 2000 నాలుకలు ఉపయోగించారట ఆదిశేషుడు.

0: బ్రహ్మగారు ఆరు నాలుకలు దిక్పాలుతో స్తుతించాడు అని, చతుర్వేదాలని అందుకోసమే ఉపయోగించాడు అని, ఇలాగా అనేక రకాలుగా భగవంతుణ్ణి స్తుతించేటువంటి ఆ పురుషోత్తముడి యొక్క నామస్మరణ పని శైలాధిపుడి ఇతడే. కలియుగ ప్రత్యక్ష దైవంబు మాకును మా పూర్వజులెల్లవారలకు నీ గోవుండుడే ప్రాణమై ధనమై దిక్కై ఉన్నవాడు జగదాధారుండు శ్రీ శ్రీనివాసుని నిర్వ్యాజ కృపామృతార్ద్ర శుభదృష్టిల్ మమ్ము రక్షించుతన్ను. ఈ ఫణిశైలాధిపం అంటే ఆ శేషాచల కొండలలో అపురూపమైనటువంటి ఆ వృక్షజాతులు అనేకమున్నాయి అని, ఇవన్నిటినీ కూడా మనం ఈనాడు ఈ కొండలలో ఏడు కొండలలో దేవతలు ఋషులు అందరూ కూడా ఇక్కడ వృక్ష రూపంలో పర్వత రూపంలో ఉంటారు అని కూడా మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని 9 రోజుల పాటు నవాహిక బ్రహ్మోత్సవాలు, ఇందాక వారు చెప్పినట్లుగా బ్రహ్మదేవుడే ప్రార్థించి కలియుగ ఆరంభంలో ఈ ఉత్సవాలని నిర్వహించడం విఖనో మునీంద్రుల ద్వారా నిర్వహించారు అని కూడా మనకు పురాణాలు చెబుతాయి. దానిలో సంతోషాన్ని పొందిన స్వామి ఆ బ్రహ్మాది దేవతలంతా కూడా ప్రార్థిస్తే ఈ కలియుగంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నీ దర్శన మాత్రం చేతనే అనుగ్రహించవయ్యా, శ్రవణాదిష్టవర్షినం నీ నామాన్ని విన్నంత మాత్రం చేత, నీ కళ్యాణ గుణాలను స్తుతించినంత మాత్రం చేత వారికి సకల శుభాలను అనుగ్రహించు అని అగస్త్యాది మహర్షాదులు, బ్రహ్మాది దేవతలు, ఇలాగా మహాశంఖన మహారాజు అని ఇలాగ మహారాజులు అందరూ కూడా, మేము ఎంతో తపస్సు చేసి ఎంతో గొప్ప సాధన చేస్తే కానీ నీ దర్శనం కాలేదయ్యా, కానీ ఈ అలసులు మందబుద్ధులు దీర్ఘరోగులు కలియుగంలో ఉన్నటువంటి వారి స్థితిని చెప్పారు. ఇలాంటి వారంతా కూడా ఉన్నతమైన స్థితిని పొందాలి అనంటే నీ నామ గుణ కీర్తనం చేత ఉత్తమ స్థితి కలుగుతోంది. హే దేవా, శ్రీనివాస, వెంకటేశ, ఇలాంటి దయా అమృత తరంగాలు వర గోవింద కథాసుధార సమహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దంత దుర్దన. మనకు భాగవతంలో అంటారు, వర గోవింద కథాసుధార సమహావర్షోరుధారా పరంపరలంగాక ఆ గోవింద నామ సంకీర్తన అనే అమృత వర్షం కురవాలట. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని అని మనకు చెప్తారు కదా, అలాగ నోరు ఉన్నందుకు నారాయణుని యొక్క దివ్య నామ అక్షర స్మరణ చెయ్యాలి అని. అలాంటి భాగ్యాన్ని కలిగిస్తోంది ఈ బ్రహ్మోత్సవం. మనం ఎక్కడ ఉన్నా కూడా దూరం కాదు, దగ్గర కాదు, మన మనస్సులో భగవంతుని యొక్క ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఆయన నామాన్ని నోరారా కీర్తన చేస్తూ ఉంటే అక్కడే పరమాత్మ ఉంటాడు అని మనకు అనేక మంది భక్తుల యొక్క చరిత్రలు ఈ తిరుమల క్షేత్రంతో సంబంధమైనటువంటివన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి ఆ భక్తుల యొక్క విశేషాలు, భాగవతోత్తముల యొక్క విశేషాలని, దీనిలో ఉన్నటువంటి ఆ వైభవాన్ని కూడా మన మధుసూదన్ గారు అందిస్తారు. గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామివారు పెద్ద శేషవాహనంలో ఎలా కనిపిస్తున్నారంటే 7 పడగలు ధరించి ఉన్నాడు ఆ శేషుడు. రేపటి రోజున చిన్న శేషవాహనంలో వస్తారు. చిన్న శేషవాహనంలో 5 పడగలు మాత్రం ఉంటాయి. స్వామివారి యొక్క వైభవాన్ని ఎంతగానో కీర్తిస్తూ ఉభయ దేవేరులతో స్వామి వజ్ర వైడూర్య ఆభరణాలన్నీ కూడా ధరించి దేదీప్యమానంగా స్వామి ప్రకాశిస్తూ మాడవీధులలో విహరిస్తూ ఉన్నారు. స్వామి చెప్తూ ఉన్నారు, మత్పాదౌ శరణం వ్రజేది శరణౌ సంసార సింధుస్తద జానుం సంస్పృశతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణధియా అతిష్ట దయాసాగర సస్య.

0: దేయాంశి చతుర్భుజ కలయితాం శ్రీ శ్రీనివాస ప్రభు. స్వామి ఎందుకు ఈ కొండపైన వేం చేసి ఉన్నారు అంటే భక్త సంరక్షణ కోసమే. స్వామి చెప్తారు, వైకుంఠం వా పరిత్యక్షేన భక్తాన్ త్యక్తుముత్సహే. వైకుంఠాన్ని నేనే విడిచి ఉండగలను గాని నా భక్తులను నేను విడిచిపెట్టి ఉండలేను అని చెప్పి స్వామే స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే స్వామి తన యొక్క హస్తాన్ని అలా కాళ్ళ వైపు చూపిస్తున్నారు, పాదాల వైపున, మా నా యొక్క పాదాలను ఆశ్రయించండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్తూ ఉన్నారు. మత్పాదౌ శరణం వ్రజేతి శరణౌ సంసార సింధుస్తత. మీకు నన్ను సేవించుకున్నట్లయితే ఈ యొక్క సంసారం అనేటువంటిది చిన్న కాలువగా తయారవుతుంది. నిజంగా సంసారం అనేటువంటిది సముద్రంగా మనం అంతా కూడా భావిస్తూ ఉంటాం. అందుకని స్వామిని నమ్ముకున్న వాళ్లకు ఎలాంటి కష్టాలు ఉండవు అని శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇదే విషయాన్ని మనకు ఎందరో భాగవతోత్తములంతా కూడా చేసి దర్శింపజేసినారు. స్వాత్సల్యాద్ అభయప్రదాన సమయాద్ ఆర్తార్థి నిర్వాపణాద్ ఔదార్యాద్ అఘశోషణాద్ అగణిత శ్రేయ పద ప్రాపణాద్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతాం ఏతే అభవన్ సాక్షిణ. ప్రహ్లాదస్య విభీషణస్య కరిరాటు పాంచాలి అహల్యా ధ్రువ. వీరంతా కూడా భాగవతోత్తములు పరమాత్మను సేవించి వారంతా కూడా తరించినారు. వాత్సల్యంలో ప్రహ్లాదుడికి స్వామి ఎంతో వాత్సల్యాన్ని ప్రదర్శించినారు నరసింహస్వామి. ఆ తర్వాత యుగంలో విభీషణుడికి శ్రీరామచంద్రుడు అభయాన్నిచ్చి ఆదుకుని ఆయన చక్రవర్తిని చేసినారు. ఆ తర్వాత కాలంలో ఆ యొక్క గజేంద్రుణ్ణి రక్షించడానికే స్వామి మహావిష్ణువే శంఖుచక్రాలు కూడా ధరించకుండా వేగంగా భూలోకానికి విచ్చేసి ముసల్ని సంహరించి ఆ గజేంద్రుణ్ణి రక్షించినారు. అదేవిధంగా పాంచాలి ఆవిడ్ని కూడా స్వామి రక్షించిన ఔదార్యం చేత. అగశోషణాత్తు అదేవిధంగా ఆ అహల్య యొక్క అపరిమితమైనటువంటి ఎంతో తీరనటువంటి ఆ పాపం నుండి ఆవిడను రక్షించినాడు శ్రీరామచంద్రుడిగా. ఆ తర్వాత అగణితమైనటువంటి పదాన్ని, ఉత్తమమైనటువంటి పదాన్ని స్వామి సమర్పించినారు ఆ మహావిష్ణువుగా ధ్రువుడికి. ఈ విధంగా స్వామిని సేవించుకున్న వాళ్లకు ఎవరికీ కూడా లోటు ఉండదు. ఆ పరమాత్మే కలియుగంలో కల్పవృక్షంగా కామధేనువుగా మనకు సర్వస్వము స్వామి అయి తిరుమల క్షేత్రంలో నిత్యనివాసం చేస్తూ వచ్చిన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అమ్మవార్లు కూడా వారు తక్కువ కాదు. ఒకవైపున శ్రీదేవి అమ్మవారు, మరోవైపున భూదేవి అమ్మవార్లు, ఉభయ దేవేరులతో కూడుకున్నటువంటి ఆ పరమాత్మ పెద్దశేష వాహనంలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ తరింపజేస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామి యొక్క వైభవాన్ని చూసిన వాళ్లకు, ఆకాశవాణి ద్వారా విన్న వాళ్లకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునయ్య, కె శ్రీనివాసులు, ఏ రమేష్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30 కావస్తోంది. చిత్రసీమ సినిమా పాటలు.

0: అన్నమయ్య చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వరకల్పనలో సంప్రదాయ కీర్తన ఆలపించినది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
0: ఇప్పుడు వినండి పెండ్యాల నాగేశ్వరరావు స్వరకల్పనలో పింగిళి నాగేంద్రరావు రచన మహామంత్రి తిమ్మరుసు చిత్రం కోసం పి సుశీల ఎస్ వరలక్ష్మి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 8:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో హిందీ ఆంగ్ల భాషల్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తుంది. కొద్దిసేపట్లో కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాద్య కచేరీ వింటారు.
1: విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాదనం వింటారు. శ్రీ మండపాక రవి మృదంగం. కార్యక్రమంలో ముందుగా వందే వాసుదేవం శ్రీరాగం, కండచాపతాళం, శ్రీ తాళ్లపాక అన్నమయ్య కీర్తన

కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాదనం వింటున్నారు. శ్రీ మండపాక రవి మృదంగం కార్యక్రమంలో పరాకేల నను పాలింప కేదారగౌళ రాగం ఆదితాళం శ్రీ శ్యామశాస్త్రి కృతి.

0: Astav has written a letter to the chief secretaries of all states and UTs in this regard. The center has announced to set up a high-level committee within a week to address the grievances of sugarcane farmers from Maharashtra and Karnataka. This was decided after Union Minister of Agriculture and Farmers Welfare Shivraj Singh Chauhan and the Union Minister of Consumer Affairs, Food and Public Distribution Prahlad Joshi held a meeting with delegations of sugarcane farmers from Karnataka and Maharashtra in New Delhi today. The meeting held discussion on various issues concerning sugarcane farmers, including ground-level challenges, discrepancies in recovery figures reported by sugar mills, weighing procedures, wastage, laboratory testing and crop insurance. This committee will comprise representatives from the central government, state governments of Karnataka and Maharashtra, farmers' organizations and sugar mills, as well as subject matter expert scientists. President Draupadi Murmu has appointed governors in six states. Om Prakash Mathur, who is the governor of Sikkim, will now be the new governor of Keralam. Rajendra Vishwanath Arlekar, the governor of Keralam, has now been appointed as the governor of Tamil Nadu. Braj Mohan Ram has been appointed as governor of Odisha, while Dr. Sudha Yadav will be the governor of Karnataka. Dr. Dhal Singh Bisen has been appointed as governor of Uttarakhand, while Dushyant Gautam will be the governor of Sikkim. Chief Justice of India, Justice Suryakant, has said that the doors of Supreme Court are open to everyone and any petition from any common citizen or member of an elected body is welcome. He said that every Indian citizen has the right to approach the court and the court will hear their concerns and grant relief whatever is due under the law. Justice Suryakant made the remarks while addressing the 33rd Foundation Day of NHRC in New Delhi. Responding to the INDIA bloc's demand for a meeting, Justice Suryakant said he had received a letter yesterday requesting an appointment and had replied last night explaining why he was unable to meet them. The Bharatiya Janata Party, BJP, has accused the Congress of attacking constitutional institutions over the years, alleging that the party blames these institutions for its electoral defeats. Addressing a press conference at party headquarters in New Delhi today, Union Minister and senior BJP leader Shivraj Singh Chauhan alleged that the Congress is attempting to return to power by discrediting institutions rather than winning the support of the people. The 2026 Nobel Prize in Economics has been awarded to American economists Robert E. Hall and Michael Woodford for developing macroeconomic models that help policymakers stabilize economies during booms and recessions. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపటి మా ప్రసార విశేషాలు. రేపటి ప్రభాతంలో 6:10 భావన సమయ పాలన గురించి శ్రీ అమరవాది శేషయ్య గారి ప్రసంగం. 6:15 భక్తిరంజన్లో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక భక్తిరంజని దేవీం శరణం గచ్చామి. 3వ రోజైన గాయత్రీదేవి అవతార విశేషాలు. 6:30 పొలం పనుల్లో అక్టోబర్ మాసం యాసంగి పంటల్లో వ్యవసాయ పనుల గురించి వివరాలు. 7:00 జగిత్యాల జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందిస్తారు శ్రీ ఎం మహాదేవ్. రేపు ఉదయం 7:15 ఉదయతరంగంలో సంబురాల బతుకమ్మ ప్రత్యేక రూపకం. ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన గర్భిణుల్లో దంత సమస్యలు, ఈ విషయమై డాక్టర్ శ్రీను నాయక్ గారితో శ్రీఎస్ రమేష్ సుంకసారి గారి సంభాషణ. 8:35 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. రేపు ఉదయం 9:10 గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక కార్యక్రమాల ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:03 దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రసారం ప్రత్యేక ధారావాహిక దేవీ నీరాజనం 3వ భాగం వింటారు. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో రుస్సా ఘోష్ గారి హిందుస్థానీ గాత్ర సంగీతం. 11:30 సుగమ్ సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి సంగీతా మిత్ర మజుందార్ గారిచే గజల్స్. రేపు 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

గంట 20 నిమిషాలకు వనితా లోకం మహిళల కార్యక్రమంలో ఆరోగ్యమైన జీర్ణ వ్యవస్థ ప్రాముఖ్యత, డాక్టర్ బొడ్డు రామకృష్ణారావు గారితో పరిచయం. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో నవరాత్రి పర్వదినాలపై ప్రత్యేక రూపకం, ఇంకా వరల్డ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ డే గురించిన విశేషాలు వింటారు. రేపు సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో బతుకమ్మ పాటలు, శ్రీమతి పిల్లిట్ల పుష్పలతా బృందం పాడిన జానపద గేయాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనల్లో వివిధ పంటల్లో వేరుపురుగు యాజమాన్యం వివరాలు. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఆక్వాఫోనిక్స్, రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టంతో చేపల పెంపకం. ఈ విషయం గురించి పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, వనపర్తి జిల్లాలోని పెబ్బేరులో ఉన్న ఈ సంస్థకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ హార్గ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సంగీత, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ భూక్షా వీరన్న. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్. 8:00 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవ ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 మనీ టాక్ మంథన్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:00 హరికథాగానం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:14. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. డిటిహెచ్ వేదికగా మా కార్యక్రమాలు ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. తిరిగి మీడివేవ్ 4.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్లపై రేపు ఉదయం మా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అంతవరకు శ్రోతల నుంచి సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం, శుభరాత్రి, జై హింద్.